ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 11వ తేదీ గురువారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ప్రతి చిన్నారి జీవితంలో ఆటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆటలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఎదగడానికి కూడా ఎంతో అవసరం. ఈ విషయాన్ని ప్రపంచానికి గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 11వ తేదీన అంతర్జాతీయ ఆటల దినోత్సవం జరుపుకుంటారు. నేటి ఆధునిక ప్రపంచంలో పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లతో కాలం గడుపుతున్నారు. దీంతో బయట ఆడుకునే సమయం తగ్గిపోతుంది. కానీ ఆటలు పిల్లల్లో సృజనాత్మకతను పెంచడమే కాకుండా స్నేహభావం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి వంటి విలువలను కూడా నేర్పిస్తాయి. క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయి. చెస్ వంటి ఆటలు ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తాయి. ఆటల ద్వారా గెలుపోటములను సమానంగా స్వీకరించడం, కష్టాలను ఎదుర్కోవడం, క్రమశిక్షణ పాటించడం వంటి జీవిత పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. అందుకే ప్రపంచ దేశాలు పిల్లల ఆట హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నాయి. పిల్లలకు సురక్షితమైన ఆట స్థలాలు, పార్కులు, క్రీడా మైదానాలు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నాయి. ఆటలు ప్రతి చిన్నారికి హక్కు అని ఐక్యరాజ్య సమితి కూడా స్పష్టం చేసింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ ఆటల దినోత్సవం సందేశం ఏంటంటే, ప్రతి చిన్నారికి ఆడుకునే అవకాశం కల్పిద్దాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పిల్లలను ఆటల వైపు ప్రోత్సహించాలి. రోజుకు కనీసం 1 గంటైనా పిల్లలు బయట ఆటలు ఆడేలా చూసుకోవాలి. ఆటలు కేవలం పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యులు కలిసి ఆటలు ఆడితే బంధాలు మరింత బలపడతాయి, ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ ఆటల దినోత్సవం సందర్భంగా మనం ఒక సంకల్పం చేద్దాం. మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లకు కొంత సమయం దూరంగా ఉండి ఆటలకు ఎక్కువ సమయం కేటాయిద్దాం. పిల్లలకు ఆటల ప్రాముఖ్యతను తెలియచేసి వారి భవిష్యత్తు ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉండేలాగా సహకరిద్దాం. ఆట ఒక హక్కు, ఆట ఒక ఆనందం, ఆట ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. భారత స్వాతంత్ర సమర యోధుల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన విప్లవ వీరుల్లో రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒకరు. ఆయన జయంతిని నేడు మనం నిర్వహించుకుంటున్నాం. పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11న ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు కలిగిన ఆయన బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యంతో విప్లవ ఉద్యమంలో పాల్గొన్నారు. బిస్మిల్ కేవలం స్వాతంత్ర సమర యోధుడే కాదు, గొప్ప కవి మరియు రచయిత కూడా. ఆయన రాసిన దేశభక్తి కవితలు యువతలో జాతీయ భావాలను రగిలించాయి. ముఖ్యంగా సర్ఫరోషీ కి తమన్నా, అబ్ హమారే దిల్ మే హై అనే కవిత దేశవ్యాప్తంగా విప్లవోద్యమానికి ప్రేరణగా నిలిచింది. స్వాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఆయన సహచరులతో కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో కీలక పాత్ర పోషించారు. భగత్ సింగ్ అతన్ని ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప కవిగా ప్రశంసించేవారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయన పోరాటాలు చేశారు. 1925 కాకోరి రైల్ దోపిడీ కుట్ర వంటి ఆరోపణలు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనపై మోపింది. కాకోరి సంఘటన బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరిచింది. కాకోరి కేసులో అరెస్టైన బిస్మిల్కు బ్రిటిష్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. 1927 డిసెంబర్ 19న ఆయన ఉరిశిక్షను ఎదుర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు ఆయన వయస్సు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. రామ్ ప్రసాద్ బిస్మిల్ జీవితం మనకు దేశభక్తి, త్యాగం, ధైర్యం మరియు అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుంది. స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తినిస్తుంది. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళి అర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలుగా వస్తోంది. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:31 కావస్తోంది. ఇప్పుడు విందాం సూక్తి సుధ. వ్యాఖ్యాత శ్రీ పచ్చా పెంచలయ్య గారు.
1: అనఘునికైన చేకురు అనర్హుని గూడి చరించిన

0: తలో మనమెరియంగనప్పుడు అవమానము కీడు ధరిత్రియందును. ఏ అణువుననైనా తప్పవు యథార్థము తానది ఎటులన్నచో. ఇనుమును గూడి అగ్ని నలయింపదే సమ్మెట పెట్టు భాస్కరా. ఈ పద్యము భాస్కర శతకములోనిది. ఈ పద్యంలో కవి పుంగవుడు లోకంలో జరిగే యథార్థ సంఘటనను యథాతథంగా చూపించారు. మనం సంఘజీవులం. మానవ సమాజం ఎన్నో రకాల మనుషులతో నిండి ఉంటుంది. ఒకరు మంచివారుంటారు, ఒకరు చెడ్డవారుంటారు, ఒకరు పరమ సమాజ ఉద్ధారకులుగా ఉంటారు, ఇంకొకరు సమాజ వినాశాన్ని కోరే దుర్మార్గులుగా కూడా ఉంటారు. ఒకరు లక్ష్మీపుత్రులుగా ఉంటే వేరొకరు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించేవారుగా కూడా ఉంటారు. ఒకరు కర్కశ మనస్కులై ఉంటారు, ఇంకొకరు అమిత సున్నిత హృదయులై ఉంటారు. ఒకరు దయార్ద్ర హృదయ మనస్కులై ఉంటే వేరొకరు కఠిన శిలా సదృశ అంతరంగం గలవారుగా కూడా జీవిస్తూ ఉంటారు లోకంలో. మానవుడు సంఘజీవి. మనం ముందుగానే అనుకున్న విధంగా ఒంటరి పక్షిగా జీవితం గడపలేము గనుక మన సామీప్యంలోని వ్యక్తులతో సాన్నిహిత్యంగా ఉండడం అనివార్యమవుతూ ఉంది నేడు. ఎందుకంటే ఒకరికొకరు పరస్పర భావ పరంపరను భాగ్య పరంపరను తోటివారితో పంచుకోవడం అనివార్యమవుతూ ఉంది. ఎంతటి భోగభాగ్యాలున్నా, ఎన్ని సిరి సంపదలున్నా ప్రక్కవారి సహకారం లేకుండా ఎవరూ ఈ లోకంలో బ్రతికీడ్చలేరు అనేది జగమెరిగిన సత్యం. మనం స్నేహం చేసే వ్యక్తి గురించి కూడా కొంత విషయం మనకు తెలుసుండాలి. తెలిసి తెలియక ఎవరితో అంటే వారితో స్నేహం చేయడం మనకు ఇబ్బందులు ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. అందుకే కవిశ్రేష్ఠుడైన భాస్కర శతకకర్త మనలను ఎంతో హుందాగా హెచ్చరిస్తున్నారు. మనం మంచివారమైనంత మాత్రాన మనం సహవాసం చేసే వారు గనక దుర్మార్గులైతే మనకు తప్పక కీడు సంభవించడం కద్దు. ఎలాగంటే అగ్ని అతి పవిత్రమైనది అనే విషయం అందరికీ తెలిసిందే. వెలుగు వేడి పంచుతూ లోకులందరిచేత అగ్ని ఎంతో గొప్పగా గౌరవాన్ని పొందుతూ ఉంది. అలాంటి అగ్నిని మన దిక్పాలురలో ఆగ్నేయ దిక్కునకు అధిపతిగా కూడా మనం పూర్వీకుల నుంచి నేటి వరకు ఎంతో పూజనీయంగా చూస్తున్నాం. అంత గుర్తింపు గౌరవము ఉన్న అగ్ని కేవలం ఎందులోనూ ధీటుగాని ఒక ఇనుముతో కలవడం జరుగుతుంది. ఆ కారణంతో కొలిమిలో పెట్టిన కమ్మరి ఆ ఇనుమును సాగదీసే పనిలో సమ్మెటతో బలంగా కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సందర్భంలో ఆ కాలిన ఇనుముతో పాటు ఎంతో సర్వోన్నతంగా 10 మందిచే మెప్పు పొందే అగ్నికి కూడా దెబ్బలు తప్పలేదు కదా. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే మనం మంచివారమైనంత మాత్రాన క్రమశిక్షణ కలిగిన వారమైనంత మాత్రాన 10 మందిచే గౌరవింపబడే వారమైన మాత్రాన ఎంతో పేరు ప్రఖ్యాతులు గలవారమైనంత మాత్రాన ఒక దుష్టుని సహవాస దోషంతో నిరాదరణ పాలై ఒక అల్పుని చేత అవమాన పడవలసి వస్తుంది. కావున మన క్రమశిక్షణతో పాటు ఈ సమాజంలో ఎలాంటి వారితో స్నేహించేయాలో తెలుసుకుని తగు జాగ్రత్త వహిస్తే మనం మన ఉనికిని కోల్పోకుండా సమాజంలో మనస్థానంలో మనం శ్రేయంగా ఉండగలమనేది వాస్తవ విషయం. ఓర్పుగా నేర్పుగా కలిసి తిరగగలిగితే మనకు ఎలాంటి అవరోధాలు అవమానాలు అస్తిత్వ భంగాలు కలగకుండా మన వ్యక్తిత్వంతో మన సొంత గౌరవంతో మనం ఈ ప్రపంచంలో మనగలుగుతాము.
1: మీరు ఇప్పటి వరకు సూక్తి సుధా విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పచ్చాపెంచలయ్య గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు. మైక్రోగ్రీన్స్ పెంపకంలో మెళకువలు.
2: కరోనా తర్వాత ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటిస్తున్నారు. దీనికోసం మిద్దె మీద కూరగాయలు పెంచడం, పెరటి తోటలు పెంచడం, వివిధ రకాల గింజల నుంచి మొలకలు రాగానే వాటిని మొలకల రూపంలో మరియు మైక్రోగ్రీన్స్ రూపంలోనూ తీసుకుంటున్నారు. అసలు ఈ మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి? మొలకెత్తిన విత్తనాలను మనం మొలకలంటాం. ఇలా మొలకెత్తిన విత్తనాలను 2-3 రోజులు ఉంచి నీళ్లు చల్లుతూ కాస్త గాలి వెలుతురు తగిలేలా నీడలో ఉంచుకుంటే మొలకెత్తిన విత్తనం మొక్కగా ఎదిగి 2-3 ఆకులు వస్తాయి. అలా వచ్చిన వాటిని మైక్రోగ్రీన్స్ అంటారు. మైక్రోగ్రీన్స్ ను వేర్లతో సహా తీసుకోవచ్చు. వేర్లు తినడం ఇష్టం లేకపోతే వాటిని కంపోస్ట్ లో వేయవచ్చు. వీటిలో బయో ఎంజైమ్స్ ఉండడం వలన ఇవి మొక్కలు పెరిగేందుకు చాలా బాగా పనిచేస్తాయి. మైక్రోగ్రీన్స్ లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు శరీరానికి అంది అనేక రకాల ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయి. విటమిన్ సి, విటమిన్ ఇ, కే, విటమిన్ బి, విటమిన్ B9, క్లోరోఫిల్స్, ల్యూటిన్, బీటా కెరోటిన్, ఆంతోసైనిన్స్, పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ పదార్థాలు వంటి అనేక రకాల పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల మైక్రోగ్రీన్స్ లో విటమిన్ సి 13-50 గ్రాములు, అలాగే బీటా కెరోటిన్ 1 mg-7.7 mg, విటమిన్ ఇ 3 mg-40 mg, విటమిన్ కే 1 mg-3 mg, పోలిక్ యాసిడ్ 100-200 μg, ఫైబర్ 30-40% మోతాదులో ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. మైక్రోగ్రీన్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ పదార్థాలు, కెరోటినాయిడ్స్, పాలిఫినాల్స్ మొదలగు అనేక రకాల పోషకాలు క్యాన్సర్లు, హృద్రోగాలు, ఊబకాయం, హార్మోన్ల కొరత, మధుమేహం, ఆల్జీమర్స్, బీపీ వంటి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని, జీర్ణక్రియకు అవసరమైన ఎంజైములు వీటి నుండి లభిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఎర్ర క్యాబేజీ మైక్రోగ్రీన్లు తింటే అవి శరీరంలో కొలెస్ట్రాల్, లివర్ కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్లు స్థాయిలను తగ్గించి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడగలవు. బ్రకోలీ మొలకల్లో సల్ఫోరాఫెన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడుతుందని పరిశోధనల్లో తెలిసింది. యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటైన పాలిఫినాల్స్ మైక్రోగ్రీన్స్ లో అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల చెడు క్రొవ్వు తగ్గి హృద్రోగాలను అడ్డుకుంటుంది. మైక్రోగ్రీన్స్ లో అత్యధికంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వలన అల్జీమర్స్ అంటే తీవ్ర మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదు. యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి రక్త సరఫరా సజావుగా జరిగేలా చూస్తాయి. దీంతో మధుమేహ సమస్య కూడా తగ్గుతుంది. అత్యధిక స్థాయిలో పాలిఫినాల్స్ ఉన్నందున మైక్రోగ్రీన్స్ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. మైక్రోగ్రీన్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వలన పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మలబద్ధకం, ఇతర రకాల జీర్ణాశయ సమస్యలను నివారిస్తాయి. మైక్రోగ్రీన్స్ లో మెగ్నీషియం, మాంగనీస్ మరియు ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. తోటకూరలో క్లోరోఫిల్ ఏ 25 mg లేదా వివిధ రకాల మైక్రోగ్రీన్స్ లో ఉండే పోషకాలు. తోటకూరలో క్లోరోఫిల్ ఏ 25 mg, క్లోరోఫిల్ బి 20 mg, కెరోటినాయిడ్లు 0.023 mg, ఆంతోసైనిన్స్ 9 mg, విటమిన్ సి 0.031 mg, అలాగే పాలకూరలో క్లోరోఫిల్స్ 44 μg, లూటిన్ 54.2 μg, బీటా కెరోటిన్ 44 μg, ఫినాల్స్ 632.3 μg, విటమిన్ సి 130.5 μg ఉంటాయి. ఉల్లిలో విటమిన్ సి 29.9 mg, విటమిన్ ఇ 15.2 mg, బీటా కెరోటిన్ 3.8 mg, ఆక్సాలిక్ యాసిడ్ 23.4 mg ఉంటాయి. క్యారెట్ లో క్లోరోఫిల్స్ 290 μg, పాలిఫినాల్స్ 250 μg, ఆంతోసైనిన్స్ 10 μg, విటమిన్ ఇ 19 μg, కెరోటినాయిడ్లు 110 μg, ముల్లంగిలో విటమిన్ సి 52.31 μg, ఫినోలిక్స్ 5.74 μg, ఫ్లవనాయిడ్స్ 39.83 మిల్లీగ్రాములు, సోయాబీన్లో ఫినోలిక్స్ 5.5 మిల్లీగ్రాములు, ఫ్లవనాయిడ్స్ 68 మిల్లీగ్రాములు, కీరదోసలో విటమిన్ సి 24.01 మిల్లీగ్రాములు, ఫ్లవనాయిడ్స్ 17.15 మిల్లీగ్రాములు, పచ్చి బఠానీలో షుగర్స్ 0.5 మిల్లీగ్రాములు, విటమిన్ సి 9.1 మిల్లీగ్రామ్, పాలీఫినాల్స్ 108.5 మిల్లీగ్రాములు, క్లోరోఫిల్స్ 522.75 మైక్రోగ్రాములు, కెరోటినాయిడ్స్ 2794.4 మైక్రోగ్రాములు, అమైనో యాసిడ్లు 397.9 మిల్లీగ్రాములు ఉంటాయి. మైక్రోగ్రీన్స్ సాగు చేసే విషయానికి వస్తే, మైక్రోగ్రీన్స్ సాగు చేయడం చాలా సులభమైన విధానం. వీటిని పెంచడానికి మనకు ప్రత్యేక స్థలం అంటూ అవసరం లేదు. వీటిని కృత్రిమ కాంతి మీద సొంత ఇంట్లో సొంత గదిలో పెంచుకోవచ్చు. 4-5 ఇంచుల లోతు ఉన్న ఏ పాత్రలోనైనా వీటిని పండించవచ్చు. చిన్నపాటి ట్రేలు, గిన్నెలు, పూల కుండీలు, ఇతర లోతైన పాత్రల్లో మైక్రోగ్రీన్లను పండించవచ్చు. మైక్రోగ్రీన్స్ పండించేందుకు కింద నీరు నిల్వకుండా చూసుకోవాలి. ఇందుకోసం జాలి బుట్టలను నీళ్లు పోసిన ప్లేట్లలో పెట్టి కూడా పెంచవచ్చు. దీన్ని బాటమ్ వాటరింగ్ మెథడ్ అని కూడా పిలుస్తారు. ఇలా చేయడం వల్ల ఫంగస్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. వీటిలో కొబ్బరి పీచు, కోకో పీచు, పత్తి, తడి టిష్యూ పేపర్స్ వంటివి వేసుకోవాలి. అన్నింటికంటే మైక్రోగ్రీన్స్ పెంచడానికి కొబ్బరి పీచు మంచిదని చెప్పవచ్చు. మైక్రోగ్రీన్స్ పెంచిన తర్వాత మిగిలిన కొబ్బరి పీచును కంపోస్టులో ఉపయోగించవచ్చు. అయితే వీటికి గాలి వెలుతురు తప్పనిసరి కాబట్టి డాబాల మీద, వంటగది కిటికీ దగ్గర, బాల్కనీలో లేదా కారిడార్లలో సరైన లైటింగ్ ఉన్న చోట పెంచుకోవచ్చు. లేకపోతే మొక్కలు ఆరోగ్యకరంగా పెరగవు. మట్టి, వర్మీ కంపోస్టు, కోకో పిట్లను సమభాగాలుగా తీసుకుని వాటి మిశ్రమాన్ని మైక్రోగ్రీన్లను పెంచే కంటైనర్లలో నింపాలి. అయితే మనం ఉపయోగించే ధాన్యాలు పురుగు మందులు చల్లకుండా పండించినవి తీసుకుంటే మంచిది. ఎన్నుకున్న విత్తనాలను విత్తే ముందు రాత్రిపూట నానబెట్టాలి. తరువాత విత్తనాలను మైక్రోగ్రీన్లను పెంచే కంటైనర్లపై వెదజల్లాలి. వెదజల్లిన విత్తనాలను కవర్ చేస్తూ పైన ఒక పొర మట్టి మిశ్రమాన్ని పరచాలి. మైక్రోగ్రీన్స్ ఎదుగుదలలో నీళ్లు కూడా ఎంతో అవసరము. హ్యాండ్ స్ప్రింక్లర్లతో లేదా స్ప్రే బాటిల్తో నీటిని చల్లాలి. రోజుకు 2 సార్లు చాలా తక్కువ మోతాదులో నీటిని అందించాల్సి ఉంటుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలు ఈ కంటైనర్లను అలాగే 2 రోజులు ఉంచాలి. విత్తన రకాన్ని బట్టి మైక్రోగ్రీన్స్ ఎదగడానికి 7-21 రోజుల వరకు సమయం పడుతుంది. ఈ మొక్కలు 2-3 అంగుళాల పొడవు పెరిగాక కట్ చేసి ఆహారంగా తీసుకోవచ్చు.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ
2: A historic tribute to India, longest serving continuously elected Prime Minister Narendra Modi ji. The right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. He is both our anchor and our innovator, working with a single agenda that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji.
0: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత, ఆధునిక, ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్దరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు పరిశ్రమల పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13-21 జరిగిన ఈ పరీక్షలకు జనరల్ వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
5: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य नवदेहल्याः राष्ट्रपति भवनस्य सांस्कृतिक केन्द्रे नीति आयोगस्य एकादशे शासी परिषदो उपवेशने अध्यक्षतां विधास्यति. विकसित भारताय प्रधानमंत्रिणः टीम इंडिया इति संकल्पानुगुणम् अस्य वर्षस्य मुख्य विषयो विकसित भारतम् @2047 इत्यस्य कृते समावेशी मानव विकासः इन्क्लूसिव ह्यूमन डेवलपमेंट फॉर विकसित भारत @2047 इति अस्ति. विषयोयम् आयु क्षेत्र लिंग सामाजिक आर्थिक पृष्ठभूमिकायाः भेदं विनैव प्रत्येकं भारतीयस्य कल्याणाय विकासाय च केन्द्रीकृतो वर्तते. उपवेशने अस्मिन् अस्य लक्ष्यस्य प्राप्तये दृष्टिं समेत्य

యాత్రా సహాయకారి విహారి ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నేటి కార్యక్రమంలో అస్సాంలోని గుహవటి పట్టణానికి సమీపంలో పర్వత శ్రేణిపై కొలువు తీరిన శ్రీ కామాఖ్యగా పిలువబడే శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9 గంటలకు సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ దొరల్లా వచ్చారు దొంగల్లా మారారు. ఈ కథ వింటారు సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు.

అనంతరం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్నటువంటి సినీ గీతాలు విందాం. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు వింటారు. 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే యువతకు నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు.

6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం జానపద గీతాలు వింటారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం మార్కాపురం కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:00 హలో అభిరుచి వాట్సప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో వింటారు. 8:30 నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. పదకొండు గంటల పది నిమిషాలకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:45 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. एनडीए सरकार के इन 12 वर्षों में 25 करोड़ से ज्यादा लोगों का गरीबी से बाहर निकलना, ये दिखाता है कि हमारी नीतियां सही हैं, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 కే పహలే కే కై దశక్ బహుత్ అస్థిరతా ఔర్ ఉథల్ పుథల్ సే భరే హుయే థే. ఇస్కా దేశ్ కో బహుత్ నుక్సాన్ భీ ఉఠానా పడా. లేకిన్ అబ్ దేశ్ కీ జనతా ఏక్ స్థిర సర్కార్ కా కామ్ భీ దేఖ్ రహీ హై और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूं, जनता जनार्दन का आभार व्यक्त करता हूं.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
2: ఇట్ ఈస్ ఏ హిస్టారిక్ ట్రిబ్యూట్ టు ఇండియాస్ లాంగెస్ట్ సర్వింగ్ కంటిన్యూస్లీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ. ది రైట్ లీడర్ అట్ ది రైట్ టైమ్ అట్ ది రైట్ ప్లేస్ నరేంద్ర మోడీజీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్. దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్. ఈస్ బోత్ అవర్ యాంకర్ అండ్ అవర్ ఇన్నోవేటర్. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind.
0: Bharat ku achidikalam ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం xhandle@arnews_hvdని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4,399 రోజుల నిరంతర సేవతో 4,398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో

0: సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ ఎట్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ నిన్న 2వ రౌండ్కి చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న 2వ రౌండ్లో తన్వీ మాళవిక బన్సుతో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాబోయే 5 నుండి 7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన, అభివృద్ధి, తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపూరి కార్యక్రమం.

0: ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు విందాం. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్ కమిషనర్లు పబ్లిక్ హెల్త్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా దాదాపు 20,000 కోట్లతో పట్టణాభివృద్ది, తాగునీటి ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. జిల్లాలో నదుల నుంచి సేకరించిన సర్ఫేస్ వాటర్ శుద్దీకరించి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు నెల్లూరు నగరానికి 1,075 కోట్ల రూపాయలు, కావలికి 165 కోట్లు, గూడూరుకు 107 కోట్లు, బుచ్చిరెడ్డిపాలెనికి 89 కోట్లు, ఆత్మకూరుకు 33 కోట్లు, అల్లూరుకు 14.44 కోట్లు మంజూరు చేసి టెండర్లు పూర్తి చేశామన్నారు. నెల్లూరులోని జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధ్యక్షతన డీడీఆర్సీ జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు జాతి ఎద్దులను కాపాడేందుకు గతంలో ప్రభుత్వం 2,500 ఎకరాల భూమిని కేటాయించి చింతలదేవి పిండోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం మరిగుంట చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా మార్చి పంపింగ్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. వీటి వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. బాలికల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, బాల్య వివాహాలు అరికట్టేందుకు సహకరించాలని ఆర్డీఓ అరుణకుమారి తెలియజేశారు. గూడూరులోని ఎంపీటీఓ కార్యాలయంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీటీఓ మధుసూదన్ రావు, ఎస్ఐ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. దామరమడుగులో షాదీ మంజిల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నెల్లూరు ఇన్ఛార్జ్ మంత్రి మహమ్మద్ ఫరూక్ ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కోరారు. బుధవారం నెల్లూరులోని అతిథి గృహంలో ఆయన్ను కలిసి పలు అభివృద్ది పనులపై చర్చించారు. పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో నార సంచుల తయారీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ గౌరవాధ్యక్షులు డాక్టర్ రోహిణి తెలియజేశారు. గూడూరులో బుధవారం ఆమె మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి పథకంలో భాగంగా శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి గల మహిళలు సంఘంలోని సభ్యులను సంప్రదించాలని తెలియజేశారు. మీరింతవరకు ఈనాటి సింహపురి సమాచారం విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం, వ్యాధి నిరోధకతకు ఆయుర్వేదం ఉపయోగాల గురించి డాక్టర్ కూరపాటి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం.
2: నమస్కారం డాక్టర్ కూరపాటి శ్రీనివాస్ గారు.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు, మీరు విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో సహ ఆచార్యులుగా అంటే అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కదా. ముఖ్యంగా వ్యాధి నిరోధకత పెంపొందించడంలో ఆయుర్వేదం అందవేసిన చెయ్యి అని అంటుంటారండి, అసలు ఎలా, ఏమిటి ఆ నేపథ్యం చెప్పండి.
3: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం అనేది ముఖ్యం. ప్రతి ఒక్కరూ కూడా శారీరక రుగ్మతలు లేకుండా మానసికంగా సంతోషంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ యొక్క రోగ నిరోధక శక్తి, వ్యాధి క్షమత్వము, శారీరక బలము, దారిద్ర్యము, ఇవన్నీ కూడా ఆయుర్వేద వైద్యంలో చాలా చక్కగా వివరింపబడి ఉన్నవి. ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశమే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇదే మొట్టమొదటి ప్రథమ కర్తవ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఈ ఆయుర్వేదంలో ఆరోగ్యం మంచిగా కాపాడటానికి అనేక సందర్భాలలో ఆచార్యులు బాగా తెలియపరిచి ఉన్నారండి. ఇందులో ముఖ్యంగా ఒక ఇంటికి పిల్లర్స్ అనేది ఎంత అవసరమో, అలాగే త్రయో ఉపస్తంభ అని మూడు ఉపస్తంభాలుగా ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యము చాలా చక్కగా వివరింపబడి ఉన్నవి ఆయుర్వేద శాస్త్రంలో. మనకు మంచి ఆరోగ్యం కోసం అనే అంశంలో మనం చూసినట్లయితే చాలా చక్కటి విషయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దినచర్య, ఋతుచర్య వివరింపబడి ఉన్నది. ఏ రోజులో ఎలాగ ఉండాలి రోజు మొత్తం మీద, అదే విధంగా ఋతువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్ని కూడా మంచి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరింపబడి ఉన్నది. దినచర్య మనందరికీ తెలిసినదే, పెందలగడ నిద్ర లేకటం అనేది చాలా ముఖ్యమైనది. లేచిన కాడించి రాత్రి పడుకునే వరకు కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మళ్ళీ రోగాలు రాకుండా ఉంటవి అని చెప్పబడి ఉన్నది. ఒక చక్కటి సూత్రం మనకు చరక శారీరంలో చెప్పబడి ఉందండి. నరో హిత ఆహార విహార సేవి సమీక్షకారి విశేష అసక్త దాత సమహ సత్యపర క్షమావాన్ ఆప్తోప సేవిచ భవత్య అరోగహ ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్. ఎవరైతే హిత ఆహార విహారాలు చేస్తూ ఉంటారో వాళ్ళు రోగాలు బారి పడకుండా ఉంటారు అని చాలా చక్కగా చరకాచార్యులు వారు శారీరక స్థానంలో చెప్పబడి ఉంది. ఇవన్నీ మనకు ఇంకా వివరంగా అర్థమయ్యే విధంగా చూడాలన్నట్లయితే సింపుల్ గా మనందరికి తెలిసినదే లాఘవం కర్మ సామర్థ్యం అని ఒక చిన్న పదంతో ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన సూత్రం చెప్పబడి ఉంది. లాఘవం కర్మ సామర్థ్యం అని వ్యాయామం కోసం. ఈ వ్యాయామం అనేది ఆరోగ్యానికి చాలా ప్రధానమైనది. ఒక పదం కర్మ సామర్థ్యం అంటే అందులో అన్ని విషయాలు కూడా మనకు కవర్ అవుతున్నాయి. కర్మ సామర్థ్యం అంటే ఫస్ట్ ఒకటి ఎక్సర్సైజ్ వ్యాయామం. రోజు శరీరాన్ని బట్టి ఒక అరగంట గంట ఒక వ్యాయామం అనేది మంచిగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి బాగా ఉన్న విషయం. ఇంకా ఆరోగ్యం తర్వాత మనం చూసినట్లయితే చక్కటి ప్రాపర్ స్నానం. స్నానం ఓజస్కరం పరం. ఒక స్నానం అంటే క్లీనింగ్ ఎలిమినేషన్, మనం పరిశుభ్రత అనేది ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది వ్యాధి క్షమత్వానికి. స్నానం ఓజస్కరం పరం అని చక్కగా వివరింపబడి ఉన్నది. అలాగా మనం చూసినట్లయితే ఇంకా క్షీరం జీవనీయానం. క్షీరం పాలు, పాలు అనేది ఎంతో శక్తివంతమైనది, ఆరోగ్యానికి ప్రధానమైనది. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఈ పాలు అనేది అలవాటు చిన్నప్పటి నుంచి లేక ఎంతో మంది పేషెంట్లు వస్తూ ఉంటారు, ఎంతో మంది నేను చూస్తూ ఉన్నాను. పాలు అలవాటు లేకుండా వాళ్ళు పాలు తీసుకుంటే వాంతి అయిపోతుంది అని వికారంగా ఉండి పాలు అలవాటు లేకుండా ఉన్నారు. కానీ చాలా తక్కువ ఖర్చుతో ఎంతో ఉపయోగకరమైనది క్షీరం. పాలు తాగడం అనేది మంచిది. క్షీరం జీవనీయానం అని. అదే విధంగా ఈ రోజుల్లో చాలా మందికి ఒక అపోహ ఉంది, ఘృతం నెయ్యి. నెయ్యి తీసుకోవడం ద్వారా ఒళ్ళు వచ్చేస్తుంది, వాళ్ళ ఒబేసిటీ వచ్చేస్తుంది, గుండె జబ్బులు వచ్చేస్తాయని. కానీ చరక సూత్రస్థానంలో చక్కగా వివరింపబడింది ఘృతం ఓజో వివర్ధనం. ఓజస్ ఇమ్యూనిటీ పెంచుకునే దాంట్లో ఘృతం చాలా ప్రధానమైనది. అది తగిన మోతాదుగా తగిన విధంగా ఘృతాన్ని నెయ్యిని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. పూర్వకాలంలో మనకు తెలుసు మా నాన్నమ్మ గారు కానీ తాతయ్య గారు కానీ పూర్వకాలం అందరూ కూడా నెతితో గారెలు బూరెలు తినేవాళ్ళు. వాళ్ళు ఎంతో చక్కగా ఆరోగ్యంగా శారీరక దృఢంతో ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో చాలాసార్లు మనం అందరం భయపడిపోయి ఆ ఘృతాన్ని నేతిని పక్కన పెట్టేసేస్తున్నాము. కానీ ఆ ఘృతం అనేది ఓజో వివర్ధనం, ఇమ్యూనిటీ, రోగాల బారిని పడకుండా ఉండటానికి ఘృతం చాలా ఉపయోగకరంగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా చాలా మందికి ఇంకో అలవాటు లేనిది మజ్జిగ. మజ్జిగ అనేది అలవాటు లేకుండా ఎంతో మంది నేను చూస్తున్నా పేషెంట్లు వస్తుంటారు, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా మంది మజ్జిగ తీసుకోవడం అలవాటు లేదు, మజ్జిగ మాకు పడదండి మజ్జిగ తీసుకోమంటారు. కానీ ఆ మజ్జిగ అనేది తక్రాత్ బలం జాయతే. అలాగా ఒక మజ్జిగ ద్వారా ఎంతో ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంది మజ్జిగ అనేది. ఈ మజ్జిగ కూడా పులిసిన మజ్జిగ కాదు, సద్యస్కం అంటే ఫ్రెష్ గా ఉన్నది, తీపిగా ఉన్నది, అలాంటి మజ్జిగ తీసుకోవడం అనేది చాలా మంచిది. చిన్న చిన్న వాటితోనే మనం రోగాలు బారి పడకుండా శరీరము చక్కగా ఉండవచ్చు. తర్వాత మానసికంగా ఉత్సాహం అనేది చాలా ముఖ్యం. ఉత్సాహం వీర్యం బలవర్ధనానం. బలాన్ని పెంచేటిలో ఉత్సాహం అనేది చాలా ప్రధానమైనదండి. ఎప్పుడైనా మనసులో ఆందోళన ఉన్నా మనందరికి తెలుసు విషాదో రోగవర్ధనానం, రోగాల్ని పెంచేటిలో విషాదము, యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్స్ అనేది చాలా ప్రధానమైనది. అందుకని ఎప్పుడు కూడా మానసికంగా ఉత్సాహంగా ఉండగలిగినట్టయితే ఆరోగ్యం చెడిపోకుండా బలముగా ఉండగలుగుతాము. ఈ విషయం తెలియక చాలాసార్లు అనేక మంది లేనిపోయింది ఊహించుకుని బాధపడుతూ ఉంటారు, దానితో ఇంకా అనేక సమస్యలకి దారితీస్తుంది. కనుక ఉత్సాహం అనేది, వీర్యం అనేది బలవర్ధనానం. ఇంకా అన్నిటికంటే కూడా అగ్ని అనేది ముఖ్యమైనది. మన శరీరంలో ఉన్న డైజెషన్ సిస్టమ్ అరుగుదల అనేది ముఖ్యమైనది. చాలా సార్లు మనకు తెలియకుండా అరుగుదలని పాడు చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాము. అందుకని బలం అగ్నో ప్రతిష్ఠిత, బలం అనేది అగ్నిలో ఇమిడి ఉన్నది. అందుకని జాఠరాగ్ని అనేది చాలా ప్రధానమైనది. అగ్నిని మనము పాడు చేసుకోకూడదు. మనం తీసుకునే ఆహార వ్యవహారాల ద్వారా ఒక క్రమ పద్ధతిలో టైం ప్రకారం భోజనం చేయకపోవడం ద్వారా ఈ అగ్ని అనేది చల్లారిపోతుంది. అందుకని టైం ప్రకారంగా ఆహారం తీసుకోవాలి, అగ్నిని మనం కాపాడుకోవాలి అందుకే శాస్త్రంలో అస్తు దోష శతం కృతం సంతు వ్యాధి శతానిచ కాయాగ్నిమేవ మతివాన్ రక్షన్ రక్షతి జీవితం అని అగ్ని యొక్క ప్రాధాన్యత చాలా చక్కగా వివరింపబడి ఉన్నది. ఇలాగా ఈ అగ్నిని మనం టైం ప్రకారంగా భోజనం చేస్తూ ఉంటే మంచిది. ఇంకా ఈ భోజనం దగ్గరకు వచ్చేప్పటికి చాలా మందికి సర్వరసాభ్యాసో షడ్రసాలు అన్ని బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోకుండా కొంతమంది ఒక స్వీటే నాకు ఇష్టం ఒక కారమే నాకు ఇష్టం అనుకోవటం వల్ల అనారోగ్యానికి గురి

0: ఈ నువ్వులు అనేది చాలా మంచిది. పూర్వకాలంలో రాక్షసులు ఈ నువ్వుల నూనె తీసుకొని వాళ్ళు రోగాలు బారి పాడకుండగా అని చక్కగా వివరింపబడింది. వాళ్ళు తెలివిగా నువ్వుల నూనె తాగి ఒంటికి రాసుకొని వాళ్ళు యుద్ధాలలో కానీ శారీరంగా బలంగా రోగాలు బారి పడకుండగా ఉన్నారు అని శాస్త్రం మనకు తెలియపరుస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే అన్నం ఆహార విషయంలో బలం అన్నే ప్రతిష్ఠితం. ఆహారం అనేది అతి ప్రధానమైనది. ఆహారం అనేది మనందరికీ తెలిసినదే. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఏ రోగాలు రాకుండా ఉంటాయి. నా రాగ నాప్య విజ్ఞానాత్ ఆహారం ఉపయోజయేత్ పరీక్షాయితం అస్నీయాత్ దేహో ఆహార సంభవ. అవర్ బాడీ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫుడ్. మన శరీరము మన ఆహారం బట్టి ఉంటుంది. అందుకని ఈ ఆహారం అంటే నాకు ఇష్టము, ఈ ఆహారం అంటే నాకు ఇష్టము లేదు అని కాకుండా మనం తీసుకుంటున్న ఆహారం తెలివిగా మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము, మన శరీరానికి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అని పరిశీలించి ఆహారాన్ని మనము తీసుకోవాలి. ఇంకా చివరిగా నిద్ర, నిద్రాయత్తం బలం. ఉదయం లేచిన కాడి నుంచి మనం వ్యాయామంతో మొదలు పెట్టాం. ఆహార విషయాలు, మనసు ఎన్ని చెప్పి దీంతో మనం లాస్ట్ పడుకునేటప్పుడు నిద్ర అనేది ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఒక టైం ప్రకారం పెందలగడ నిద్రపోవాలి, పెందలగడ నిద్రలేగవాలి. ఈ నిద్రాయత్తం బలం, ఆ ప్రాపర్ స్లీప్ లేక ఈ రోజు చాలా మంది కూడా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, అనేక రోగాలు బారి పడుతున్నారు. ఈ విధంగా 10 సూత్రాలు మనం వ్యాధి క్షమత్వాన్ని, ఆరోగ్యంగా ఉండటానికి, ఓజస్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి, రోగాల బారి పడకుండా ఉండటానికి ఇవి చాలా దోహదపడతాయి అండి.
1: అయితే డాక్టర్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పారు ఇప్పుడు వ్యాధి నిరోధకతను పెంపొందించడంలో కొన్ని రకాల ఆహారపు విలువలు, అంటే వాటిలో ఉండేటువంటి పోషక విలువలు అవనివ్వండి, దానివల్ల కలిగేటువంటి ఉపయోగం అవనివ్వండి, అలాగే చాలినంత నిద్ర కూడా ఉండాలి, వ్యాయామం ఉండాలి, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఇబ్బంది జరిగింది అంటే, అదే మనం ఈ వ్యాధి నిరోధకత పెంపొందించుకోవడానికి అనుకుందాం, అంటే ఇమ్యూనిటీ తగ్గిందండి, పెంచడానికి కొన్ని మందులు ఇస్తున్నామని ఇలా అంటుంటారు, ఆయుర్వేదంలో మందుల రూపంలో ఇవ్వవచ్చా, లేకపోతే తీసుకునే ఆహార రూపంలో కూడా సంపాదించుకోవచ్చా, ఎట్లా?
0: ఆహారం ద్వారా తీసుకోవచ్చు, ఔషధాల ద్వారా. అనేక యోగాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలలో ఆహారం, పాలు గాని, ఘృతము గాని, మజ్జిగ కాని, ఇవన్నీ కూడా ఆహార వ్యవహారాలు వచ్చేటప్పటికి మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం గాని, వ్యాయామం గాని వస్తాయి. ఇదే కాకుండా ఔషధాలలో జీవనీయ గణమని జీవనీయ ఔషధాలు, ఇంకా ఇమ్యూనిటీ మీద పెంచే చాలా మంచి మంచి యోగాలు ఉన్నాయి. అందరికీ తెలిసినది సింపుల్ గా అశ్వగంధ. అశ్వగంధ అనేది చాలా ఉపయోగకరమైందండి. ఇలా ఇంకా అనేక యోగాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నవండి.
1: ఆయుర్వేదంలో ఏ రకమైనటువంటి వ్యాధి నిరోధకత పెంపొందించడానికి అవనివ్వండి, లేదా ఏదైనా ఒక రోగం లేదా రుగ్మతను నయం చేయడానికో లేదా నియంత్రణలో ఉంచడానికో మీరు మందు ఇస్తారు, అంటే అది గుళికల రూపంలో అలాగే అరుకు రూపంలో ఇలా రకరకాల ఫార్మెట్స్ లో ఇస్తూ ఉంటారు కదా డాక్టర్. ఆయుర్వేదంలో ఇచ్చేటువంటి ఔషధం అని అందాం, వేడి చేస్తుంది అని అంటారు, ఇది ఏమిటండి?
0: ఇది అపోహ అండి. చాలా మంది తెలియక చాలా అపోహలు ఉన్నాయి ఆయుర్వేదంలో. అందులో ఇది ఒక అపోహ. ఆయుర్వేదం అనగానే వేడి అని, ఆయుర్వేదం అనగానే కొన్ని పథ్యాలు చేయాలని అనుకుంటున్నారు. అలాగా కాదు. అనుభవం కలిగిన వైద్యులంగా మేము శాస్త్రాన్ని చదువుకొని అనేక మందిని చూసి ఏ శరీరానికి, ఏ ప్రకృతికి ఏ విధంగా మోతాదు ఇవ్వాలో దాని ప్రకారంగా చేస్తున్నప్పుడు ఇటువంటి సమస్యలు ఉండవు.
1: వేరే వైద్య విధానాల్లో కడుపులో నొప్పి వస్తుంది, లేదా ఎక్కడో ఏదో బాగా తట్టుకోలేని నొప్పి, లేదా మంట, లేదా గాయమై బాగా బ్లీడ్ అవ్వడం, ఇలాంటివి వెంటనే ఒక మందు, అది ఒక టాబ్లెట్ రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో ఇవ్వగానే 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు తగ్గిపోతుంది, అంటే దాదాపుగా వెంటనే తగ్గినట్టు అనుకోవాలి. కానీ ఆయుర్వేదంలో వెంటనే తగ్గదు, ఓ అది చాలా టైం తీసుకుంటది, ఈలోగా తట్టుకోవాలి కదా అని అంటుంటారు, దీనికి ఏమంటారు మీరు?
0: చాలా మంచి ప్రశ్న వేశారండి. ఈ రోజుల్లో చాలా మంది తెలియవలసిన అంశమే ఇది. చాలా మందికి ఇటువంటి అపోహ ఉంది, ఆయుర్వేదం అనగానే ఇది లేట్ గా పనిచేస్తుంది, వెంటనే పనిచేయదని. అలాగా అలా కాకుండా నిమిషంలో తగ్గేది, 5 నిమిషాల్లో తగ్గేది, అరగంటలో తగ్గేవి ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మంది ఈ అపోహ మూలమున త్వరగా తగ్గటానికి కావలసిన ఎక్యూట్ కండిషన్స్ లో వాళ్ళు మా దగ్గరికి రారు. దీర్ఘకాలికమైన సమస్యలు అనుకునే వస్తారు. అలా చిన్న కడుపు నొప్పి ఉంది, చిన్న గ్యాస్ ప్రాబ్లం ఉంది, మా దగ్గర ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి, ఒక ఔషధం వేసుకోగానే 5 నిమిషాల్లో తగ్గేది ఉంది, 2 నిమిషాల్లో తగ్గేవి ఉన్నాయండి. ఇది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమే.
1: ధన్యవాదాలు. నమస్కారం డాక్టర్ కోరపాటి శ్రీనివాస్ గారు.
0: నమస్కారం అండి.
2: మీరు ఇప్పటి వరకు వ్యాధి నిరోధకతకు ఆయుర్వేదం ఉపయోగాల గురించి డాక్టర్ కూరపాటి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: బావ అబ్బాయి, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
4: తెలీదు.
3: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలున్నాయో?

0: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
0: తెలీదు.
1: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
0: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: నూట 2.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సందేశం కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి కొల్లూరు యామిని గారు.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం

0: శ్రీమతి కోళ్లూరు యామిని గారు మనకు అందించిన కథానిక.
1: కథా శీర్షిక సందేశం. తుంటరి వాన, చిరుచిరు ముత్యాల జల్లులు. వయస్సుతో సంబంధం లేదు, మనసుతో అన్నీ చవిచూడమంటుంది. మేఘాల మాటున తొంగిచూస్తున్న ఆ ముత్యాలు వరుణదేవుడు కరుణించడమే ఆలస్యం. అవనిని సుతారంగా ముద్దాడాలని ఎదురుచూసే ముత్యపు ముత్యాలు. పునర్వి తాను ఉన్న గదిలో నుంచి కాస్త తలని బయటికి పెట్టి వాతావరణాన్ని చూస్తూ మరోవైపు రేపటి పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచిస్తూ ఒక్కసారిగా తన చిన్ననాటి జ్ఞాపకాలని తలుచుకుంటూ చేతిని బయటకు పెట్టి గగనం వైపు చూస్తూ ఇంకా కురవదే, ఇంతలా వాతావరణం ఎంతో హాయిని గొలుపుతుంటే అని మనసులో అనుకున్నదే తడవుగా కురిసిన చిరు జల్లులతో ఒక్కసారిగా చిట్టి ముత్యాల చుక్కలని పట్టుకొని ఎంతో ఆనందిస్తుంది. అబ్బా ఎంత బాగుంది ఈ సమయం, ఇలానే ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంటుంది అని చెరవాణి మోగటంతో మరలా చూడవచ్చు. కాని ఈ సమయం రాదు కదా, ఈ తుంటరి జల్లులతో అల్లరి చేయాలని అనుకుని తమ సమయాన్ని మరచి ఒక్కసారిగా తాను చేయవలసిన ఆఫీసుకు సంబంధించిన పని గుర్తుకు వచ్చి వెంటనే వెనుకకు తిరుగుతుంది. కాని అల్లంత దూరంలో తనని ఎవరో చూస్తున్నట్లు చూస్తుంది. ఏదో దృశ్యం కనిపించినట్లు ఉంటుంది, ఆ రూపం ఎవరో కూడా అర్థం కాదు తనకి. అలా చాలాసేపు తదేకంగా చూసినా కూడా ఎవరూ కానరారు. మరోవైపు ఈ ముత్యాలు కురుస్తూ ఉండటం ఏదో తెలియని అనుభూతి. అందరికీ ఇలానే ఉంటుందా, అమృతధారలు కురుస్తున్నప్పుడు అని ఆలోచిస్తూ మరలా కూడా చరవాణి మోగటంతో ఎవరో నాతో మాట్లాడాలనుకుంటున్నారు అని దోసిట్లో ఉన్న నీటిని వదలాలా వద్దా అని అలా జారవిడుస్తూ చరవాణి దగ్గరికి వస్తుంది. నీ మనసు నీ సుగుణం నాకు నచ్చాయి, నీ ప్రేమకై అనే సందేశం రావటం, తాను చూసిన దృశ్యం కానరాకపోవటం, తనని

ఎవరు చూస్తున్నారని మరలా బయటికి చూస్తుంది. ఎవరూ కనిపించరు. ఎవరు పంపారు ఈ సందేశం? ఇటువైపు నే పొందిన ఆనందాన్ని చవిచూడాలా, మరోవైపు ఆఫీసు బాధ్యతలని నిర్వహించాలా? నన్ను ఎవరైనా ఆట పట్టిస్తున్నారా, లేదంటే తెలిసిన వాళ్లే ఇలా నాకు పంపారా, ఎవరై ఉంటారా అనుకుంటూ మరోసారి చదువుతుంది ఆ సందేశం. ఎంతసేపటికి గుర్తురాదు. మరలా ఆ జల్లుని చూస్తూ, గుండె జల్లు మనగా కొన్ని క్షణాలు తర్వాత ఆకాశం అంతా కూడా నిశ్శబ్దంగా హరివిల్లు తన స్థానాన్ని ఆక్రమించి కనువిందు చేసే ఆ దృశ్యాన్ని చూస్తూ మనసంతా కూడా తెలియని పులకింతతో తనని తాను మరిచిపోతుంది పునర్వి. ఇంతలో మరల చిన్న పిల్లలాగా ఎంతో చక్కగా, ఈ వాతావరణంలో నిన్ను నీవు మర్చిపోయి ఈ అందాలని ఆస్వాదిస్తూ కష్టం అనేది దరిచేరకుండా సంతోషమే జీవనమనేలా నీవు ఆనందించే నీ కళ్ళని ఎళ్లవేళలా నేనిలా చూడాలని మరో సందేశం రావటం చూసి వెంటనే తన కిటికీ తలుపుని మూసేసి కాసేపు అలా నించుంటుంది. ఏమో నాలాగే ఎవరైనా ఈ అందమైన వాతావరణాన్ని మరియు మనసుని పరవశింపచేసే సన్నివేశాలు మనసుతో చూస్తూ ఉప్పొంగిన భావాలని భావకవిత్వం రాస్తున్నాడేమో. కవి ఉండొచ్చుగా, తప్పుగా ఎందుకు అనుకోవాలి. ఏది ఏమైనా గాని ఈ చిరుజల్లు ఈరోజు ఎంతో ఆనందాన్ని మరియు కాసేపు ఉరుకుల పరుగులతో సాగే పనుల్లో స్వాంతన చేకూర్చింది అనుకుంటూ తిరిగి మరోసారి జల్లు పడుతుందో లేదో అనుకుంటూ చిరుజల్లుని తలుచుకుంటూ, మరి ఇంతకీ ఈ సందేశం ఎవరు పంపారు అని మరలా చూద్దాం అనుకుని తన పనిలో నిమగ్నమైపోతుంది పునర్వి. నీతి క్షణికమైన అంది వచ్చిన ఆనందాన్ని అందిపుచ్చుకోవాలి. ధన్యవాదాలు.

మీరింతవరకు కథానిక సందేశం విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీమతి కె యామిని గారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్.
1: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యానికి కొన్ని పద్ధతుల గురించి ఇప్పుడు విందాం.
2: మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే, సంపూర్ణ ఆరోగ్యం తన సొంతం అవ్వాలి అంటే తన జీవన శైలిలో కొన్ని పద్ధతులు తప్పకుండా పాటించాలి. అవి ఏంటంటే, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి, అలాగే మంచి నిద్ర, ఇక ముఖ్యంగా మనసును ప్రశాంతంగా

0: గా ఉంచుకోవడం అంటే ఒత్తిళ్లను అధిగమించాలి. వీటన్నిటి గురించి కొంచెం తెలుసుకుందాం. ముందుగా మంచి ఆహారం అంటే సాధ్యమైనంత వరకు మనం తాజా కూరగాయలు అలాగే తాజా పళ్ళు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆహారాన్ని వేడిగా వండుకొని తినాలి. ఆహారంలో ఎక్కువ కారాలు మసాలాలు లేకుండా చూసుకోవాలి. నూనె తక్కువగా వేసి వంట చేసుకోవాలి. ముఖ్యంగా బయట చిరుతిళ్ళు తినకూడదు. మసాలాలు కనుక ఎక్కువగా తిన్నట్లయితే కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు 20 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉన్నవారు ఊబకాయం జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అంటే దానికి కారణం వారి ఆహారపు అలవాట్లనే చెప్పాలి. నేటి యువత జంక్ ఫుడ్స్ అంటే బర్గర్లు పిజ్జాలు ఇలాంటి వాటికి చాలా అలవాటు పడ్డారు. ఈ కొత్త తరహా ఆహారం వల్ల కొత్త తరహా రోగాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఆధునిక పద్ధతి కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. అదేంటంటే తీసుకునే ఆహారం వేళలు మరియు ఆహార పరిమాణం. కొంతమంది ఒక పూట ఎక్కువగా తినేస్తారు. మరికొంతమంది లావుగా ఉన్నామని ఒళ్ళు తగ్గడానికి పగటిపూట టిఫిన్ మానేస్తారు. మరికొంతమంది రాత్రిపూట ఏమీ తినకుండా ఎనర్జీ డ్రింక్ లాంటివి తాగి పడుకుంటారు. ఇవన్నీ సరైన పద్ధతులేనా అని కనుక చూసినట్లయితే ఇవి మంచి పద్ధతులు కాదు అని డాక్టర్లు మరీ మరీ చెబుతున్నారు. ఇక డాక్టర్లు చెప్పేది ఏంటి అంటే తీసుకునే ఆహార విషయంలో స్వచ్ఛత పరిశుభ్రత ఎంత అవసరమో అలాగే ఆహారం తీసుకునే సమయం పరిమాణం కూడా మన శరీర ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పగటిపూట బ్రేక్ఫాస్ట్ను అస్సలు మానకూడదు, ఎక్కువగానే తినాలి. అలాగే ఉదయం పాలు లేదా టీతో పాటు 1 లేదా 2 బిస్కెట్లను తప్పకుండా తినాలి. ఇక మధ్యాహ్నం చేసే భోజనంలో అన్నంతో పాటు పప్పు కూర పచ్చడి పెరుగు ఇక వీలైతే చపాతీలు కూడా ఉండేలా చూసుకోవాలి. అయితే అన్నం పరిమాణం తక్కువగా ఉండాలి, కూరలు పప్పు వీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి. సాయంత్రం టీతో పాటు 1 అరకప్పు మరమరాలు లేదా మురుకులు లేదా ఇంట్లో చేసుకున్నటువంటి ఏదైనా సరే స్నాక్స్ను సాయంత్రం 5 గంటల లోపు కొద్దిగా తినాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా రాత్రి తినే భోజనం 7 గంటల నుండి 8 గంటల లోపు చేసేయాలి. రాత్రి తినే ఆహారం సాత్వికంగా ఉండాలి. కూరల్లో మసాలాలు ఉండకూడదు. అన్నం చాలా తక్కువగా తినాలి. అబ్బా, ఇవన్నీ చెప్పడానికి చాలా బాగున్నాయి, కానీ మేము ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేదే 7:30. ఇక డాక్టర్లు చెప్పేది సాధ్యమేనా అని అనుకుంటారు. కానీ కొద్దిగా మార్పైనా తెచ్చుకున్నట్లయితే మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే వారు తీసుకునే ఆహారం మరీ ముఖ్యంగా సమయానుకూలంగా తినడం వల్లే కదా అని కూడా చెప్పవచ్చు. రాత్రి మనం తినే ఆహారం మన నిద్ర మీద ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నిద్రకు ఆహారానికి సంబంధం ఏమిటి అని కనుక ఆలోచిస్తే మనం ఆహారం తీసుకున్న తరువాత జీర్ణం కావడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. అందున తీసుకునేటటువంటి ఆహారం సాత్వికంగా ఉన్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. నూనె మసాలాలు కారాలు ఎక్కువైతే కడుపులో అజీర్తిగా మంటగా అనిపించి నిద్రకు భంగం కలుగుతుంది. ఇక జీర్ణ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. మరీ ముఖ్యంగా నిద్రించే సమయం కూడా చాలా విలువైనది. మన పెద్దవాళ్లు చెప్పినట్లుగా ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్, అది చెప్పడానికే బాగుంటుంది కానీ ఆచరణలో ఎక్కువగా లేదనే చెప్పాలి. చాలామందిలో రాత్రి భోజన సమయమే 9 గంటలకు అని అంటారు. ఇక పడుకునే సమయం 11:30 లేదా 12 గంటలు అవుతుందని అంటారు. రాత్రిపూట మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందకొడిగా ఉంటుంది. జీర్ణక్రియ జరిగే వేగం తగ్గుతుంది. బలవర్ధక ఆహారం తింటే అరుగుదలకు సమయం ఎక్కువ పడుతుంది. దీనివల్లే మలబద్ధకం అజీర్తి సమస్యలు కలుగుతాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్నట్లుగా మన జీవన శైలిని కనుక మార్చుకోకపోతే మున్ముందు రోగాల బారిన పడే సంఖ్య ఎక్కువే అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ ఒడిదుడుకుల జీవితంలో చాలామంది ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. జీవితం సముద్రం లాంటిది అని అందరూ గ్రహించాలి. ఎందుకంటే సముద్రంలో అలలు పైకి లేస్తూ కింద పడుతూ ఉంటాయి. అలజడులు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి సముద్రం చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మన జీవితం కూడా అంతే అని అనుకోవాలి. జీవితంలో కష్టాలు, సుఖాలు, జయాలు, అపజయాలు అన్నీ ఉంటాయి. వీటిని ఎదుర్కొనే సామర్థ్యం మనకి ఉండాలి. కష్టాలనేవి మనకే కాదు అందరికీ ఉంటాయి అన్న నిజాన్ని గ్రహించాలి. ఈ కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అందులో నడక, యోగా లాంటివి చేస్తూ మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి. చాలామంది తక్కువ దూరానికి వెళ్లాల్సి వస్తే వాహనాలను ఉపయోగిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు నడిచి వెళ్లడానికి మొగ్గు చూపండి. నడక వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సన్నబడాలి అనుకునే వారు తమ జీవితంలో నడకను ఒక భాగంగా చేసుకోవాలి. రోజుకు కనీసం 2 కిలోమీటర్లు నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. నడకను మొక్కుబడిగా కాకుండా ఆనందంగా, ఉల్లాసంగా, ఆరోగ్యం కొరకు చేయాలి. శరీరాన్ని లోలత్వానికి గురి కాకుండా చూసుకోవాలి. అలా చేసినట్లయితే ఊబకాయం, షుగర్, థైరాయిడ్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లు చేసింది పిల్లలు చూసి నేర్చుకుంటారు. అంటే వాళ్లకు ఇన్స్పిరేషన్ తల్లిదండ్రులే. కాబట్టి పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కొరకు పెద్దవాళ్లు తమ జీవన శైలిలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమైతే మనం అన్నీ జయించినట్లే. కాబట్టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఆరోగ్య పద్ధతులను పాటిస్తారని ఆశిద్దాం.
1: సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన కొన్ని పద్ధతుల గురించి మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
2: ఏంటి బామ్మగారు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు.
3: ఎక్కడికి లేదురా అబ్బాయ్.
2: మరెక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
3: మన సింహపురి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
2: అయితే
3: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
2: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
3: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు మాకు తెలియచేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: a core mantra issued to mark 12 years of the current government. The centre emphasised its vision of Rashtra Pratham and asserted that it is no longer just the sentiment, but the lifeblood of India leads the pioneer. For the first time in its dealings with the Trump administration, India summoned a top US diplomat in New Delhi following an attack earlier in the day by American forces on a commercial ship off the coast of Oman, cites the Indian Express under the headline, Three Indians Missing After Attack, Delhi summons U.S. diplomat. Army Chief General Upendra Dwivedi reviews the operational readiness of troops, reports the Asian Age, announcing the first built-to-suit data center capacity in India for Meta, the Financial Express mentions. Reliance Meta deepened ties with AI data center deal. Pact highlights new infra model for AI build-out. The Times of India in its editorial piece titled Control Shift, AI is not destroying the job market but changing it. There will be jobs aplenty if you update your skills. In white collar circle, this is the best. This is the best of times. And finally, human contribution to global warming, highest ever in 2025, says an annual study called Indicators of Global Climate Change. The findings are a further reminder to the rapidly rising global temperatures, writes the Indian Express. And with that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to chair 11th Governing Council meeting of Niti Aayog in New Delhi today. Prime Minister says lifting more than 25 crore people out of poverty during past 12 years of NDA government shows that its policies are correct and moving in right direction. Indian Chamber of Commerce plans to channel investments worth 1 lakh crore rupees into West Bengal. IMD forecasts heavy rainfall in places over northeast, sub-Himalayan West Bengal, Odisha, Kerala and Mahi today. US military strikes multiple targets in Iran in latest escalation of tensions in West Asia. And Prime Minister Modi praises performance of Indian sportspersons and urges the nation to set ambitious targets for Olympics. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani.
3: లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, సముద్ర తీర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, కేంద్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 8.50 కోట్ల రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత ఆర్ నిధులు మంజూరైనట్లు సీఎస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గుడ్లవల్లేరు, బాపులపాడు, పామర్రు మండలాలతో పాటు పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమం జూన్ 7వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీ వరకు పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని, యోగా చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్ లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు స్వచ్చ భారత్ స్వచ్చ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగినపూడి సముద్ర తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి విశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రం చేయడం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్క పౌరుడు తోడ్పడిన వారవుతారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, నీరును అందించిన వారవుతామని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గిలకల దిండి ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. పింఛన్లను పంపిణీ చేస్తూ పింఛన్ ధరల యోగక్షేమాలు, వారి ఆరోగ్య పరిస్థితి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిలకలి దిండి ప్రాంతంలో ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు 100

0: నాలుగు వాహనం ద్వారా ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా గిడ్డంగుల నిర్మాణం, పోర్టు బెర్తులు పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, ఐరన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని పోర్టు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు అనుసంధానంగా రహదారుల నిర్మాణానికి, రైల్వే అనుసంధానం వంటి సౌకర్యాల కల్పనకు నిధులను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణం వేగవంతంగా జరిగేలా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశాన్ని జిల్లా అధికారులతో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు వీలుగా 33 కోట్ల రూపాయలతో మచిలీపట్నం నుంచి పెడల నియోజకవర్గం వరకు విద్యుత్ లైన్లను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసి పనులు సకాలంలో పూర్తి చేశారని పెడల నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రైతులకు అవసరమైన విద్యుత్ను ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు వీలు ఏర్పడిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచి గన్నవరం విమానాశ్రయంలో 2 వైద్య బృందాల ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. 20 రోజులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయ ప్రత్యేక ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహించామని, జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగపూర్ నుంచి వచ్చిన 247 మంది ప్రయాణికులకు, హజ్ యాత్ర ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ ఎటువంటి ఎబోలా లక్షణాలు కనిపించలేదని ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ సుజనా తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, సమర్పణ ఆర్ఎన్యు విజయవాడ.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35 కావస్తుంది. ఇప్పుడు విందాం యాత్ర సహాయకారి విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

ఈనాటి విహారి కార్యక్రమంలో భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలోని దేవాలయాలన్నింటిలోకెల్లా జరిగే అతిపెద్ద వార్షికోత్సవంగాను ఈశాన్య రాష్ట్రాల కుంభమేళాగాను ప్రఖ్యాతిగాంచి 2026వ సంవత్సరం జూన్ 22 నుంచి 26 వరకు జరుగనున్న అంబుబాచి మేళాకు వేదికైన తాంత్రిక సాధకులకు కల్పతరువైన హరిక్షేత్రే కామాయ రూప అని అష్టాదశ శక్తి పీఠాలలో 13వ శక్తిపీఠంగాను వెలుగొందుతున్న అస్సాంలోని గువహటి పట్టణానికి సమీపంలోని నీలాచల్ పర్వత శ్రేణిపై కొలువుతీరి భక్తుల మనోకామనలను అన్నింటినీ తీర్చే కామధేనువు అయిన శ్రీ కామాఖ్యగా పిలువబడే శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసు.

ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. కామదేవుడిగా పిలువబడే మన్మధుడు ఈ ప్రదేశంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల తాను కోల్పోయిన సౌందర్యాన్ని తిరిగి పొంది అమ్మవారికి ఒక ఆలయం నిర్మించాడు. అందువల్ల ఇక్కడి అమ్మవారు కామాఖ్య అమ్మవారుగాను కామేశ్వరి అమ్మవారుగాను భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ ప్రస్తావన దేవీ భాగవతంలోను, దేవీ పురాణం, కాళికా పురాణాలలోను, ఇంకా యోగిని తంత్ర, హేవజ్ర తంత్ర వంటి తాంత్రిక విద్యలలోనూ ఉంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి తాను తలపెట్టిన యజ్ఞానికి శివపార్వతులను ఆహ్వానించలేదు. అయినప్పటికీ సతీదేవి ఆ యజ్ఞానికి హాజరైంది. అక్కడ పరమశివునికి జరిగిన అవమానాన్ని, శివ నిందను సహించలేక సతీదేవి అగ్నికుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. కోపోద్రిక్తుడైన పరమశివుడు సతీదేవి దేహాన్ని భుజంపై వేసుకుని ప్రళయ తాండవం చేయసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుని శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. పరమశివుడు శాంతించకపోవడంతో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి పార్థివ దేహాన్ని ఛేదించగా ఆ దేహ శకలాలు భూమిపై పలు ప్రదేశాలలో పడ్డాయి. వాటిలో ప్రధానమైన 18 ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా పిలువబడుతున్నాయి. సతీదేవి యొక్క యోని ముద్ర పడిన ప్రదేశమే ఈ కామాఖ్య ఆలయం. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో 13వ పీఠంగా విరాజిల్లుతోంది. దీనినే కుబ్జిక పీఠం అని కూడా పిలుస్తారు. కామాఖ్య పీఠ ఉనికి మన్మథుని ద్వారా మానవాళికి తెలియవచ్చింది. ఆ వృత్తాంతం ఈ విధంగా ఉంది. పూర్వకాలంలో తారకాసురుడనే రాక్షసుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. తారకాసురుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరగా బ్రహ్మదేవుడు అది అసాధ్యమని, ఇంకేమైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు తారకాసురుడు తెలివిగా తనకు పరమశివుని పుత్రుని వల్ల మాత్రమే మరణం సంభవించేలా వరాన్ని ప్రసాదించమని కోరాడు. ఎందుకంటే అప్పటికే పరమశివుడు సతీ వియోగంతో ఘోర తపస్సులో ఉన్నాడు. కనుక ఆయన తపస్సుకి భంగం కలిగి పుత్రుడు సంభవించడం అసంభవమని, అది తనకు ఒక రకంగా అమరత్వమే అవుతుందని భావించాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. బ్రహ్మదేవుని వరప్రసాదంతో తారకాసురుడు తాను అమరుడు అయ్యాడని, తనకిక చావు లేదని, తనను ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో దేవతలను, ఋషులను, మానవులను బాధించసాగాడు. గత్యంతరం లేని దేవతలు ఇక తారకాసుర వధ జరగాలని, దానికై పరమశివుడి తపోభంగం తప్పదని భావించారు. దేవతలు మన్మథుని వద్దకు వెళ్లి తన బాణాలతో పరమశివుని తపోభంగం చేయమని కోరారు. మన్మథుని బాణాల వల్ల తపోభంగమైన పరమశివుడు ఆగ్రహోదగ్రుడై తన 3వ కన్ను తెరిచాడు. దానితో మన్మథుడు భస్మమయ్యాడు. పతి వియోగం చెందిన మన్మథుని భార్య రతీదేవి పరమశివుని తపోభంగంలో తన భర్త యొక్క తప్పేమీ లేదని, దేవతల ఆజ్ఞ మేరకే అలా చేశాడని, తన భర్తకు తిరిగి ప్రాణం ప్రసాదించమని పరమశివుని వేడుకుంది. దయాళువైన పరమశివుడు మన్మథుని పునర్జీవితుని చేశాడు. మన్మథుడు పునర్జీవితుడయ్యాడు కాని అతని పూర్వ సౌందర్యం తిరిగి రాలేదు. మన్మథునికి పూర్వరూపాన్ని ప్రసాదించాలని రతి మన్మథులిద్దరూ పరమశివుని ప్రార్థించారు. అనుగ్రహించిన పరమశివుడు మన్మథుడు నీలాచల పర్వతంపై పడి ఉన్న పరమ పవిత్రమైన సతీదేవి యొక్క యోని ముద్రను వెదకి కనుక్కొని అక్కడ అమ్మవారిని ఆరాధించమని,
అమ్మవారి అనుగ్రహంతో అతడు కోల్పోయిన తన సౌందర్యాన్ని తిరిగి పొందగలడని సెలవిచ్చాడు. పరమశివుని ఆజ్ఞానుసారం మన్మథుడు నీలాచల పర్వత శ్రేణికి చేరుకుని ఆ పర్వత శిఖరంపై అమ్మవారి యోని ముద్రను కనుగొని అమ్మవారి అనుగ్రహం కోసం వేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. చిట్ట చివరకు అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తాను కోల్పోయిన సౌందర్యాన్ని తిరిగి పొందడంలో కృతకృత్యుడయ్యాడు. అమ్మవారిపై కృతజ్ఞతాభావంతో మన్మథుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ సహాయంతో సతీదేవి యొక్క యోని ముద్రపై ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. మన్మథుడుగా పిలువబడే కామదేవుడు ఇక్కడ తన పూర్వ సౌందర్యాన్ని పొందడం వల్ల ఆ ప్రాంతం కామరూపగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అమ్మవారు శ్రీ కామాఖ్యగాను శ్రీ కామేశ్వరిగాను భక్తులను అనుగ్రహిస్తున్నారు. శాక్తేయులకు అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటైన కాళికా పురాణంలో ఈ ఆలయ ఆవిర్భావం గురించి ఒక పౌరాణిక గాథ ఉంది. దాని ప్రకారం కామరూపలోని నీలాచల కొండ శివపార్వతులకు తమ శారీరక కామవాంచ తీర్చుకునే ప్రదేశమని పేర్కొనబడింది. 16వ శతాబ్దంలో రచించబడినదిగా భావించబడే మరో ప్రాచీన గ్రంథం యోగిని తంత్రంలో సంతానోత్పత్తికి ప్రతీకగా కామాఖ్య ఆవిర్భవించిన గాథ ఉంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించిన తరువాత తన సృజనాత్మక శక్తి అమోఘమని భావించి అహంకారానికి గురయ్యాడు. దానితో కాళికామాత అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఆమె బ్రహ్మ శరీరం నుంచి కేసి అనే రాక్షసుని సృష్టించింది. పుట్టిన వెంటనే ఆ రాక్షసుడు బ్రహ్మను మృంగివేయడానికి అతని వైపు దూసుకు వెళ్లాడు. సహాయార్థుడైన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లాడు. అప్పుడు బ్రహ్మ తన తప్పు తెలుసుకుని శ్రీ మహావిష్ణువుతో కలిసి సహాయం కోసం అమ్మవారిని ఆశ్రయించాడు. కాళీమాత ఆ కేసి అనే రాక్షసుని సంహరించి బ్రహ్మదేవుని రక్షించింది. ఇదప కాళికామాత బ్రహ్మ విష్ణువులిద్దరినీ కేసి అనే రాక్షసుడి దేహంపై ఒక పర్వతాన్ని సృష్టించమని ఆదేశించింది. భూమిపై కామరూప అనే ప్రదేశం అత్యంత పవిత్రమైన ప్రదేశమని కూడా ఆమె వారికి చెప్పింది. తదనంతరం అక్కడ యోని మండలం ప్రత్యక్షమైంది. ఆ యోని మండలం వద్ద తనను ఆరాధించమని బ్రహ్మ విష్ణువులను అమ్మవారు ఆదేశించారు. ఆ ప్రదేశమే నీలకూట పర్వతంగా పిలువబడే నీలాచల పర్వతం. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కోచరాజ వంశస్థుడైన విశ్వసింహ అతని సోదరుడు శివసింహలు కలిసి అహోం రాజవంశస్థులతో జరిగిన యుద్ధంలో దారి తప్పి నీలాచల కొండ శిఖరానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వృద్ధురాలు ఎదురైంది. ఆమె వారికి కామాఖ్యదేవి పీఠస్థానాన్ని చూపించి అక్కడ బంగారంతో ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. రాజా విశ్వసింహ పీఠస్థానం వద్ద అమ్మవారిని ప్రార్థించి తన కోరికలు నెరవేరితే తప్పకుండా బంగారంతో ఆలయం నిర్మిస్తానని వాగ్దానం చేశాడు. అభీష్టం నెరవేరిన రాజా విశ్వసింహ ఇటుకలతో ఒక ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. అప్పుడు కామాఖ్య అమ్మవారు రాజా విశ్వసింహకు స్వప్నంలో దర్శనమిచ్చి ఆలయాన్ని బంగారంతో మాత్రమే నిర్మించాలనే అతని వాగ్దానాన్ని గుర్తుచేసింది. రాజా విశ్వసింహ అలా చేయలేనని తన అసక్తతను వ్యక్తం చేయగా కనీసం ఇటుకలతో పాటు కొంచెం బంగారాన్నైనా వినియోగించమని కామాఖ్య అమ్మవారు రాజా విశ్వసింహకు సూచించారు. ఆ ప్రకారం ఆలయం నిర్మించబడింది. కాలక్రమేణా ఆ ఆలయం శిథిలమైంది. ఆలయం శిథిలమవడానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. కొందరు చరిత్రకారులు ఈ ఆలయాన్ని
మహమ్మదీయుల దండయాత్రలలో కూల్చివేశారని చెబుతుండగా మరికొందరు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ ఆలయం శిథిలమైంది అని భావిస్తున్నారు. తదనంతరం కోచరాజవంశ మహారాజు విశ్వసింహ వారసుడైన రాజా నరనారాయణ తన సోదరునితో కలిసి పూర్వపు ఆలయ శిథిలాలపై 16వ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్న నూతన ఆలయాన్ని పునర్నిర్మించారు. క్రీస్తు శకం 1751-69 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన అహోం రాజవంశస్థుడైన రాజా రాజేశ్వర్ సింహ కూడా ఈ ఆలయంలో కొన్ని నిర్మాణాలు గావించారు. నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. కామాఖ్య దేవాలయం ఉత్తర భారత నాగర మరియు సంప్రదాయ దేవాలయ నిర్మాణ శైలుల సమ్మేళనం. ఈ ఆలయంలో గర్భాలయం, అంతరాలం, పంచరత్న, భోగ మందిర్, నాట్ మందిర్లు ఉన్నాయి. ఆలయ గోపురం బహుభుజాకారపు గుమ్మటాన్ని పోలి ఉంటుంది. గర్భాలయం లోపల చిన్న గుహలో కామాఖ్య అమ్మవారిగా పూజలందుకుంటున్న సతీదేవి యొక్క యోని ముద్ర ఉంటుంది. ఈ యోని ముద్ర నుంచి నిరంతరాయంగా జలధార స్రవిస్తూ ఉంటుంది. భక్తులు ఈ యోని ముద్రను స్పర్శించి ఆ జలధారను తమ శిరస్సులపై చల్లుకుంటూ ఉంటారు. ఇంకా గర్భాలయంలో త్రిపుర సుందరి, మాతంగి, కమలాత్మిక అమ్మవారలను మనం దర్శించవచ్చు. భోగ్ మందిర్లో అమ్మవారలకు చేసే నిత్య కైంకర్యాలు జరుగుతాయి. నాట్ మందిర్లో అమ్మవారికి సంగీత నృత్య నివేదనలు జరుగుతాయి. ఈ ఆలయానికి 3 ప్రవేశ ద్వారాలున్నాయి. అవి శక్తి స్మృతి ద్వారంగా పిలువబడే ఉత్తర ద్వారం, మోక్ష ద్వారంగా పిలువబడే పశ్చిమ ద్వారం, అన్నపూర్ణ ద్వారంగా పిలువబడే తూర్పు ద్వారాలు. అన్నపూర్ణ ద్వారం ప్రక్కనే భోగ్ ఘర్ గా పిలువబడే వంటశాల ఉంది. ఆలయంలోని దేవతామూర్తులకు నివేదించే ప్రసాదం ఈ భోగ్ ఘర్ లో తయారు చేయబడుతుంది. ఆలయ ప్రాంగణంలో సౌభాగ్య కుండంగా పిలువబడే పుష్కరిణి ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్న సేవా క్షేత్రలో భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయ సందర్శన వేళలు, నిత్య సేవలు, ఉత్సవాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయ ద్వారాలు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5:30 వరకు తెరుచుకొని ఉంటాయి. నిత్య సేవలలో భాగంగా ఉదయం 5:30 అమ్మవారి పీఠానికి అభిషేకం, ఉదయం 6:00 నుంచి 8:00 వరకు జరిగే నిత్య పూజ అనంతరం 8:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు అమ్మవారి సర్వదర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 1:00 నుంచి 2:30 వరకు అమ్మవారికి ఏకాంతంగా నైవేద్య నివేదన జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణతో సర్వదర్శనం మళ్లీ ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. రాత్రి 7:30 జరిగే అమ్మవారి హారతితో ఆలయం తలుపులు మూసుకుంటాయి. ఈ ఆలయంలో పండుగలు, ఉత్సవాలు అస్సాం రాష్ట్ర సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం జరుగుతాయి. వార్షికోత్సవాలలో భాగంగా వైశాఖ మాస పాడ్యమి నాడు అస్సాం నూతన సంవత్సరమైన బోహాగ్ బిహు, జ్యేష్ఠ అమావాస్య నాడు గ్రామదేవతా పూజ, ఫలహారిణి కాళీ పూజ, ఆషాఢ కృష్ణ దశమి నాడు శతవ్రత, ఆషాఢ శుద్ధ సప్తమి నుంచి దశమి వరకు అంబుబాచి మేళా, దక్షిణాయన ప్రారంభంలో దేవీ దక్షిణ కాళీ పూజ, శ్రావణ మాసాంతం నుంచి భాద్రపద మాస 2 రోజుల వరకు మానసాదేవి పూజలు జరుగుతాయి.
లలిత సప్తమి అనగా భాద్రపద శుక్ల సప్తమి నాడు లలిత కాంతాదేవి పూజ, ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి, కుమారి పూజ, దుర్గా పూజ, కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీ పూజ, కార్తీక అమావాస్య నాడు శ్యామకాళీ పూజ, కార్తీక శుద్ధ చతుర్దశి నుంచి పాఠ్యమి వరకు కాత్యాయని వ్రతం, పుష్యమాస శుక్ల విధియ తదియలలో పోహన్ బ్యాహ్ అనబడే

కామాఖ్య అమ్మవారి కళ్యాణం జరుగుతాయి. మార్గశిర శుక్ల చతుర్దశి నాడు శ్రీ గణేష పూజ, ఇంకా మహాశివరాత్రి, హోలీ పండుగలు, వసంత పూజ, రాజరాజేశ్వరి దేవిల పూజలు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం జూన్ 22 నుంచి 26 వరకు జరిగే అంబువాచి మేళా ఈ ఆలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవం. ఇది ఈశాన్య రాష్ట్రాల కుంభమేళాగా ప్రఖ్యాతిగాంచింది. ఈ సమయంలో అమ్మవారికి వార్షిక ఋతుస్రావం జరుగుతుందని భావించి 3 రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆలయాన్ని మూసివేసే ముందు గర్భాలయంలోని అమ్మవారి యోని ముద్రపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పుతారు. 3 రోజుల తరువాత ఈ ఆలయ తలుపులు తెరచినప్పుడు ఈ తెల్లని వస్త్రం ఎర్రగా మారుతుంది. ఆ వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అంబుబాచి మేళాకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ ఆలయ ప్రాంగణంలోను నీలాచల్ పర్వతంపై దర్శించదగిన అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. దశ మహావిద్యలకు అధిదేవతలైన త్రిపుర సుందరి, మాతంగి, కమలాత్మిక, కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, చిన్నమస్తాదేవి, భైరవి, ధూమావతి వారల ఆలయాలతో పాటు కామేశ్వర, సిద్ధేశ్వర, కేదారేశ్వర, అమరటోకేశ్వర అఘోర రూపాలలో దర్శనమిస్తున్న పరమశివుని ఆలయాలు ఉన్నాయి. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

కామాఖ్య ఆలయం అస్సాం రాష్ట్రం గువాహటి పట్టణంలో నీలాచల పర్వతంపై ఉంది. గువాహటి పట్టణం దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలతో రైలు విమాన మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. ఈ ఆలయం గువాహటి విమానాశ్రయం నుంచి 20 కిలోమీటర్లు, గువాహటి రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్లు, గువాహటి అంతర్రాష్ట్ర బస్ స్టేషన్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా గువాహటి పట్టణానికి చేరుకుని అక్కడి నుంచి ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

శ్రీ కామాఖ్య అమ్మవారి కృప కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని శ్రీ కామేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో మనందరి మనోకామనలు సిద్ధించాలని ప్రార్థిస్తూ వచ్చే వారం మరో క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.

మీరు ఇప్పటి వరకు విహారీ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శివరామరాజు చిత్రం నుంచి ఈ పాట.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు. ఈ శీర్షికన ఈనాటి కథ దొరల్లా వచ్చారు దొంగల్లా మారారు. ఈ కథ వింటారు సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
4: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు దొరల్లా వచ్చారు దొంగల్లా మారారు.

0: ఆ మధ్యాహ్నం 1 గంటైంది. ఎండు చేపలమ్ముకొని ఖాళీ బుట్టలతో ఒక్కొక్క స్త్రీ బోడిసత్రం చేరుకుంటూ ఉంది. ఓ డజన్ మందో అరడజన్ మందో అయిన తరువాత అందరూ మాట్లాడుకుంటూ తమ పాళాలకు బయలుదేరుతారు. సీతమ్మ తోట వరకు అందరూ కలిసే వెళ్తారు. అక్కడ నుంచి ఎడమవైపుకు చీలి రొయ్యలపాలెం వాళ్లు వెళితే కుడివైపుకు చీలి గవ్వలపాలెం వాళ్లు వెళ్తారు. బోడిసత్రంలో సిమెంట్ బెంచీల మీద చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లవలసిన ప్రయాణికులు కూర్చుని ఉంటే క్రింద గోడకానుకొని కూర్చుని తాము ఎండు చేపలమ్మగా వచ్చిన డబ్బు లెక్క పెట్టుకుంటున్నారు ఈ స్త్రీలు. తమ బొడ్లలో దోపుకున్న బెత్తడి వెడల్పున జానడు పొడవుతో ప్రత్యేకంగా కుట్టిన పొడవైన గుడ్డ సంచులు లాగి అందులోని డబ్బంతా పుట్టలో పోసి లెక్క పెట్టుకుంటున్నారు. ఇయ్యాల నాకు 1,340 రూపాయలు వచ్చిందదినా అంది వసంతమ్మ లెక్క పెట్టిన డబ్బును సంచిలో తిరిగి పెట్టుకుంటూ. నాదే 830 అంది వెంకటమ్మ. నాకు 770 అంది ఇంకొక స్త్రీ. మీరు నయం కదే, నాకు 650, దానిమీద ఇంకో 20 వస్తుండాది నిరాశగా అంది జయమ్మ. ఒసే, అందరి ఆదాయం ఒకే రకంగా ఎలా ఉంటుందే? మనం ఎత్తకపోయే చేపల రకాల్ని బట్టి కదా ఉండేదే. ఎండు రొయ్యలు, మడపు రొయ్యలు, రొయ్య పొట్టు ఎత్తకపోయిన వాళ్ళకే అందరికంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది. తాటాకు చేపలు ఎత్తకపోయిన వాళ్ళకంటే కరవాడు చేపలు ఎత్తకపోయిన వాళ్ళకి కదా మంచి ఆదాయం ఉండేదే అంది అందరికంటే పెద్దదైన వెంకటమ్మ. ఈ ఏడ పిల్లక పెళ్లి చెయ్యాలొదినా, ఎట్టలేదన్నా 3 లస్సలవుద్ది, 1 లస్స తగ్గుండాది. ఈ ఏడు ఎట్టయినా 1 లస్స కూడబెట్టే పెళ్లి చేసేయాల అంది రాములమ్మ దృఢనిశ్చయంతో. నిజానికి పట్టపు స్త్రీ కష్టం చాలా కఠినమైనది. బాల్యంలో 7-8 ఏళ్ళలో స్వేచ్ఛగా హాయిగా తల్లిదండ్రుల ప్రేమలోనూ సముద్రపు ఒడ్డున మిగతా పిల్లలతో ఇసుకలో ఆడడంలోనూ గడిపేస్తుంది. తరువాత నుంచే ఆమెకు తీరని పనులు చుట్టుకుంటాయి. అప్పటి నుంచే బాధ్యతల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. అయ్య సముద్రం మీద వేటకు పోతే అమ్మ చేపలు విక్రయించేందుకు గ్రామాలకు వెళ్తుంది. ఇంటి దగ్గర వంట చెయ్యాలి, చిన్నపిల్లల్ని ఆడించాలి, ప్రత్యేకమైన గుడిసెలోని చేపల్ని కుక్కలు నక్కలకు పాలుపడకుండా కనిపెట్టుకుని ఉండాలి. సాయంత్రమైతే అమ్మతో పాటు అయ్య పడవల మీద వచ్చే చేపల్ని తెచ్చేందుకు అల్యూమినియం దబర్లు తీసుకువెళ్ళాలి. వాటిని ఇంటికి తెచ్చి శుభ్రం చేసి తొట్లలో ఉప్పులో ఊరేయాలి. క్రమేణా యవ్వనవతి అయి పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు పనితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కుటుంబాన్ని నడపవలసిన పెద్దరికం వస్తుంది. కుటుంబాన్ని నడిపే బాధ్యతను భుజాన పెట్టుకుంటుంది. యుక్తిగా చేపలమ్మటం, జాగ్రత్తగా డబ్బు దాచటం, పొదుపుగా ఖర్చు పెట్టడం ఇలాంటివి చేయటంతో బెస్తపాళ్లంలో ఈమెకో ప్రత్యేకమైన స్థానం వస్తుంది. అందుకే జాలరీ స్త్రీకి పిల్లలతో పాటు మొగుడు కూడా భయపడతాడు. ఇంత ప్రాధాన్యమున్న జాలరీ స్త్రీ తప్పు చేస్తే మొగుణ్ణి కూడా బయటికి పొమ్మనగలదు. మగవాడు అదే మాట స్త్రీని అనలేడు. మగవాడు లేకపోయినా అప్పు తెచ్చి ఎండు చేపలు అమ్ముకొని బ్రతకగలదు. అదే మగవాడు పెళ్ళాం లేనిదే ఒక్కరోజు కూడా బ్రతకలేడు. మొగుడు లేకపోయినా బెస్త సమాజంలోని స్త్రీకి ఏమాత్రం గౌరవలోపం లేదు. అదే పెళ్ళాం లేని మగవాడిని చాలా హీనంగా చూస్తారు. పెళ్లిలో కానీ, పుట్టినప్పుడు కానీ, ఇతర శుభకార్యాలలో కానీ కొబ్బరికాయ, తమలపాకులు తప్పనిసరి. చదివింపుల్లో చివర 0 వచ్చే విధంగా డబ్బివ్వరు. 101, 201, 301 ఇలా ఉంటాయి వాళ్ళ చదివింపులు. దానాన్ని ఏమాత్రం స్వీకరించరు. వాళ్ల పాపాలు వీళ్లకు వస్తాయని విపరీతమైన భయం వీళ్ళకి. బెస్త స్త్రీలు స్టీలు రింగులు, స్టీలు నెక్లెస్లు, స్టీలు దండలు ధరిస్తారు. వీళ్లకు బంగారం మీద వ్యామోహం లేదు. తల్లులు ఆడపిల్లల్ని తమ ఆస్తిగా భావిస్తే తండ్రులు మగపిల్లల్ని తమ ఆస్తిగా భావిస్తారు. చేపలు అమ్మేవారిని నాగరిక సమాజం చాలా చిన్నచూపు చూస్తుంది. చేపలు బుట్ట ఎత్తమంటే గ్రామాల్లోని మగవాళ్లు కానీ ఆడవాళ్లు కానీ ఎత్తరు, నామోషి పడతారు. ఇళ్లలో మాత్రం నూనెలో వేయించిన గుమగుమలాడే చేప ముక్కల్ని లొట్టలు వేసుకుని మహా ఇష్టంగా తింటారు. బస్సుల్లో కానీ, మనుషులు వెళ్లే షేర్ ఆటోల్లో కానీ చేపల బుట్టతో ఆపితే ఎక్కించుకోరు. అందుకే వీళ్లు 4 కలిసి ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని అందులో ఎక్కి చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న తమ ఖాతాదారుల దగ్గరకు వెళ్తారు. ఖాతాలకు ఇచ్చి ఊళ్ళో తిరిగి అమ్మగా మిగిలిపోయిన చేపల్ని పంచాయతీ మార్కెట్లో అంతకో ఇంతకో అమ్మేస్తారు. అంతేకాని ఒక్క ఎండు చేపను తిరిగి ఇంటికి తీసుకుపోరు. ఇలా తమ ఆదాయం గురించి, ఇంటి దగ్గర ఎదురు చూసే ఖర్చుల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఆపస్త స్త్రీలు. పిల్లల పెళ్లి ఖర్చులకు దాచాలని కొందరు, మొగుడి పాత పడవ రిపేరుకు ఎత్తిపెట్టాలని మరికొందరు ఇలా తమ లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. అక్కడ కూర్చున్న ప్రయాణికుల్లో ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. వాళ్ళు శేషయ్య, నాగరాజు. వీళ్ల రోజు ఆదాయం చూసి వాళ్లకు కన్ను కుట్టింది. రేయ్, వీళ్ళదే పెట్టుబడులేని వ్యాపారం రా, వీళ్ళకో ఖర్చులేముంటాయే, వచ్చిందల్లా దాచుకోవడమే అన్నాడు శేషయ్య. అవునరా, వీళ్ళిళ్లల్లో లక్షలుంటాయి, తెలియని ఆదాయం. మనోళ్ళల్లో కూడా ఇంత డబ్బు ఇళ్లల్లో ఉండదు, మనకు తెలిసిందే కదరా అన్నాడు నాగరాజు. ఇంకెందుకు ఆలస్యం, ముహూర్తం పెట్టరా అన్నాడు శేషయ్య. తొందరపడుకో, నిదానంగా ప్లాన్ వేసి అమలు చేద్దాం అన్నాడు నాగరాజు శేషయ్య మాటలకు.
1: ఓ చేపలక్క, ఈ 500కో సిల్లరిస్తావా
0: అన్నాడు నాగరాజు జేబులో నుంచి 500 రూపాయల కాగితం బయటకు తీసి.
1: ఇటీ అన్నా, ఎన్ని 500 రూపాయలకైనా సిల్లరిస్తాం
0: అంటూ ఒక స్త్రీ ఆ నోటందుకొని 100 రూపాయల నోట్లు లెక్క పెట్టి ఇచ్చింది.
1: మీరు పెట్టుబడి పెట్టకుండానే రోజు ఇంత ఆదాయం వస్తుండాది కదా, ఏం చేస్తారు ఈ డబ్బంతా
0: అన్నాడు నాగరాజు.
1: మాదంతా రెక్కల కష్టమే సామె, మా మొగుళ్ళో సుక్క పొడిసినానక, సముద్రం మీదకెళ్ళా ఎండ వాన అనక సెట్టు సేమలేని సముద్రం మీద చేపలు ఏటాడాలా. ఏ చేపలో ఏ ప్రమాదం ఉండాదో ఎవరికి తెలుసు. సాయంత్రానికి వాళ్ళు తెచ్చిన చేపల్నే మేము ఆడోళ్ళం పిల్లకాయలం శుభ్రం చేసే ఉప్పేసి ఊరబెట్టి ఎండ పెడతాం. ఇదంతా కష్టం కాదా సామె
0: అంది ఒక స్త్రీ.
1: మరే రోజు వచ్చే ఈ డబ్బంతా ఏం చేసుకుంటారు, మీకు బెస్త పళ్ళాల్లో ఖర్చులేముంటాయి
0: ప్రశ్నించాడు శేషయ్య.
1: మా ఖర్చులు మాకుండాయి సామె, మీలా కాకపోయినా మా అమ్మ కూడి తినాలనా గుడ్డ కడ్డాలనా పురుళ్ళు పెళ్ళిళ్ళు పండగలు ఏడుకులు చేసుకోవాలనా, పడవలు చెడిపోతే ఖర్చు, వలలు తెగిపోతే ఖర్చు, మాకు మాకు తగ్గ ఖర్చులుంటాయి సామె
0: వివరించింది వెంకటమ్మ.
1: సరేనమ్మా, ఎవరి కష్టం వారిది, చెప్పిన తర్వాత తెలిసింది మాకు అన్నాడు నాగరాజు.
0: ఇద్దరు ప్యాంటు షర్టులతో ఉన్నారు.
1: గొప్ప దొరలు, నీడన కూసునే ఉండేవాళ్ళకేం తెలుసు మన కష్టాలా, మన అవతారాలు చూసి డబ్బంతా మిగిలిపోద్దనుకుంటున్నారు నాయన్లు
0: అంటూ మాట్లాడింది ఒక ఆమె.
1: మీరేం చేస్తుంటారు సారు
0: అంటూ నీట్గా ప్యాంటు షర్టు టక్ చేసి సిగరెట్ త్రాగుతున్న శేషయ్యను పలకరించింది ఇంకొక ఆమె. శేషయ్య మాట్లాడలేదు కానీ నాగరాజు చెప్పాడు.
1: వాళ్ళ నాయనకో సింగపేటలో 100 ఎకరాల మాగాణి భూముంది, ఒక పెద్ద మేడ కూడా ఉంది. ఈయనొక్కడే కొడుకు, ఆయన తదనంతరం ఆస్తంతా ఈడిదే,
0: ఇంకా పెళ్లి కాల అన్నాడు నాగరాజు.
1: ఓయమ్మో
0: అంటూ నోరు తెరిచారు అంతా.
1: మరి నువ్వో
0: అంది వెంకటమ్మ. దానికి నాగరాజు చెప్పలేదు కానీ శేషయ్య చెప్పాడు సిగరెట్ పొగ బయటకు వదులుతూ.
1: ఆయనకో బెట్రుగుంటలో 2 సినిమా హాళ్లున్నాయి, కారు రిపేర్కొస్తే షెడ్డులో ఇచ్చి ఇలా వచ్చాడు. మేమిద్దరం ఫ్రెండ్స్, ఇలా కలిసే తిరుగుతుంటాం అన్నాడు.
0: చేతులు చెంప మీద పెట్టుకుని మెటుకలు విరిచిన వరదమ్మ,
1: మా గొప్పోళ్లే సామె, ఇద్దరూ సల్లగుండాలా అంటూ దీవించింది.
0: ఇంకా ఎక్కువసేపు ఉంటే ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో అనుకున్న ఆ ఇద్దరు దొంగలు,
1: కారు రిపేర్ అయింటుంది మేము వెళ్ళాలా
0: అంటూ చల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. క్రమక్రమంగా దొయ్యలపాళెం గవ్వలపాళెం ఆడవాళ్ళు

రావడం పూర్తయింది. అప్పటి వరకు అక్కడ కూర్చున్న ఆడవాళ్లు లేచి నిలబడ్డారు. అందరూ బోడిసత్రం ప్రక్కనున్న బండిదారిన బయలుదేరారు. తమ ఊళ్లకు సగం దూరం బండిదారి, మిగతా సగం దూరం ఇసుక నిండి ఉంటుంది. అంతే, రోజూ నడిచేవాళ్లకు ఈ ప్రయాణం లెక్కే లేదు, శ్రమ కూడా అనిపించదు. చేపలక్కలు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే వారికి దూరంగా వాళ్లని అనుసరిస్తున్నారు దొంగలైన శేషయ్య నాగరాజు. ఆ విషయం చేపలక్కలకు తెలియదు. చేపలక్కలు సీతమ్మ తోట దగ్గరకు వచ్చి ఎవరి ఊళ్లకు వాళ్లు అక్కడి నుంచి చీలిపోయారు. చిక్కని టెంకాయ చెట్లతో దూరంగా కనిపిస్తున్న రొయ్యల పాళాన్ని గవ్వల పాళాన్ని చూస్తూ ఇసుకలో ఆగిపోయారు ఆ దొంగలు. ఆ చిక్కని టెంకాయ చెట్ల మధ్య పూరిళ్ళు గుడిసెలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఒరేయ్, రేపు ఆదివారం ఈ ఊరు, వచ్చే ఆదివారం ఆ ఊరు అంటూ దొంగతనానికి రెండు ఊళ్లకు టార్గెట్ పెట్టుకున్నారు.

0: అనుకున్న ఆదివారం సాయంత్రం 4 గంటలకు సంచిలో బీరు బాటిల్లు, చికెన్ బిర్యానీలు, మటన్ మసాలాలు పెట్టుకుని బయలుదేరారు. అలవాటులేని ఇసుకలో నెమ్మదిగా నడుస్తున్నారు. సూర్యాస్తమయం కావస్తుండగా రొయ్యలపాళెం సమీపంలో ఇసుకలో కూలబడ్డారు.
1: అబ్బా, ఎంత దూరం ఉందిరా నాయనా ఈ పట్టణపాళెం అన్నాడు శేషయ్య నీరసంగా.
0: నోరు ముయ్యరా, డబ్బు ఊరికే వస్తుందా ఏంటి? సంచుల నిండా డబ్బురా నాయనా, 4 నెలలు ఎతుక్కోబన్లే అన్నాడు నాగరాజు ఓదారుస్తూ. అన్ని వైపులా చీకటి కమ్మింది. తెచ్చుకున్నవి తింటూ తాగడం మొదలుపెట్టారు వాళ్ళు. రాత్రి 9 అయ్యేసరికి ఆ కార్యక్రమం పూర్తయింది. ఇంకో గంట ఆ ఇసుకలో పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయారు. నిద్ర రాకుండా జాగ్రత్త పడ్డారు. రే, ఊరు సద్దుమణిగింది. అందరూ దీపాలార్పేసే నిద్రపోతున్నారు. ఇక మన పని మొదలు పెడదాం అన్నాడు నాగరాజు. ముందు వెనక వరుస ఇళ్లలో మొదలు పెడదాం. నేను దక్షిణం నుంచి ఉత్తరానికి, నువ్వు ఉత్తరం నుంచి దక్షిణానికి అన్నాడు శేషయ్య. ఇద్దరూ కాసేపట్లోనే గ్రామాన్ని సమీపించి అనుకున్న విధంగా చెరొక వైపు గుడిసెలో దూరారు. అవన్నీ పూరిళ్లే. కొంతమంది గుడిసెలకు తలుపులు వేసుకుని ఉన్నారు. మరికొంతమంది ఇళ్లకు తడికెలు వేసుకోలేదు. లోపలకు దూరిన నాగరాజు చుట్టూ పరిశీలనగా చూశాడు. ఆడ, మొగ, పిల్ల, పెద్ద అంతా కింద నేల మీద దుప్పట్లు పరుచుకొని పడుకొని ఉన్నారు. ఒక ముసలివాడు మాత్రం కుక్కి మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. నాగరాజు ఇంటిని ఒక్కసారిగా పరిశీలనగా చూసి వెలుగుతున్న గుడ్డి దీపాన్ని ఆర్పేశాడు. నిశ్శబ్దంగా కుండల్లో బాణల్లో చేయి పెట్టి వెతకసాగాడు. నూకలు రాగులు తప్ప అతనికేమీ కనిపించలేదు. ఉట్టి మీద పెట్టిన మట్టి అటికల్లో చేయి పెట్టి చూశాడు. ఎండు చేపల పులుసు తప్ప చేతికేమీ తగల్లేదు. ఒక మూల ఒక రేకు పెట్టే కనిపించింది. శబ్దం కాకుండా తెరచి సెల్ఫోన్ లైట్తో లోపల వెతికాడు. లోపల పాత గుడ్డలు తప్ప మరేమీ కనిపించలేదు. కానీ అతనికి తెలియని విషయం, పెట్టెకు పైన చూరులో తాటాకులు మాటున 50,000 రూపాయలను పాత గుడ్డలో చుట్టి దోపి ఉందని. ఆ ప్రక్క చివరి ఇంట్లో ఇదే విధంగా వెతుకుతున్నాడు శేషయ్య. అతనికి కూడా ఏమీ దొరకటం లేదు. ప్రక్కనున్న ఖాళీ బాణలో చేయి పెట్టి వెతుకుతున్న అతనికి బాణ అడుగున 5 రూపాయల బిళ్ళ కనిపించింది. అది ఆ ఇంట్లో పిల్లలు బాణలో వేసింది. దాన్ని జోబులో వేసుకున్నాడు నిరాశగా. నిజానికి ఆ పూరింట్లో పైన తాటాకుల మధ్యలో 60,000 రూపాయలు ప్లాస్టిక్ సంచిలో పెట్టి అక్కడ దోపి ఉన్నది అతనికి తెలియదు. కొద్దిగా తలెత్తి ఆ తాటాకుల్లో గాలిస్తే అప్పనంగా ఆ డబ్బు దొరికేది. దాదాపు 2 గంటల సేపు 20 ఇళ్ళు వెతికినా వాళ్ళకి ఏమీ దొరకలేదు. మొత్తం గ్రామంలో అన్ని ఇళ్ళు వెతికి నిరాశతో ఇద్దరు ఊరి చివర ఉన్న టెంకాయ చెట్ల క్రిందికి వచ్చారు. ఎక్కడ ఇసుకలో బూడ్చిపెట్టారో అర్థం కావడం లేదు. రేపు బోడి సత్రం దగ్గర వాళ్ళని మాటల్లో పెట్టి అసలు విషయం లాగాల అన్నాడు శేషయ్య. అంతకంటే ఇంకేం చేయలేంరా అన్నాడు నాగరాజు శేషయ్య మాటలకు. ఇద్దరు దొంగలు నిశ్శబ్దంగా ఆ టెంకాయ చెట్ల మధ్య బయలుదేరారు. వాళ్ళు 4 అడుగులు వేశారో లేదో ఒక్కో టెంకాయ చెట్టు మీద నుంచి ఉన్నట్లుండి జర్రున క్రిందికి జారారు అనేక మంది జాలర్లు. దొంగలు ఎటువ పోకుండా వాళ్ళని చుట్టుముట్టారు. ఈ హఠాత్ సంఘటనకు శేషయ్య నాగరాజు మ్రాన్పడిపోయారు. ఆడవాళ్లు లాంతర్లు ఎత్తిపెట్టి వాళ్ల ముఖాలను పరిశీలనగా చూశారు. వాళ్లలో కొందరు బోడిసత్రం దగ్గర తమతో మాట్లాడిన వాళ్లు వీళ్లేనని గుర్తుపట్టారు.
2: వామ్మో, దొరలని అనుకున్నాం కదరా మిమ్మల్ని, మీరు దొంగలా
0: అని ఆశ్చర్యపోయారు. కొందరు దొంగల చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకుంటే మరికొందరు వాళ్ల బట్టలు విప్పారు. చేతికున్న వాచీలు, సెల్ఫోన్లు, వాళ్ల జేబుల్లో ఉన్న డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు దొంగలు వట్టి డ్రాయర్లతో మిగిలారు. వాళ్లను ఒక్కొక్కరిని ఒక్కో టెంకాయ చెట్టుకు చేతులు విరిచి కట్టారు.
2: రేపా దురాయి వేయిస్తుండా, దురాయిలో మన పెద్దోళ్ళు ఏం చెబితే అది చేద్దాం ఇళ్ళని. సుక్క పొడిచినాక ఏటకెళ్ళే వాళ్ళు వెళ్ళండి
0: అన్నాడు పెదకాపు.
2: తెల్లారేదాకా ఇళ్ళకి ఓ 2 కాపలాగా ఉండండి ఇక్కడే
0: అని అప్పటికప్పుడు వాళ్లకు కాపలా కాయడానికి 2 మనుషుల్ని కూడా ఏర్పాటు చేశాడు పెదకాపు. పెదకాపుతో సహా మిగతా వాళ్లంతా వెళ్ళిపోయారు. కాపలా వాళ్లతో పాటు నిద్ర పట్టని ముసలివాళ్లు కూడా అక్కడే ఉండిపోయారు.

0: తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. ఎండ పొడలు పొడలుగా దొంగల ముఖాల మీద పడుతూ ఉంది. చేపల వేటకు వెళ్లే మగవాళ్లు వెళ్లిపోతే ఎండు చేపలమ్మే అమ్మలక్కలు బుట్టలు నెత్తిన పెట్టుకుని వేకువనే లేచి వెళ్లిపోయారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు దొంగల చుట్టూ చేరిపోయారు. విషయం గవ్వలపాళ్లంలో తెలియడంతో ఆ ఊరు నుంచి కూడా జనం వచ్చారు. తమను అందరూ సర్కస్సులోని జంతువుల్లా చూస్తూ ఉండటంతో దొంగలకు సిగ్గుగా ఉంది. తమను ఏం చేస్తారోనని భయంగా కూడా ఉంది. అప్పుడే అక్కడికొచ్చిన పెదకాపు,
1: ఒరే, ఎవరైనా ఇళ్ళకే సర్ది గంజి దాంట్లోకే నంజుకోను, కాల్చిన ఎండు చేపలు తీసుకురండి తినడానికి అన్నాడు పెదకాపు.
0: దొంగలు వద్దన్నట్లు తలలూపారు.
1: మీ సంగతేళ్ళడానికే ఇంకా 2-3 రోజులు పడతాదిగానే, బెట్టు సేయకుండా ఈ ఇసుకతో పళ్ళు తోముకొనే రెడీగా ఉండండి అన్నాడు పెదకాపు మళ్ళీ.
0: తరువాత పెదకాపు సైగననుసరించి ఒక కుండరిండా నీళ్లు, ముంచుకోవడానికి ఒక మట్టి ముంత తెచ్చి అక్కడ పెట్టారు.
1: రే, మా పట్టపాళల్లో ఎవడో దొంగతనం చేసి బయటకు పోలే, మాకు చేపల వాసన కాక ఏ వాసన వచ్చినా వాళ్ళు దొరికిపోతారు
0: అసలు రహస్యం చెప్పాడు పెదకాపు. తరువాత ఇంటికొచ్చి కడుపు నిండా చెద్ది గంజి తాగిన పెదకాపు తన వెంట నలుగురిని తీసుకుని సీతమ్మ తోట వైపు వడివడిగా నడిచాడు.
1: వాళ్ళు చెప్పిందంతా విన్న రామిరెడ్డి, వారిని పోలీసులకు పట్టియండి, అంతా వాళ్లే చూసుకుంటారు, వాళ్ళని కొట్టి వాళ్ళకు ప్రాణాపాయం కలిగించకండి, అట చేస్తే మీరు కష్టాల్లో పడతారు
0: అని సలహా ఇచ్చి ఒక అర్జీ కూడా వ్రాసిచ్చాడు. పెదకాపుకు కానీ మిగతా కాపులకు కానీ పోలీసులకు రిపోర్టు చేయడం ఇష్టం లేదు.
1: వాళ్ళనే మేమే శిక్షించాలా, వాళ్ళకే మేమే బుద్ధి చెప్పాలా
0: అనుకుని నేరుగా రొయ్యలపాళం వచ్చేశారు. ఆ రోజుకు వేట ఆపేసిన గవ్వలపాళం జాలర్లు కూడా ఆ దొంగల్ని చూడ్డానికి వచ్చారు. ఇన్నేళ్ల కాలంలో దొంగలు ఎప్పుడూ ఈ 2 పాళాలకు వచ్చుండలేదు. అక్కడకు చేరిన పెదకాపు,
1: ఒరే నల్లయ్య, గంగయ్య, మల్లయ్య, వెంకటేశో, మీరు 4 ఇళ్ళ కాళ్ళు చేతులు కట్టేసా పడవల్లో వేసుకెళ్లే నడి సముద్రంలో చేపలకు ఆహారంగా వేసేయండి
0: అని తీర్పు చెప్పాడు. అక్కడున్న ఆడ మగ అందరూ చప్పట్లు చరిచారు. దొంగలు ఆ నిర్ణయం విని లభోదీపోమన్నారు.
2: వద్దయ్యా వద్దయ్యా, మాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారయ్యా
0: అని పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. కానీ పెదకాపు వినలేదు. అతని నిర్ణయం అమలు చేయబడింది. కాళ్ళు చేతులు టెంకాయ తాళ్లతో కట్టబడిన ఆ 2 దొంగల్ని 2 కుర్రజాలర్లు మోసుకెళ్తుండగా వాళ్ల వెనుక వెళుతున్న 2 పెద్దవాడైన నల్లయ్య అనే జాలర్ని దగ్గరకు పిలిచి చెవిలో ఏదో చెప్పాడు పెదకాపు. ఆ రాత్రి పడవలో వేసుకుని ఆ గాఢాంధకారమైన చీకట్లో ఆ 2 దొంగల్ని తీసుకువెళ్లారు. 2 దొంగలు ప్రాణభయంతో అరుస్తున్నారు.
2: అన్నా అన్నా, తప్పు తెలుసుకున్నావన్నా, ప్రాణాలు తీయకండన్నా
0: అని ఆర్తనాదాలు చేస్తున్నారు.
1: నోరెత్తితే తంతాం నాయల్లారా, నోరు మూసుకొనుండండి
0: అంటూ పడవలో పడి ఉన్న 2 చురుకుతన్ను తన్నాడు నల్లయ్య. సముద్రంలో 5 మైళ్ళు తీసుకెళ్లి పడవను ఆపారు.
1: ఇడ 2 మైళ్ళ లోతుండాది, శుభ్రంగా చేపలు మిమ్మల్ని నంచుకొని తింటాయి
0: అన్నాడు నల్లయ్య.
2: అన్నా వద్దన్నా, అన్నా అన్నా వద్దన్నా
0: అంటూ దొంగల ఆర్తనాదాలు ఎక్కువయ్యాయి. ప్రాణభయంతో ఏడవసాగారు.
1: చెప్పండ్రా దొంగనాయల్లారా, ఇంకెప్పుడైనా పట్టపాళాలకు దొంగతనానికి వస్తారా
0: అడిగాడు నల్లయ్య.
2: రాముదరా రాముదరా, మేమే కాదు, ఏ దొంగ మీ గ్రామాలకు దొంగతనానికి రాడు. మీ సంగతి మేమందరికీ చెబుతాం, మీ కాళ్లకు దండం పెడతామన్నా, మమ్మల్ని విడిచిపెట్టండి
0: అంటూ ప్రాధాయపడసాగారు.
1: రామిరెడ్డి స్వామి దయవల్ల మీరు బతికిపోయిండారు, మిమ్మల్ని దూరంగా ఇంకో తీరంలో వదిలిపెడతాం. ఇంకో తూరే, మీరు ఇక్కడికి వచ్చారంటే మిమ్మల్ని ఇడిసి పెట్టేదేలే, ఎల్లండి
0: అని దూరంగా ఇంకో తీరానికి తీసుకువెళ్లి అక్కడ వదిలి వాళ్ల కట్లు విప్పారు. ఆ చీకట్లో పడుతూ లేస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు ఆ దొంగలు శేషయ్య నాగరాజు.

0: Hailesu, Hailesu, Hailesu, Hailesa, Hailesu, Hailesu, Hailesu, Hailesa.
1: మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన దొరల్లా వచ్చారు దొంగల్లా మారారు కథ విన్నారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: కార్యక్రమంలో ఇప్పుడు శివమణి చిత్రం కోసం స్మిత ఆలపించిన గీతం ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:31. వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వినిపించే హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా వినాలి అంటే మీకు ఇష్టమైన సినిమా పేరు, మీరు కోరుకునే పాట పేరు మరియు మీ వివరాలు 7901044415 నెంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. కార్యక్రమంలో మొదటి వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు. వీరు నిన్ను కోరి చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8:00 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 790 10

0: 4415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా కొన్నటువంటి సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్, అశోక్ సినిమాలో ఒక చిన్ని నవ్వే అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రతూష, దిలీప్ మరియు అన్విత. నమస్తే మేడం అంటూ ఈ వాట్సాప్ మనకు కడప జిల్లా చెన్నూరు మండలం నుంచి సుభారెడ్డి పంపించారు. వీరు క్రిమినల్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. మాకు సాగర సంగమం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నవారు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుండి. అలాగే గుడ్ మార్నింగ్ హలో వాట్సాప్ అభిరుచి అంటూ ఈ వాట్సాప్ మనకు పంపించారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, పున్న వెంకటేశం గారు. వీరు డిక్టేటర్ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. వీరందరి కోసం క్రిమినల్ చిత్రం నుంచి పాట ఇప్పుడు విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమై

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం, గుడ్ మార్నింగ్ మేడం గారు అంటూ మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి శశిరేఖ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆవేద ఐషా. హలో, హాయ్, నమస్తే. సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభోదయం అంటూ మీకు కూడా శుభోదయం అండి. ఈ వాట్సాప్ మనకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా, వారి కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్ అందరూ కూడా వాట్సాప్ పంపించారు. వీరు సీతారామ కళ్యాణం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత, హాయ్, హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలతో మీకు కూడా నమస్కారం అండి. ఈ వాట్సాప్ మనకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు వాట్సాప్ పంపించారు.

వచ్చారు. వీరు భానుప్రియ నటించిన స్టేట్ రౌడీ చిత్రం నుంచి చుక్కల పల్లకీలు అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, వారి ఫ్రెండ్స్ అందరూ కూడా వాట్సాప్ పంపించారు. అలాగే మరొక వాట్సాప్, ఈ వాట్సాప్ని మనకు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి పంపించారు. అహనా పెళ్ళంట చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఇప్పుడు మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాట వింటారు.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో అభిరుచిలో మా కోసం రేసు గుర్రం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. వీరి కోసం ఈ పాట.

అంతర్జాతీయ ఆటల దినోత్సవం శుభాకాంక్షల గురించి మేడం గారు ఎన్నో విషయాలు తెలియచేశారు. ప్రతి చిన్నారి బాలుడు ఆట ఆడాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టుగా చాలా చక్కగా చెప్పారు అంటూ ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. కోవూరు నుండి ఇస్మాయిల్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఆకాశవాణి వారికి నమస్కారాలు. మా కుటుంబ సభ్యులు, మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ, రేడియో శబ్ద మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మా కోసం ఏదైనా స్నేహానికి సంబంధించిన పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం నుంచి జోరుపోతుల బుచ్చయ్య గారు. అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ పర్వీన్ మేడం గారు అంటూ ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకిర్ గారు ఈ వాట్సాప్ మనకు పంపించారు. చిన్నరాయుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ మేడం, మా కోసం పట్టాభిషేకం బాలకృష్ణ నటించిన ఏదైనా ఒక సాంగ్ ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. రామకృష్ణారెడ్డి ఆర్యన్ రెడ్డి కర్ణాటక నుంచి.

గుడ్ మార్నింగ్ మేడం, గులాబీ చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఎస్వి సుబ్బారెడ్డి పోతిరెడ్డిపాలెం నుంచి. వీరందరి కోసం పెళ్లి పందిరి చిత్రం నుంచి పాటను ఇప్పుడు విందాం.

మీరింతవరకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్నటువంటి సినీ గీతాలు విన్నారు. హలో అభిరుచి కార్యక్రమంలో ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యోగాంధ్ర 2026 ప్రధాన థీమ్, లక్ష్యాలు, ప్రత్యేకతలు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు. సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి, అదేవిధంగా థీమ్ అనేది ప్రస్తుత సమాజ అవసరాలకు ఏ విధంగా అనుసంధానమై ఉందంటారు?
1: ఈ ఏడాది 2026 మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఎందుకని, నేటి కాలంలో చిన్న వయసులోనే, అంటే ఈ 35 ఏళ్ళు 40 ఏళ్లకి షుగరు, బీపీ, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్లకి 60-70 వయసులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా, చాలా మంది మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతున్నారు అన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం, అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు, అంటే 40-50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ యోగా వారికి చాలా సహాయపడుతుంది. కాబట్టి మనం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక మంచి థీమ్తో భారత ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట.
0: మేడం, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా మేడం, సో దీని యొక్క ప్రధాన థీమ్, ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ యోగాంధ్ర 2026 కార్యక్రమాల యొక్క లక్ష్యాలు ఏంటి మేడం?
1: ముఖ్యంగా అండి, మనము ఈ 2026 సంవత్సరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము.

జూన్ 21వ తారీఖున. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి థీమ్తో ముందుకు వెళ్తూ ఉన్నాము. అయితే మనము అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాంధ్రాని అంటే 2025 సంవత్సరంలో కూడా చాలా గొప్పగా అద్భుతంగా మన ప్రియతమ ప్రధాన మంత్రి గారు కూడా విచ్చేశారు. మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా అద్భుతంగా చేసుకున్నాము. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం మనము 15 రోజుల యోగాంధ్ర కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాం, మొదలు పెట్టబోతున్నాము. ముఖ్యంగా మనది యోగాంధ్ర కార్యక్రమంలో మన భారతదేశం మనకు తెలియ యోగ భూమి, యోగ సాధనకు పుట్టినిల్లు, ప్రాచీన భారతదేశ సాంప్రదాయం అన్నిటి కూడా మానవాళికి అందించినటువంటి వరమే యోగా. సో అలాంటి వరమైనటువంటి యోగాని మనం ఇన్ని రోజులు మన రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. అది మన అందరి అదృష్టం కూడా. అయితే ఈ జూన్ 7వ తారీఖు నుండి మొదలై అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవమైనటువంటి జూన్ 21తో ముగించేటువంటి ఈ కార్యక్రమాలు అనేకంగా మన రాష్ట్ర ప్రభుత్వము కేటాయించింది. అయితే ఇందులో ముఖ్యంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యోగా శిక్షకులను అంటే మాస్టర్ యోగా ట్రైనర్స్, ట్రైనర్స్ అండ్ పబ్లిక్ అంటే యోగా గురువులు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, సర్టిఫైడ్ ఉన్నారో, ఎవరికైతే అనుభవం ఉందో వారందరినీ ముందు ఒక చోట చేర్చి వారికి ఒక శిక్షణ ఇచ్చి వారిని ఒక్కొక్కరిని 50 మందికి ట్రైనింగ్ ఇస్తూ ఆ 50 మంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ అట్లీస్ట్ 1 కోటి మందినైనా సరే ఈ యోగాంధ్రలో భాగస్వామ్యం చేయటం ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే ఈ ట్రైనింగ్ ఇస్తూ అంటే మరి ఎవరికి వాళ్ళు చేయటం ఇబ్బంది కాబట్టి అందులో మెళుకలు అవి నేర్చుకోవాలి కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇవే కాకుండా థీమాటిక్ యోగా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. దానిలో మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక రోజు 2 జిల్లాలలో ఈ థీమాటిక్ యోగాలు జరుగుతాయి. 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చిత్తూరు జిల్లాలో వైద్యులు, విశాఖపట్నం జిల్లాలో ఎక్స్సర్వీస్మెన్, కృష్ణా జిల్లాలో ఆటో మరియు లారీ అసోసియేషన్ వారు, కాకినాడ జిల్లాలో టీచర్స్, నెల్లూరు జిల్లాలో ఎన్జిఓస్, అట్లాగే కర్నూలు జిల్లాలో శానిటేషన్ వర్కర్స్, అట్లాగే ప్రకాశం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇట్లా అనేక అంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, అనేక నేపథ్యాలు కలిగిన వారిని ఇన్వాల్వ్ చేస్తూ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి యోగా చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో అన్ని నేపథ్యాలను ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క థీమ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని. ఇదే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్స్ అంటే పర్యాటక ప్రాంతాలను కొంచెం హైలైట్ చేయటానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎంతో సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 56 పర్యాటక ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. సో ఈ 56 కూడా అంటే జిల్లాకి 2 చొప్పున వస్తాయి. అట్లాగే ఈ ఉండవల్లి కేవ్స్ కానీ, అట్లాగే గోదావరి రివర్ బ్యాంక్, అట్లాగే చంద్రగిరి ఫోర్ట్, ఇట్లా కాణిపాకం టెంపుల్, వెరం పార్క్, పవిత్ర సంగమం, ఇట్లా ఏవైతే పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో అంటే ఇంకా వాటి గురించి ప్రజలకు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ పర్యాటక ప్రదేశాలలో మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా అనేది కూడా జరిగిందనమాట. అట్లాగే ఇవే కాకుండా ముఖ్యంగా టెంపుల్ యోగా, ఇది యోగా అంటేనే ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి అనేక గుడులలో అంటే జిల్లాలలో కొన్ని గుడులు, 3-4 గుడుల్ని సెలెక్ట్ చేసి అక్కడ యోగా చేసేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారనమాట. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా చెప్పాలి అంటే కాంపిటీషన్స్ అంటే యోగా ఊరికే చేసి అలా వెళ్లిపోవటం కాకుండా అలా ఉత్సాహంగా కాంపిటీషన్ పెడితే, ఈ పోటీలు పెడితే నేను నెగ్గేదాన్ని కదా అని చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటూ ఉంటారు అలాంటి వారి కోసం. అదే కాకుండా మన రాష్ట్రం నుండి అంతర్జాతీయ ప్లాట్ఫామ్ లో కూడా అనేక అవార్డులు తెచ్చుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. సో అలాంటి వారిని ప్రోత్సహించి ఇంకా యోగా పిల్లలలో అంటే రకరకాల వయసులో ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి లెవెల్ అంటే గ్రామ స్థాయిలో నెగ్గిన వారు మండల స్థాయిలో, మండల స్థాయిలో నెగ్గిన వారిని జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారందరినీ ఈ పోటీలలో ముఖ్యంగా సోలో యోగా అంటే

0: సింగిల్ గా యోగా ప్రదర్శించటం, అలాగే గ్రూప్ యోగా అంటే 5 గురు 8 అంటే దాని గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం యోగా అనేది చేయటం. ఇవే కాకుండా యోగా పైన క్విజ్, అలాగే వ్యాసరచన, నినాదం అంటే స్లోగన్, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారన్నమాట. ముఖ్యంగా గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో. అట్లాగా మీకు డేట్స్ అనేవి యోగాంధ్ర వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీరు తప్పకుండా దాన్ని తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఏంటంటే ముఖ్యంగా అంటే అనేక పార్కులలో, ఎక్కువ రోడ్స్లో, అనేక గ్రామ కూడలిల్లో, ఆఫీసెస్లో, స్కూల్స్లో అంటే విద్యాశాఖ వారు కూడా ప్రతి స్కూల్లో కూడా యోగా చేయాలనేటువంటి గైడ్ లైన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. ఇట్లా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి పార్క్లో ప్రతిరోజు యోగా జరిగేలాగా, అలాగే ఏదైనా ఒక డెడికేటెడ్ ఒక రోడ్ని ఒక తీసుకుని అక్కడ యోగా జరిగేలాగా, ఏదైనా ఒక ప్రాంగణం లేదా గ్రౌండ్స్ ఉన్నప్పుడు అక్కడ యోగా జరిగేలాగా, అట్లా అన్ని కార్పొరేషన్స్ కానీ అంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లెవెల్లో అనేక కార్యక్రమాలు ఈ 15 రోజులు కూడా జరగబోతున్నాయి.
1: మేడం, మరి ఆరోగ్యాంధ్రకు అంటే యోగా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల యొక్క లక్ష్యం ఏంటంటారు మేడం?
0: ముఖ్యంగా అండి స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్ అంటే మనం 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అలా పెట్టుకుని దాన్ని సాధించాలి అంటే అందరం, మన ప్రజలందరం ఆరోగ్యంగా సుఖ సౌఖ్యాలతో ఉండాలి. అలా ఉంటేనే కదా మనం మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి ఏమైనా మనం కంట్రిబ్యూట్ చేయగలం, మన తరపున మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. సో అలా ఇవ్వాలి అంటే కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. సో ఆరోగ్యం కావాలి అంటే, ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం ఫిజికల్గా హ్యాపీగా హెల్దీగా ఉంటే సరిపోదు కదా. అన్ని ఇప్పుడున్నటువంటి వాతావరణంలో, సమాజంలో అనేక స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. అలాగే కృత నిశ్చయం, దృఢ నిశ్చయం, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, శరీర సామర్థ్యం అంటే మన ఫుల్లెస్ట్ పొటెన్షియల్గా మనం జీవించగలగటం, మన జీవన శైలి అనేది ఒక ప్రాపర్ డిసిప్లిన్డ్గా బ్యాలెన్స్డ్గా ఉండటం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఇన్ని రోజులు అంటే ప్రజలలో అంటే ఒక అలసత్వం, ఒక జడత్వం, ఇవన్నీ కూడా మానసికంగా, శారీరకంగా అట్లా ఏమి అవి పెరిగిపోకుండా వాటిని మంచిగా యాక్టివ్గా, లైట్గా, ఒక మంచి జీవన శైలి, ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారికి ఆరోగ్యవంతమైనటువంటి జీవన శైలిని అలవాటు చేయాలి. వారు ఆరోగ్యంగా ఉంటూ మన సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి వారి యొక్క సహకారంతో మనం ముందుకు వెళుతూ ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప దేశంగా నిలవాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మేడం, మరి గతంలో జరిగిన యోగాంధ్ర 2025 కి సంబంధించి, ఇప్పుడు జరుగుతున్న 2026 కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఉన్న వ్యత్యాసాలు అంటే ఏంది మేడం?
0: మనం ఇంతకు ముందు 1 నెల రోజులు కార్యక్రమం చేసుకున్నామండి. 1 నెల రోజులు ముందు నుండే మనం యోగాంధ్ర చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొంచెం కుదించి 15 రోజులు, అలా అని ఆ కార్యక్రమాలన్నీ అలాగే జరుగుతాయి. మనం ఆల్రెడీ 1 నెల రోజులు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువ మందిని, పోయినసారి కంటే ఇంకొక 1 కోటి మందిని, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా ముఖ్యం అండి. ఎక్కువ ప్లేసెస్ ని మ్యాప్ చేయటం, అట్లాగే ఇక్కడ ముఖ్యం పోయినసారి ఏంటంటే మనకి సెంట్రల్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ ప్రోగ్రామ్ అనేది వెస్ట్ బైపాస్ అంటే కృష్ణానది పైన మనం ఒక బ్రిడ్జ్ అనేది కట్టారు. ఆ బ్రిడ్జ్ పైన 25,000 మందితో యోగాని నిర్వహించబోతున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఉద్దేశం, మనం నూతనంగా అమరావతి, పీపుల్స్ క్యాపిటల్ అనేది మనం అక్కడ నిర్మించుకోబోతున్నాం. ఆల్రెడీ మొదలైంది ఆ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో గొప్పగా నిలిపించాలి, దాన్ని అలా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో అమరావతి ఎంత అందమైన ప్రదేశం, చక్కగా బ్రిడ్జ్ కింద కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది, చక్కగా అక్కడ అంతా ఐలాండ్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది ద్రోణివులు. అంటే మన రాష్ట్రం ఎంత అందంగా ఉంది, ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అని ఒక ప్రపంచానికి ఒక ఇంప్రెషన్ కల్పించే కూడా ఒక ఉద్దేశం. అలాగే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మందిని భాగస్వామ్యం చేస్తూ చేయాలనేది అది వ్యత్యాసం అండి ముఖ్యంగా.
1: మేడం, ఈ యోగాంధ్ర 2026 లో మనం చూసుకుంటే కనుక యోగా మాసం అని చెప్పి, అండ్ ఇక్కడే మనం చూస్తే కనుక యోగాంధ్ర పోర్టల్ ద్వారా మనకి స్కూల్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది అంటున్నారు మేడం.

0: సో వీటికి సంబంధించిన వివరాలు మేడం?
1: ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ట్రైనింగ్ సెషన్స్, కాంపిటీషన్స్, తర్వాత అంత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇది ఇదేంటంటే పబ్లిక్ తో కనెక్షన్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. ఇదే కాకుండా ముఖ్యంగా విద్యాశాఖలో అంటే ఇటు కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, అంటే వాళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి అక్కడ వాళ్ళు ఈ 15 రోజులు యోగా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా వాళ్ళ ప్రతిదినం ప్రతి స్కూల్లో ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ కూడా కంపల్సరీగా యోగా అనేది వాళ్ళ కరికులం లో, ఎడ్యుకేషన్ అకాడమిక్ కరికులం లో ఉండాలని చెప్పేసి ఒక గెజెట్ కూడా వచ్చింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఈ యోగా అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎస్పెషల్ ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతాయి, ఫ్యూచర్ లో కూడా వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యంగా అంటే విద్యార్థులే కదా భావి భారతానికి, వారే కదా పునాదులు. సో వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది ముఖ్య ఉద్దేశం అండి. జనరల్ గా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ లో వస్తుంది. సో జూన్ వచ్చినప్పుడు నెల రోజుల, 15 రోజుల, 20 రోజుల అనేది ఆ నెల అంతా కూడా యోగా అనే వైబ్స్ ఉంటాయి కాబట్టి ఆ మాసాన్ని యోగా మాసంగా ప్రతిపాదించారనమాట. అట్లాగే మంతెన సత్యనారాయణ రాజు గారు మనకి ఏంటంటే యోగాకు సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు, వారి యొక్క సలహా మేరకు వారు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ నెంబర్ లో మనం హాయ్ పెట్టినట్లయితే మనకి అనేక వీడియోస్ అందులో వస్తాయన్నమాట. అంటే జనరల్ యోగావే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, నడుముకు నొప్పికి సంబంధించినటువంటి ఏం ఆసనాలు చేయొచ్చు, ఎవరు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే గైడెన్స్ కి సంబంధించిన వీడియోలు అందులో మీరు పొందొచ్చు అనమాట. అట్లా
0: కార్యక్రమంలో చివరిగా యోగాంధ్ర 2026 కు సంబంధించి మీరు అందించే సందేశం మేడం?
1: అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఇది నా నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు, అంటే వృద్ధులు, చిన్నలు, పెద్దలు, అలాగే ప్రతి వృత్తిలో ఉన్నవారు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ముందుగా రిజిస్టర్ చేసుకోండి. అంటే మీ మీ సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆ మీ వీలు బట్టి మీరు అందులో రిజిస్టర్ అవ్వండి. చక్కగా సచివాలయం లెవెల్లో జరిగేటువంటి యోగా ఏదైతే ఉందో నేర్పిస్తారా, చక్కగా నేర్చుకోండి. మంచి చాలా అవకాశం, మీరు ఎన్నో వేలు పెట్టి చక్కగా ఫ్రీగా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు నేర్పుతామని ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ యోగాని వారి జీవితంలో భాగం చేసుకోవాలి. వారి జీవన శైలిలో యోగాని వాళ్ళు చక్కగా ఆపాదించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ నేను ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు.
0: మేడం, నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని యోగాంధ్ర 2026 కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.

0: ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గీతాంజలి ఈ చిత్రానికి చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి సహస్ర, శ్రీవర్ష, అంకిత్, హర్షిత్.

కార్యక్రమంలో తర్వాత రక్షకుడు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాట. గీత రచన భువనచంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎల్ఎన్ రాజు, విజయవాడ నుంచి.

కార్యక్రమంలో తర్వాత వర్షం ఈ చిత్రానికి ఎస్పి చరణ్ సుమంగళి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుండి.

రాబోయే తిది వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రియురాలు పిలిచింది ఈ చిత్రానికి సాధనా సర్గం పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, గీత రచన ఏఎం రత్నం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుండి చంద్రశేఖర్.

తర్వాత బింబిసార ఈ చిత్రానికి మోహన భోగరాజు శాండిల్య పిసిపాటి పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోత మార్కాపురం నుంచి సాయి అద్రిత్.

ఒకరికొకరు ఈ చిత్రానికి కార్తి గంగా పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి, గీత రచన చంద్రబోస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తాడేపల్లి నుండి హర్షిత, అభిజిత్, చందన, విష్ణు, హరిణి.

మచిలీపట్నం బుట్టాయిపేట నుండి జనలగడ్డ నాగరాజు, శ్రీ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, ఉషశ్రీ వీరందరి కోరిక మేరకు రోజులు మారాయి ఈ చిత్రానికి జిక్కి పాడిన పాట. గీత రచన కోసరాజు.

నిర్ణయం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన గణేష్ పాత్ర. ఈ పాటను కోరుతున్న శ్రోత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి.

ఎఫ్ఎం. మీరింతవరకు రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాటను ఏఆర్ రెహమాన్ సంగీతంలో దేవన్ ఏకాంబరం చిన్మయి గానం చేసిన పాట ఏమాయ చేసేవే చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న శ్రీమణి గీతాన్ని సునీత సుజాన్నే గానం చేసిన పాట సెగ చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాటను ఇళయరాజా సంగీతంలో షాన్ రమ్య గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం. చిత్రం పేరు ఎటో వెళ్ళిపోయింది మనసు.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న రాంబాబు గోసాల గీతాన్ని గోపీసుందర్ సంగీతంలో నరేష్ అయ్యర్ గానం చేసిన పాట మజ్ను చిత్రం నుంచి.

0: మీకు నచ్చిన రంగు
1: తెలుపు.
0: ఎదుటి మనిషిలో మీకు నచ్చేది
1: చిరునవ్వు.
0: మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు?
1: డాన్స్.

0: మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి ప్రియదర్శిని గానం విన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేత సాత్విక్ వన్డే ఆర్జేగా ఇప్పుడు విందాం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే రేడియో జాకీగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో సాత్విక్ ఒకరు. ఈరోజు సాత్విక్ మన కార్యక్రమంలో మనతో ఉన్నారు. హాయ్ సాత్విక్.
2: హాయ్ అక్క.
1: ముందుగా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నువ్వు మన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేక అవకాశం గురించి నీ అనుభవాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్డే రేడియో జాకీకి అవకాశం పొందావు కదా, ఈ విజయం గురించి తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ కుటుంబ సభ్యులు, నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు?
2: ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు వచ్చింది అన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయినాను అక్క. అంటే నేను వస్తుంది అనుకోలేదు, కానీ వచ్చింది. హ్యాపీగా హ్యాపీ ఉంది దానికి. తర్వాత పేరెంట్స్ నన్ను పంపించారు, వెళ్ళి రాయి, వస్తే వస్తుంది లేకపోతే లేదని నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత ఈ విషయం నా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళు నన్ను కంగ్రాచులేట్ చేశారు, వెళ్ళరా మంచిగా ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పారు అక్క.
1: ఓకే సరే, ఇప్పుడు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే టాపిక్ మీద నువ్వు ఎస్ఏ రైటింగ్ రాసావు కదా, సో దాని ప్రిపరేషన్ అంతా ఎలా ఉంది? నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు?
2: నేను అది గూగుల్ నుంచి తెలుసుకొని ఒక టాపిక్ని వాళ్ళు ఇచ్చిన టాపిక్ని తీసి గూగుల్లో పేజ్ చేసి దాని మీద వచ్చిన పారాగ్రాఫ్ని మోడిఫై చేసుకొని నేను రాసుకున్నాను అక్క.
1: ఓకే, అంటే ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ అయ్యాక నువ్వు ఎగ్జామ్ రాసావు కదా, ఇప్పుడు కాంపిటీషన్లో ఎస్ఏ రైటింగ్ రాసే టైంలో నీకు అసలు ఎలా అనిపించింది? అంటే నువ్వు అంటే భయపడ్డావా, టెన్షన్ ఏమైనా వచ్చిందా ఇలా రాసేటప్పుడు ఎస్ఏ రైటింగ్?
2: అంటే నేను ఇది సెకండ్ ఎస్ఏ రైటింగ్ ఏ నేను రాసింది అని కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ రాశాను. అటెంప్ట్ చేద్దాం, అటెంప్ట్ అయితే చేద్దాం, వస్తే వస్తుంది లేదని లేదని అండ్ అలా రాశాను, వచ్చింది అక్క ఇప్పుడు.
1: ఓకే సరే, నీకు ముందు నుంచే రేడియో వినే అలవాటు ఉందా? అలాగే ఆకాశవాణి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
2: ఈ విషయం గురించి చెప్పింది మా ఘంటసాల వెంకటేశ్వరరావు కాలేజ్, నేను అక్కడ చదువుతున్నాను, వాళ్ళు అక్కడ చెప్పారు నాకు ఇలా ఆకాశవాణి వాళ్ళు 90 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తున్నారు, ఎవరైనా ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ ఉంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు. నేను ఎస్ఏ రైటింగ్ చూస్ చేసుకుని దాంట్లో పార్టిసిపేట్ చేశాను అక్క.
1: ఓకే, నువ్వు ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ లో చదువుతున్నాను అన్నావు కదా, నువ్వేం నేర్చుకుంటున్నావు అంటే మ్యూజిక్?
2: నేను అక్కడ వోకలిస్ట్ అక్క. డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ కి షిఫ్ట్ అయినా.
1: ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు?
2: నేను 7th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను అక్క.
1: ఓకే, మీ ఇంట్లో ఇప్పటికీ రేడియో ప్రోగ్రామ్స్ వింటారా? అలాగే ఈ విజయవాడ ఆకాశవాణిలో బ్రాడ్కాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ లో నీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏది ఒకవేళ నువ్వు వింటే?
2: మా ఇంట్లో అంతగా రేడియో వినరు, కానీ అప్పుడప్పుడు రేడియో పెడతా ఉంటారు, ఫ్లూక్లో ఏదో వస్తూ ఉంటుంది, అప్పుడు కొన్ని మ్యూజికల్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి కొంచెం బాగా వింటాం, మ్యూజికల్ సంబంధించిన కాబట్టి. నేను కూడా మ్యూజిక్ సంబంధించిన నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంకా అవే చూస్తాం, అవి వస్తూ ఉంటే అవి చూస్తూ ఉంటాం.
1: ఓకే, అవి వింటున్నప్పుడు కూడా మాకు ఇలాంటి డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయి అని చెప్పి నీకు ఐడియా వస్తుంది.
2: అవి నేర్చుకోవడానికి కూడా మనకి తర్వాత యూజ్ అవుతాయి కదా అని అవి కూడా నేర్చుకుంటూ వింటూ ఉంటాం అప్పుడప్పుడు.
1: ఓకే సాత్విక్, ఇప్పుడు నువ్వు ప్రస్తుతం నువ్వేం చదువుతున్నావు సాత్విక్?
2: ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను అక్క.
1: ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఇంటర్ లో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది?
2: ఫిజిక్స్.
1: ఫిజిక్స్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్? ఓకే, నువ్వు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తూ ఉంటావు? అలాగే నీ హాబీస్ ఏంటి, ఫ్యూచర్ డ్రీమ్?
2: ఫ్రీ టైమ్ లో ఫ్రెండ్స్ తో కలిసి గేమ్స్ ఆడుకుంటాం గ్రౌండ్ కి వెళ్ళి. హాబీస్ అంటే ఇంకా గేమ్స్ ఆడుకోవడము, ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని మాట్లాడుకోవడము. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ థింకింగ్ అంటే మంచిగా సెటిల్ అవ్వడం, మంచిగా ఇప్పుడు చదువుకుంటున్న దానికే ఇంకా బాగా బ్రైట్ గా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వడం ఫ్యూచర్ థింకింగ్.
1: నువ్వు ఫ్రీ టైమ్ లో గేమ్స్ ఆడుతూ ఉంటావు అన్నావు కదా, ఏ గేమ్స్ ఆడుతూ ఉంటావు? అంటే అవుట్డోర్ గేమ్స్?

0: గేమ్స్ ఆడతావా? ఇండోర్ గేమ్స్?
1: క్రికెట్ ఆడుకుంటాము, షటిల్ కాక్ ఆడుకుంటాము, బ్యాడ్మింటన్.
0: క్రికెట్ అంటే నీకు బాగా ఇష్టం అని అనుకుంటున్నాను. మరి క్రికెట్ ఆడేటప్పుడు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు?
1: ధోని.
0: ధోని. ఓకే. అంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అవి జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటావు అన్నమాట. నీ ఫ్యూచర్ డ్రీమ్ అని అన్నావు కదా, ఒకవేళ నువ్వు ఫ్యూచర్ డ్రీమ్ అంటే ఏ పొజిషన్ కి వెళ్ళాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడు మామూలుగా పోలీస్ అవ్వాలనుకుంటున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను అంటారు కదా, సో నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు?
1: నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అక్క. ఇది ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ లో మెకానికల్ ఇంజనీర్ ఒక మంచి పొజిషన్ కి వెళ్ళడానికి ట్రై చేస్తాను అక్క.
0: ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఈ జనరేషన్ లో రేడియో మన యూత్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నావు నువ్వు?
1: అంటే దీంట్లో వచ్చే కంటెంట్ కొంచెం మంచిగా ఉంటుంది, ఎవరు దీన్ని మళ్ళీ ఇవ్వలేరు. అయితే వాళ్ళు వేరే ప్లాట్ఫామ్స్ లోనే కాకుండా దీంట్లో కూడా వాళ్ళ టైంని కొంచెం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ పెరగడానికి కానీ వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియడానికి కానీ అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను అక్క.
0: ఓకే సరే. మరి ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఇలా నువ్వు ఫస్ట్ టైం ఇలా మైక్ ముందు కూర్చొని ఈ వన్ డే రేడియో జాకీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అలాగే ఇప్పుడు ప్రెసెంట్ యూత్ ఏంటంటే ఓన్లీ స్టడీస్ పరంగానే కాకుండా ఇలా క్రియేటివ్ ఫీల్డ్స్, కల్చరల్ యాక్టివిటీస్, అన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అని నీ ఉద్దేశంలో ఏం చెప్తావు నువ్వు?
1: ఫస్ట్ అయితే నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి లిటిల్ బిట్ నర్వస్గా ఉంది నాకు. అండ్ స్టడీస్ పరంగా కాకుండా నేను క్రియేటివ్ కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నాను. ఇంకా నాలాగా చాలా మంది ఉంటారు మా ఫ్రెండ్స్, స్టడీస్లో మాత్రమే ఉన్న వాళ్ళు వేరే కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. కల్చరల్ యాక్టివిటీస్ లేకపోతే క్రియేటివ్, వాళ్ళకి ఉన్న టాలెంట్తో వాళ్ళు క్రియేటివ్గా నేర్చుకొని ఉంటే వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.
0: ఓకే. అంటే ఇప్పుడు నువ్వు వోకల్ గా మ్యూజిక్ కాలేజ్ లో నేర్చుకుంటున్నావు, అలాగే క్రికెట్ ఆడుతూ ఉంటావు, అలాగే అన్ని ఫీల్డ్స్ లో ఉంటే అన్ని ఫీల్డ్స్ లో మనకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది.
1: వాళ్ళ టాలెంట్ తగ్గ వాళ్ళకి వాళ్ళు ఏం చేయగలరో అది వాళ్ళు తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే వాళ్ళు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను.
0: చాలా బాగా చెప్పావు సాత్విక్, నీ మాటలు నిజంగా ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయని చెప్పచ్చు. సాత్విక్ నువ్వు ఇందాక చెప్పినప్పుడు నీ ఫ్రీ టైమ్ లో స్పోర్ట్స్ ఆడతా అన్నావు కదా, అంటే నీకు స్పోర్ట్స్ అంటే కాస్త ఇంట్రెస్ట్ ఉంది కదా. ఓకే, మనకి జూన్ 11th నుంచి ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా ఫుట్బాల్, సో నీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒలింపిక్స్ గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలు మాతో పంచుకుంటావా? మరి
1: ఒలింపిక్స్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేవి మెడల్స్, రికార్డ్స్, ఛాంపియన్స్. కానీ ఒలింపిక్స్ అనేది కేవలం క్రీడల పోటీ మాత్రమే కాదు, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చెప్పే ఒక గొప్ప వేదిక. ఒలింపిక్ గేమ్స్ చరిత్రను చూస్తే 1896లో గ్రీస్ దేశంలో అథెన్స్ నగరంలో మొదట మోడర్న్ ఒలింపిక్స్ నిర్వహించారు. అయితే ఒలింపిక్ మూమెంట్కు పునాది జూన్ 23rd 1894లో ప్యారిస్లో జరిగింది. అందుకు ప్రతి సంవత్సరం జూన్ 23rd ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, షూటింగ్, రెజ్లింగ్, టెన్నిస్ అండ్ స్విమ్మింగ్ వంటి ఎన్నో క్రీడలు ఉంటాయి. వీటికి ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది అథ్లెట్స్ ఇందులో పాల్గొంటారు. ఇండియా కూడా ఒలింపిక్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా హాకీలో భారత్ జట్టు ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించింది. వ్యక్తిగత విభాగాల్లో అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి దేశ గౌరవాన్ని మరింత పెంచారు. ఇటీవల ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో ఇండియా నుంచి 110 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. షూటింగ్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనపరిచారు. మొత్తం 6 మెడళ్లు సంపాదించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. మనకు బాగా తెలిసిన నీరజ్ చోప్రా, పివి సింధు, మీరాబాయ్ చాను వంటి అథ్లెట్స్ ఎంతో మంది యువతకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఒలింపిక్స్ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది, సక్సెస్ అనేది ఒక రోజులోనే రాదు, దాని వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం, ప్రాక్టీస్ అండ్ డిసిప్లిన్ ఉంటాయి. అందుకే చదువుతో పాటు స్పోర్ట్స్కి కూడా సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఇక గత ఒలింపిక్స్ 2024లో ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో జరిగాయి. తదుపరి ఒలింపిక్స్ 2028లో యునైటెడ్ స్టేట్స్లోని లాస్ ఏంజలస్ నగరంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం కూడా మనకిష్టమైన ఒక స్పోర్ట్ను ఎంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు కొంత సమయం కేటాయిద్దాం, ఎందుకంటే హెల్దీ బాడీ హెల్దీ మైండ్ కి మొదట అడుగు.
0: ఒలింపిక్స్ గురించి చాలా చక్కగా వివరించావు, ఒలింపిక్స్ అనేది కేవలం మెడల్స్ గెలవడం కోసం మాత్రమే కాదు, కష్టం, క్రమశిక్షణ, పట్టుదల, స్పోర్ట్స్ మ్యాన్షిప్ వంటి విలువలను కూడా నేర్పిస్తుంది. మన ఇండియన్ అథ్లెట్స్ సాధిస్తున్న విజయాలు యువతకు ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాయి. చదువుతో పాటు స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తే జీవితంలో మరింత ముందుకు వెళ్ళవచ్చని ఒలింపిక్స్ మనకు తెలియజేస్తుంది. సాత్విక్, ఒలింపిక్స్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు నీకు ఏదైనా పాట వినాలని అనిపిస్తుందా?
1: నాకైతే ఇప్పుడు మెరుపై సాగర అనే పాట వినాలని అనిపిస్తుంది.
0: అవునా, మరి మెరుపై సాగర పాటలో నీకు నచ్చిన ఒక 2 లైన్స్ పాడతావా?
1: మెరుపై సాగర ఆగెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా.
0: నిజంగా చాలా బాగా పాడావు సాత్విక్. సరే మరి ఇప్పుడు స్టైల్ సినిమా నుంచి మణిశర్మ మ్యూజిక్ లో కార్తిక్ పాడిన మెరుపై సాగర అనే పాటను విందాం. ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి 1 డే రేడియో జాకీగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో సాత్విక్ ఒకరు.

0: సాత్విక్ మంచి పాట విన్నాం కదా. సరే మరి ఇప్పుడు కొంచెం ఫన్నీగా కొన్ని ట్రికీ క్వశ్చన్స్ అడుగుతాను, రెడీనా?
1: రెడీ అక్క.
0: విచ్ మంత్ హ్యాస్ 28 డేస్? అంటే ఏ మంత్ లో 28 డేస్ ఉంటాయి?
1: 28 డేస్ ఉంటుంది అక్క, అన్ని మంత్ లో.
0: ఓకే, యాక్చువల్ గా ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి అంటారు కదా, నువ్వు అన్ని మంత్స్ లో 28 డేస్ ఉంటాయని ఎలా చెప్తున్నావు?
1: ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది, అందరూ దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేయలేరు. బికాస్ దాన్ని కరెక్ట్ గా ఆలోచించాలి. అన్ని మంత్స్ లో 28 డేస్ ఉంటాయి, కానీ ఫిబ్రవరిలో మాత్రమే 28 డేస్ అనేది ఒక లాస్ట్ నంబర్, లాస్ట్ డేగా ఉంటుంది. కానీ అన్ని మంత్స్లో జనవరి నుండి డిసెంబర్ దాకా అన్ని మంత్స్లో 28 డే అనేది ఒకటి ఉంటుంది. అందుకే నేను ఈ అన్ని మంత్స్ అని చెప్పాను.
0: ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్పావు సాత్విక్. ఇంకో క్వశ్చన్, వాట్ హ్యాస్ హ్యాండ్స్ బట్ కెనాట్ క్లాప్? అంటే హ్యాండ్స్ ఉంటాయి కానీ చప్పట్లు కొట్టలేదు, ఏంటది?
1: క్లాక్, ఐ థింక్.
0: ఓకే, రైట్ ఆన్సర్, అబ్సల్యూట్లీ కరెక్ట్. క్లాక్కి హ్యాండ్స్ ఉంటాయి కానీ క్లాప్ చేయలేదు. సరే సాత్విక్, ఇంకో క్వశ్చన్. మనందరికీ నేషనల్ బర్డ్, నేషనల్ యానిమల్, నేషనల్ ఫ్లవర్ తెలుసు, కానీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ ఏంటో నీకు తెలుసా?
1: కొంచెం హింట్ ఇస్తారా?
0: ఓకే, హింట్ ఏంటంటే మన స్టేట్ సాంగ్ మా తెలుగు తల్లికిలోనే ఆన్సర్ ఉంది. ఒకసారి ఆ పాట ఫస్ట్ లైన్ పాడతావా?

0: ఓ, ఇప్పుడే గుర్తొచ్చిందక్క. అంటే ఈ పాట పాడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ జాస్మిన్ కదా.
1: ఎగ్జాక్ట్లీ సాత్విక్, చాలా బాగా గుర్తుపట్టావు. హింట్ ఇచ్చిన వెంటనే ఆన్సర్ కనిపెట్టేశావు. నిజంగా నువ్వు క్వశ్చన్ ని చాలా జాగ్రత్తగా వింటున్నావు.
2: సరే సాత్విక్, ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ పూర్తి చేసుకుంది కదా. ఈ కాలంలో యూత్ గ్రోత్, డెవలప్మెంట్ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్, అచీవ్మెంట్స్ ఉన్నాయి. వాటిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. మరి నీకు మెకానికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి విషయాలపై ఆసక్తి ఉంది కాబట్టి వందే భారత్ గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలను నీ మాటల్లో మాకు తెలియజేయవా.
0: ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలో ఎన్నో రంగాలు అభివృద్ధి సాధించాయి. అందులో యువత తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. వందే భారత్ ఎక్స్ప్రెస్ను మొదటిసారి 2019లో ప్రారంభించారు. ఇండియాలోనే రూపకల్పన చేసి తయారు చేసిన సెమీ హైస్పీడ్ ట్రైన్. ఈ ట్రైన్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF తయారు చేసింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇదొక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. సాధారణంగా ఈ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించగలదు. ప్రస్తుతం ఢిల్లీ టు వారణాసి, చెన్నై టు మైసూర్, సికింద్రాబాద్ టు విశాఖపట్నం వంటి అనేక మార్గాల్లో వందే భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏమిటంటే దీనికి వేరుగా ఇంజిన్ ఉండదు. ట్రైన్లోనే పవర్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. దీనివల్ల వేగంగా యాక్సిలరేషన్ పొందగలుగుతుంది. అలాగే వందే భారత్లో ఆటోమేటిక్ డోర్స్, GPS బేస్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంఫర్టబుల్ సీట్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, CCTV కెమెరాస్, బయో వాక్యూమ్ టాయిలెట్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ ట్రైన్ రూపొందించబడింది. ఇలాంటి ప్రాజెక్ట్స్ యువతకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ రంగాల్లో ఇండియా వేగంగా ముందుకు వెళ్తోందని ఇవి చూపిస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్స్, రైల్వే టెక్నాలజీ వంటి రంగాలపై ఆసక్తి ఉన్న యువతకు వందే భారత్ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అని నేను చెప్పవచ్చు.
2: అవును సాత్విక్, నువ్వు చెప్పిన కీ అచీవ్మెంట్స్, మైల్ స్టోన్స్ గురించి వింటుంటే దేశం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తోందని అర్థమవుతుంది. ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతపై కూడా ఉంది. యూత్ అనేవాళ్లు ఇండియాకి మెయిన్ పిల్లర్స్ కాబట్టి మన స్కిల్స్, ఐడియాస్, ఇన్నోవేషన్స్తో దేశ ప్రగతిలో మనవంతు పాత్ర పోషిద్దాం. సరే సాత్విక్, నీ ఆలోచనలు మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. నువ్వు అనుకున్నట్లే మెకానికల్ ఇంజనీర్గా మంచి స్థాయికి చేరుకుని నీ గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ సాత్విక్.
0: థ్యాంక్స్ అక్క ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్.
3: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేత సాత్విక్ వన్డే ఆర్జేగా కార్యక్రమాన్ని మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు. గోల్కొండ హైస్కూల్ చిత్రం నుంచి హేమచంద్ర గానం చేసిన ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న సిరివేనెల గీతాన్ని హేమచంద్ర, సందీప్, కౌసల్య, చైత్ర గానం చేశారు క్లాస్మేట్స్ చిత్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000,000 రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారీతనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూల స్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియాకి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తి బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారీ యే ఖాతీ ఆర్ బులంద్ హోగీ ఒలింపిక్స్ కే లియే హమారీ తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ హై హమే ఛోటా నహీ సోచనా హై హమే లక్ష్య ఊంచే రఖనే హై ఉన్నే ప్రాప్త కర్నే కే లియే పూరీ తాకత్ లగా దేనీ హై.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో 100,00,000,000 రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారటానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: అనంతరం ఆయన 14వ కులంటరత్ చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వీడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా

0: ప్రపంచకప్ ఈ రోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-2025 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ల వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ రిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద కళారూపం వింటారు.

ధర్మ రక్షణకు ధరపై వెలిసెను దశరథరాముండే అయ్యా పావన రాముని నామస్మరణ నా పాపనాశనము పరమ పవిత్రము ఈ భక్త జనానికి రాముని

0: తరిగిట జం తరిత.
1: అయితే సోదరా, వాల్మీకి రచించినటువంటి పవిత్రమైన రామాయణంలో శ్రీరామ జననం అనే ఘట్టాన్ని బుర్రకథగా చెప్పబోతున్నాం సోదరా. అయితే ఈ కథా విధానం ఏ విధంగానయ్యా?
0: అయ్యా, శ్రీకరముగా శ్రీరామచంద్రుని స్థిర

0: తరిగడద కోసల దేశపు రాజధాని అది గొప్ప పుణ్యక్షేత్రం
1: తందానా ఓ తందానా దేవవందనా
0: కోసల దేశమునందున దేనికి కొరత అన్నది లేదు
1: తందానా తందానా దేవనందనా
0: తరిగిటాజం తరిగిట అయితే ఆధ్యాత్మిక దేశమని దేశ దేశాలలో అఖండ ఖ్యాతిని ఆర్జించినటువంటి పరమ పవిత్రమైన భారతదేశంలో కోసల దేశమన్న గొప్ప పుణ్యక్షేత్రం ఉంది నాయన. అయితే అటువంటి కోసల దేశ రాజధాని అయోధ్య నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారయ్యా?
2: ఎవరు పరిపాలిస్తున్నారని?
0: అయ్యా, సూర్యవంశపు సంజాతుడైనటువంటి దశరథుండనే.

కడు చక్కని కులసతులు ముగ్గురు తొకళకళ అలాడుచును. ఈ విధంగా చల్లగా చక్కగా పరిపాలించేటటువంటి దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. వారెవరయ్యానగా కౌసల్య, సుమిత్ర, కైకేయ. కడు చక్కని కులస

0: తరిగిడజంతరిత ఈ విధంగా ముగ్గురు భార్యలతో ఎన్నో భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే మించినటువంటి సంతాన భాగ్యం లేక కృంగిపోయాడు దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అయినా తన ఆశ వీడక తన ధర్మం

0: అయితే
1: ఈ విధంగా ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతములు ఆచరించినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు సేవించినా ఫలితము మాత్రము కలగలేదు నాయన. కడసారి ప్రయత్నముగా దశరథుడు తమ కులగురువైనటువంటి వశిష్ఠిని చేరి
0: ఇలా దుఃఖిస్తూ ఇలా అడుగుతూ ఉన్నాడు మహాత్మా వశిష్ఠ మహర్షి. కరములో

0: అంతట వశిష్ఠుడు, రాజా నీవు దిగులు పడవద్దు, పుత్రకామేష్ఠి అను యాగాన్ని చేసినట్లయితే నీకు తప్పగా పుత్రోదయం అవుతుంది. యాగఫల సిద్ధులైనటువంటి నీ కుమారులు కారణ జన్ములై రఘువంశ కీర్తి ప్రతిష్టలు ఆ చంద్ర తారార్కం వెలుగొంద చేస్తారు. అయితే పుత్రకామేష్ఠి యాగాన్ని జరిపింపగల సమర్థుడు పాండకుని కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు మాత్రమే అని చెప్పగానే అంతట దశరథుడు ఆ ఋష్యశృంగుని ఆశ్రమానికి వచ్చి ఆయనను ఒప్పించి అతనిని ఆ యొక్క అయోధ్య నగరానికి రప్పించి పుత్రకామేష్ఠి యాగాన్ని ప్రారంభించాడు.
1: ఈ కథ ఇలా ఉండగా లంకాపుర సామ్రాజ్యాధినేత అయినటువంటి రావణుడు బ్రహ్మ వలన అనేక వరములు పొందిన బలగర్వంతో దేవతలను బాధిస్తూ ఉంటే ఆ యొక్క దానవ బాధలు తాళలేకయా అమరవాసులెల్లా అయ్యా వనజ భవునితో విష్ణు దర్శనము చేసి విన్న విన్నచే బాధలు తాళలేక బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్ద వచ్చి మొరపెట్టుకుంటున్నారు. ఈ విధంగా
2: మహాత్మా శ్రీమన్నారాయణ
1: అయ్యా,
2: యా భ్రష్టులకు వరములిచ్చి మమ్మల్ని ద్రష్టలుగా నికృష్టులుగా చేసి వారి ఇష్టం వచ్చినట్లు అష్ట కష్టములు పెడుచు మా యజ్ఞగుండములు పాడు చేయుచు మా ఋషుల గడ్డములు ఊడబెరిగి ఆనందించుచున్నారు స్వామి, మా చెడ్డ అల్లరి పెడుతుంటే పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని సరిపెట్టుకుంటూ ఉరకుంటున్నాము దేవదేవా
0: అనగానే అంతట విష్ణుమూర్తి, ఆ బ్రహ్మాది దేవతలను భయపడకండి, భూలోకములో దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేయుచున్నాడు, రాక్షస సంహారార్థమై నేను దాశరథనే జన్మించి ఈ దుష్ట సంహారం చేయగలవాడను అనగానే వారంతా సంతుష్టులై వెళ్లిపోయారు. అదిగో ఇక్కడ దశరథుని పుత్రకామేష్ఠి యాగం ఋష్యశృంగుని ఆచార్యకత్వమున మహోజ్వలంగా ప్రజ్వరెళ్ళుతుంది. ఏ విధంగానయ్యా?
1: ఋష్యశృంగున ఆచాధ్వర్యమున ఋషులు మహర్షులు బ్రహ్మ ఋషులతో యజ్ఞశాలయే నిండిపోయరా, యజ్ఞంబది మొదలగు చుండరా,
3: యజ్ఞంబది మొదలగును చుండరా,
1: మంత్రోచ్చరణతో బూది వంబులే మారు మ్రోగుచు
3: ఉన్నాయా.
1: జంతదగ దరిగిడ దరిగిడదా? అయితే ఋష్యశృంగున ఆచార్య

0: హోమగుండమందగ్నిహోత్రుడు ప్రత్యక్షమైనాడా పాయసన్నముతో పరమ పురుషుడు ప్రత్యక్షమైనాడా ఈ విధంగా అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యి హోమగుండంలో పాయసానాన్ని మరి ఎప్పుడైతే ఆనందంతో ఇవ్వగానే ఆ యొక్క దశరథ మహారాజు అమితానంద భరితుడై పాయసానమును రెండు భాగములు చేసి అగ్ర సతులకిచ్చి అందులో సగము సగము తీసి సరయు సుమిత్రకిచ్చి ఆరగింప చేశాడు ఆ యొక్క దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అదిగో నాయన యాగముతోడా దశరథ.

0: మోదముతో భార్యలతో కడుపారాగా త్రాగి ఉంచే అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి పాయసాన్నమును ముగ్గురు భార్యలతో కడుపరా త్రాగించాడు ఆ యొక్క దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అయితే మరి అదే అదునగా భావించినటువంటి శ్రీ మహావిష్ణు రాణుల గర్భ ప్రవేశం చేస్తున్నాడు. ఏ విధంగా నాయన చంకు చక్రముల ముందుగా పంపెను కైక సుమిత్రల గర్భమందున ఆదిశేషువును సుమిత్ర యందున తాను వెడల కౌసల్య గర్భమున శంకు చక్రములు ముందుగా పంపెను కైక సుమిత్రల గర్భమందున
2: శంకు చక్రముల ముందుగా పంపెను.

0: ఈ విధంగా ముగ్గురు రాణులు కూడా ఒకేసారి నెలతెప్పారు అన్న వార్త విన్నటువంటి దశరథ
1: మహారాజు
0: మరియు రాజ్య ప్రజలకు కూడా ఆనంద అవధులు దాటింది నాయన. అయితే ఇక క్రమక్రమముగా నవమాసములు నిండగానే కౌసల్యదేవికి కుమారుడు పుట్టాడా. కన్నుల పండుగ కౌసల్యదేవికి

0: అయ్యా కన్నులొద్దు కని బాలుని ముద్దాడు మురిస సంత సానా
1: తందానా ఓహో తందానా దేవ వందనానా
0: చైత్రమాసము శుద్ధ నవమి బుధవారము

0: తరిగిట్ట జం తరిత. ఈ విధంగా పుట్టినటువంటి బిడ్డలకు తమ కులగురుడైనటువంటి వశిష్ఠ మహర్షిని రప్పించి
1: రప్పించి
0: 11వ దినమున మహావైభవపీతముగా చైత్ర మాస శుద్ధ నవమి బుధవారము పునర్వాసు నక్షత్ర కర్కాటక లగ్నమందు కౌసల్యకు జన్మించినటువంటి బిడ్డకు శ్రీరామ అనే పేరు పెట్టారు నాయన. రామ అనే పదం చాలా పవిత్రమైనటువంటిది. ప్రతి నిత్యం కూడా స్మరించేటటువంటి నామస్మరణంగా భావించి ఆ వశిష్ఠ మహర్షి పవిత్రమైనటువంటి అష్టాక్షరి మంత్రములోని బీజాక్షరమైనటువంటి రా అనే అక్షరాన్ని తీసి, పవిత్రమైనటువంటి పంచాక్షరి మంత్రము నుండి మా అనే బీజాక్షరాన్ని తీసి
1: తీసి
0: రామ అనే పేరు పెట్టారు నాయన.
1: ఓహో, చాలా సంతోషం.
0: అందుచేతనే ఆనాటి నుంచి

0: ఈనాటి వరకు కూడా ప్రతి మానవుడి నోటి వంట ఉచ్చరించేటటువంటి పవిత్రమైనటువంటి నామశబ్దమే రామ అనే అక్షరాలు నాయన.
1: ఓహో, అంతే కాకుండా పుష్యమేన లగ్నమందు కైకొకి జన్మించినటువంటి బిడ్డకు భరతుడని, పణితారక కర్కాటక లగ్నం మందు సుమిత్రకు జన్మించినటువంటి జంట బిడ్డలకు లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశారు. అయితే పుట్టినటువంటి ఆ బాలుడు ఏ విధంగా ఉన్నాడయ్యా?
0: పుట్టిన బాలుడు ఎవలా ఉన్నాడయ్యా అనగా, బాలుని అంద

0: అంటే పుట్టినటువంటి బాలుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే పేర్లు పెట్టి ఎంతో ఆనందంగా ఉంటూ, అయితే మరి ఆ కౌసల్యాదేవి ఆ శ్రీరామును చూడగానే
1: సారిగా
0: దివి నుండి భిగు

ఆ శ్రీ రామచంద్రుని తన ఎదల కత్తుకుని ముద్దాడి బంగారు ఉయ్యాలు తొట్టులే వేసి ఆ కౌసల్యాదేవి చక్కగా జోలపాట పాడుతుంది. రామాలాలే మేఘ శ్యామాలాలే రామ రవి కుల సోమా.

ఈ విధంగా కన్నతల్లి కౌసల్యాదేవి చక్కని జ్వాల పాటలు పాడుతూ ఉంటే మరి ఆ రాజ్య ప్రజలందరూ కూడా ఆనందంతో వేడుకలు ఉత్సవాలు చేసుకుంటూ ఆ రామచంద్రమూర్తి ఈ విధంగా మంగళ నిరాజన పాడుతూ ఉన్నారు. పచ్చ

0: మంగళం మధ్యాచార్య మంగళ రత్వజ మంగళం శ్రీ గోవిందో మాధవ శ్రీ కృష్ణ అర్పణం రామార్పణం మహారుద్రేశ్వరం మంగళం.
1: మీరింతవరకు శ్రీ వై దుర్గాప్రసాద్ బృందంచే శ్రీరామ జననం బుర్రకథ విన్నారు.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: జర చూసినడు అటు ఇటు చూసినడు కింద పైన చూసినడు అడుగడుగున చూసినడు ఎగురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండబోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

శ్రీ ఆంజనేయం చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ గానం విన్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రేమ కథ చిత్రం, ఈ చిత్రానికి రేవంత్ లిప్సిక గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాను దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈరోజు జరుగుతోంది. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశ అభివృద్ది, రాష్ట్రాల ప్రగతి, కేంద్ర రాష్ట సంబంధాల బలోపేతం, ఆర్థికాభివృద్ది వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది ప్రాధాన్య అంశాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్ వద్ద భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్ వద్ద మత్స్యకారులతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. బారువా బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆచరించాలని రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపురం జిల్లాలోని తోట్లపల్లి జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరుతూ
1: ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క ఇన్ని విధాలుగా వెళ్తున్నాం కాబట్టి చిన్న చిన్న వయసుల నుంచి బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి తగ్గించాలి అంటే ఖచ్చితంగా మా అందరం ఎర్లీ మార్నింగ్ యోగా ఖచ్చితంగా చేయాలి.
0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఫ్లైట్ శిక్షణ కేంద్ర నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని తెలిపారు. అలాగే ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు విస్తరించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు కానుండడం రాష్ట విమానయాన రంగ అభివృద్దిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలోని ముద్రణ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముద్రణ రంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ రంగానికి చెందిన నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆధునిక విధానాలతో ముందుకు సాగాలని సూచించారు. దేశంలో గత 12 కేంద్ర ప్రభుత్వ పాలనతో భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా మారుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాధవ్ వెల్లడించారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని ప్రజలకు వివరించే విధంగా సభ ఏర్పాటు చేస్తున్నామని మాధవ్ తెలియజేస్తూ
2: పన్నెండేళ్ల వికాసాన్ని మరింత ప్రజలకు తీసుకెళ్లాలని, ఏ నినాదంతో అయితే సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక ఆలోచన చేశారో ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే ఈ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు రెండూ కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్ళడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ మిషన్ పథకం కింద రాష్టంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి సౌకర్యాన్ని వచ్చే 2 ఏళ్లలో కల్పిస్తామని వెల్లడించారు. రాష్టంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న టిట్కో గృహాల పనులను జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. రాష్టంలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు.
3: చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేశాడు, తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. మొత్తంగా కలిపి 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనంలో స్వామివారిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రాలను అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో స్థానిక శాసనసభ్యులు జి కొండయ్యతో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు, ప్రైవేట్ రిసార్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆయా లేఅవుట్లకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండపంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా శృంగవరం గ్రామ శివార్లోని పామాయిల్ తోటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్థానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీ కోసం తాజాగా ప్రవేశపెట్టిన యాప్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ.

ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: QR कोड स्कैन చేయండి, 5000 క్యాష్‌బ్యాక్ పొందండి. अरे वाह, भले गुंदे
4: చిక్కుకున్నాడు.
5: UPI పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: RBI అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉమ్మడి కుటుంబాలు, పిల్లల మానసిక భద్రత ఈ అంశంపై శ్రీమతి సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు.
8: కుటుంబ నిర్సంతోష శిక్షణకు ప్రథమ పాఠశాల అని ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు ప్లేటో పేర్కొన్నాడు. వైవాహిక సంబంధాలు, బాధ్యతలు, విధులు, కలిసి నివసించడం, తల్లిదండ్రులు వారి సంతానాల మధ్య పరస్పర సంబంధాలు అనే వాటిపై ఆధారపడే సమూహమే కుటుంబం అని లోయి శాస్త్రజ్ఞుడి అభిప్రాయం. మానవ శాస్త్రజ్ఞుడు జార్జ్ పీటర్ మొర్డాక్ 192 సమాజాలను పరిశీలించి ఒకే చోట నివసించడం, ఆర్థిక సహకారం, విద్యుత్పత్తి అనే లక్షణాలు కలిగి ఉండే సమూహమే కుటుంబం అని తెలియజేశారు. ప్రాచీన కాలంలో ఏ విధమైన సామాజిక సంబంధాలు తెలియని రోజులలో కూడా కలిసి నివసించడం, సంసారిక సేవలకు సంబంధించిన ఒప్పందాలు, పిల్లల్ని కనటం, పెంచడం, వీరి విషయంలో పరస్పర ఒప్పందాలు ఏర్పరచుకుని తర్వాత

కార్యాన్ని సమాజ శాస్త్రజ్ఞురాలి మాటల్లో మూడు లేక నాలుగు తరాలకు చెందిన ప్రజలు ఒకే పై తుప్పు కింద నివసిస్తూ ఒకే పొయ్యిపై వండిన ఆహారం తింటూ అంటే ఒంటిల్లు ఉమ్మడిగా ఉండాలి, ఉమ్మడిగా ఆస్తి నిర్వహిస్తూ ఉమ్మడిగా పూజల్లో పాల్గొంటూ ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు కలిగి పరస్పర హక్కులను బాధ్యతలను నిర్వహించేదే ఉమ్మడి కుటుంబం. సమిష్టి కుటుంబాల్లోని సభ్యులందరికీ ఉపాధి, ఆర్థిక, సామాజిక, మతపరమైన రక్షణ, వినోదం మొదలైన సౌకర్యాలు సమకూరుతాయి. ఆ కుటుంబంలో సభ్యులైన వితంతువులకు, తల్లిదండ్రుల ప్రమాదవశాత్తు కోల్పోయిన పిల్లలకు, వృద్ధులకు భద్రత చేకూరుతుంది. ముఖ్యంగా కుటుంబంలోని సభ్యులందరికీ ఆర్థిక భద్రత చేకూరుతుంది. కొన్ని కారణాల వలన ధన సంపార్జన చేయలేని వ్యక్తికి ఆ వ్యక్తి కేంద్రక కుటుంబానికి ఆర్థిక భద్రత, రక్షణ,

తెలియకుండా పోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలలో తామంతా ఒక్కటే అనే భావాన్ని వారికి తెలియజేస్తే సాధికంగా

0: పాశ్చాత్యీకరణ, నగరీకరణ, ఆధునిక విద్య, స్త్రీ విద్య, రవాణా సదుపాయాలు, భావ ప్రసార సాధనాలు, స్త్రీలకు ఆస్తి హక్కు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, వ్యక్తి స్వేచ్ఛ, గ్రామీణ ప్రాంతాలలోని వర్షాభావ పరిస్థితి, తమకు సరిగా పంటలు పండించలేని స్థితి, కుటుంబ సభ్యులకు ఆర్థిక కొరత, తమ పిల్లలను పట్టణాల్లో ఉంచి చదివించడం ఇష్టం చూపటం, రెండు తరాల వరకు ఉమ్మడి కుటుంబంలో నివసించి మూడవ తరాన్ని ఉద్యోగానికి విద్యకు పంపించడం వలన వారు మంచి హోదాల్లో పట్టణాల్లో విదేశాల్లో స్థిరపడటం, అంతా అందరూ ఒకటి అనే భావాన్ని పోగొట్టుకోకుండా కేంద్ర కుటుంబాల్లో నివసిస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సమాజంలో కొంతవరకు తగ్గిపోతుంది. అయితే పాశ్చాత్య దేశాలలో వలె మన దేశంలో సమిష్ కుటుంబాల స్థానంలో పూర్తిగా కేంద్ర కుటుంబాలు ఏర్పడలేదు. నూతన పరిస్థితుల ప్రభావం వలన ముఖ్యంగా ఉద్యోగ రీత్యా సమిష్ కుటుంబ సభ్యులు దూర ప్రాంతాలలో వేరువేరుగా నివాసం కలిగి ఉన్నప్పటికీ సమిష్ కుటుంబం పట్ల వారి బాధ్యతలు పూర్తిగా విస్మరించలేదు. ఉమ్మడి కుటుంబానికి చెంది వేరు ప్రాంతాల్లో నివసించే చిన్న కుటుంబాలు స్వతంత్రంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అవి వాస్తవంగా ఉమ్మడి కుటుంబానికి చెందిన యూనిట్లు మాత్రమే. వీరు ఈనాటికి తమ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, వారి పిల్లల చదువు, చెల్లెళ్ల వివాహ విషయంలోనూ అనేక సందర్భాలలో కలుసుకుంటూనే ఉన్నారు. కష్టాలలో ఆదుకుంటున్నారు. పండగలకు వారి ఇంటి విందులకు రావడం, సెలవుదినాల్లో ఉమ్మడిగా అందరూ కలవటం జరుగుతోంది. రవాణా సౌకర్యాలు పండగ సెలవుల్లో పెంచడమే దీనికి నిదర్శనం. ఉమ్మడి కుటుంబాల్లో తాత, మామ, పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, పిన్ని, తోటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అవివాహిత అత్తయ్యలు, మరి కొన్ని చోట్ల అత్తయ్య మావయ్య వారి పిల్లలు, ఇలా ఎంతో మందితో కలివిడిగా ఉంటూ మా అక్క, మా అన్న అని కజిన్ అనే పదం తెలియకుండా పెరుగుతారు. వారిలో ఎంత సాంఘిక భద్రత ఉంటుందంటే ఏదైనా చిన్న సందేహం వస్తే మా ఇంటి వాళ్ళు తీరుస్తారు, సమస్య వస్తే వారంతా నాకు రక్ష, మాది ఒక పెద్ద కుటుంబం, మేమెంతమందో తెలుసా అని స్నేహితులతో లెక్క చెప్పే పిల్లలు ఎందరో నాడు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏ చిన్న రుగ్మత వచ్చినా మా అమ్మ నాన్న కావాలి అనే ధోరణి కంటే అందరికీ చెప్పి తగ్గించుకోవాలి అనే ఆరోగ్య బాధ్యతలు పొందుతారు. ఉమ్మడిగా భోజనం చేస్తూ అందరిలాగా తాము నీటిగా తినాలి అనే ఆహార భద్రతను తద్వారా మంచి అలవాట్లను తెలుసుకుంటారు. మానసికంగా ఎంత భద్రంగా ఉంటారంటే భయము, బాధ, కోపం, ఆవేశం, ఆందోళన, అలసట, వేదన, అలజడి ఇవేమి తెలియకుండా వీటి స్థానంలో తనకు ఎంతమంది ఉన్నారు, ఒక అండ ఆనందం, అభిమానం, ప్రేమ, అనురాగం చూపేవారు ఎంతమందిలో నేనెంత అదృష్టవంతుణ్ణి అని భావించి ఏదైనా మానసిక సమస్య వస్తే అందరితో పంచుకుంటారు. సమస్య పరిష్కారానికి బంధువులు ఇచ్చిన సలహాలు తీసుకుంటారు. బహుశా ఉమ్మడి కుటుంబాల్లో లభించినంత మానసిక భద్రత మరెక్కడా దొరకలేము. నేటి ఒంటరితనానికి నాటి ఉమ్మడి కుటుంబం ఒక్కసారి పిల్లలకు గుర్తు చేస్తే మరలా వెనక్కి వెళుతుందేమో సమాజం. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ లో స్కూల్ నుంచి వచ్చే తర్వాత ఎక్కువెక్కుమంటూ ఎవరూ అండలేక తమలో ఉన్న భయం, బాధ, ఆవేశం, ఆనందం, ఆక్రోశం, కోపం, అలజడి, రుగ్మత ఎవరికి చెప్పలేక ఎంత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారో పెద్ద నగరాల్లో ఉండే పిల్లల మానసిక స్థితి గురించి, వారికి అలవడిన అలవాట్ల గురించి సైకాలజిస్టులు చెప్తూ కేవలం మానసిక భద్రత లోపించడంతో వారు బింకంగా, ఒంటిగా, తమ ఇష్టానికి జీవించే స్థితికి, కొన్ని అలవాట్లు చేసుకునే స్థితికి వచ్చారంటారు. తమకు వచ్చిన ఆనందము కూడా ఫోన్ లోనో వాట్సాప్ లోనో కాకుండా ముఖాముఖిగా పంచుకోకపోతే ఆనందం ఆవేదనగా మారుతుందంటారు. అది మానసిక అస్వస్థతకు దారితీస్తుంది. నేను సమాజంలో జరిగే ఎన్నో పరిణామాలకి ఒంటరితనం కారణం. ఈ స్థితి కూడా ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో తక్కువ. దానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. ఒక వర్గం ఉమ్మడి కుటుంబాలలో ఉండే సమస్యలు ఏర్పడతాయి అని విమర్శిస్తూ ఉంటారు. కారణం ఎక్కువ మంది కలిసి ఉండటం వలన ప్రత్యేకంగా తమ పిల్లలను ఆ తల్లిదండ్రులు పట్టించుకునే అవకాశం ఇవ్వరు. తాత, మామ, ఇతర కుటుంబ సభ్యుల ధారాబంతో వారు చెడిపోతారు అని భావించేవారు, వాదించేవారు, సమాజంలో ఉన్నారు. వారిలో ఉన్న ధైర్యం, తెలివి, విద్య, స్ఫూర్తి, ప్రజ్ఞ పెద్దల ద్వారా అంత తగ్గిపోతాయి అంటారు. వారికి ఏమి చేయకపోయినా హాయిగా తిండి లభిస్తుంది, ఇతర ఆర్థిక సౌకర్యాలు ఉంటాయి అని సోమరులుగా తయారవుతారు. కష్టపడే స్వభావం ఉండదు. సోమరులకు నిలయంగా ఉమ్మడి కుటుంబాన్ని చెప్పేవారు ఉన్నారు. ఎన్నో ఆటంక పరిస్థితులు వ్యక్తి మూర్తిమత్వాన్ని అభివృద్ధి చెందనీయదు. కారణం, నిర్ణయం తీసుకునే కర్త యజమాని చిన్న పొరపాటు చేసినా, సరైన నిర్ణయం తీసుకోకపోయినా కుటుంబం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటుంది, స్వతంత్రత లోపిస్తుంది. వ్యక్తి స్వేచ్ఛ కోరుకునే నేడు స్వతంత్రం లేకుండా ఉమ్మడి కుటుంబాలలో నివసించడం అంటే చాలా మంది ఇష్టపడటం లేదు. ఎన్నో రకాల గొడవలు దాయాదుల మధ్య ఉంటాయి. తరాల అంతరం వలన కుటుంబ సభ్యులు నిత్యం మధ్య పడుతుంటారు. పెద్దలు చెప్పిన మాట పిల్లలు వినరు, పిల్లలను పెద్దలు అర్థం చేసుకోరు. నూతనంగా కుటుంబం ఏర్పరచుకున్న వారికి ఉన్న స్వేచ్ఛ ఉమ్మడి కుటుంబంలో ఉండదు. ఉమ్మడి కుటుంబంపై చాలా విమర్శలు ఈ కారణాల వలన వస్తాయి. వారు ఎంతమంది పిల్లలను కనాలో పెద్దలే నిర్ణయిస్తారు. ధనం ఎందుకు ఎంత ఖర్చు అవుతుందో అర్థం కాని స్థితిలో ఉంటారు. ఈ గందరగోళంలో పెద్దల కంటే పిల్లలు మానసికంగా భద్రంగా ఉండలేరు, శ్రద్ధగా చదువుకోలేరు, బద్ధకం పెంచుకునే స్థితికి వస్తారు. తమ పిల్లల చదువులకు, వివాహ సంబంధాలకు తమ పెద్దల సలహా సంప్రదింపులు తీసుకోవాలి. స్వతంత్రం, స్వేచ్ఛ తక్కువ. తమ వలన తమ పిల్లలు నష్టపోతారేమో, బాధపడతారేమో అనుకుని సమిష్టి కుటుంబానికి దూరంగా ఉంటున్న తల్లిదండ్రులకెందరో ఎన్నో కష్ట నష్టాలు ఉన్నా ఉమ్మడి కుటుంబాలలో పొందే ప్రయోజనం మాత్రం ఎక్కువ. ముఖ్యంగా నేటి పిల్లలకు తమ తాత ముత్తాతల ఇల్లు ఉమ్మడి కుటుంబాల గురించి తెలియచేసి ఉమ్మడి కుటుంబం ఒక వ్యవస్థగా నిర్వహించే విధానం తెలియచేయాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తనను క్రమబద్ధం చేయటం, క్రమశిక్షణలో ఉంచటం, సమాజానికి కుటుంబానికి చెందిన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు భావానుబంధాలు ప్రవర్తనా రీతులను యువతరానికి చెందిన సభ్యులకు అందజేస్తుంది. ఆర్థిక మత సంబంధమైన భద్రత చేకూరుస్తుంది. అందరికీ చెందిన సుఖ దుఃఖాలు ఉంటాయని తెలుపుతుంది. పిల్లల మానసిక భద్రతకు తోడ్పడుతుంది. పిల్లలకు ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కూర్చి పూర్తిగా తెలియచేయాలి. పాశ్చాత్యీకరణ, పారిశ్రామికీకరణ, గ్రామీణ వర్తకం, వ్యవసాయం తగ్గటం, ప్రపంచీకరణ మొదలైన వాటి వల్ల నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబ నిర్వహణ కొంచెం కష్టమే. కానీ భారతదేశంలో 68% ప్రజలు ఇంకా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. కనుక ఉమ్మడి కుటుంబ సభ్యులు ఏ ప్రాంతంలో ఉన్నా తమ పిల్లలకు ఉమ్మడి కుటుంబం అందించే మానసిక భద్రతను తాము అందిస్తూ తమ కుటుంబం గురించి చెబుతూ పండుగలకి వినోద ప్రత్యేక సమయాలలో వారికి ఆ గ్రామీణ ఉమ్మడి కుటుంబ పరిసరాలకు తీసుకుని వెళ్లి వారిలో ధైర్యం, వారి కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయతల రాగాలు పెంచితే వారు ఎంత దూరంలో ఉన్నా నేటి సమాచార సాధనాల వలన కొంత స్థాయిలో మానసిక భద్రత పొందుతారు. తమ ఆలోచనలు తాత మామలకు చెప్పుకొని స్థితి తీరుతారు. అయినా అందరి పిల్లలలోనూ ఉమ్మడి కుటుంబ బంధాల పట్ల బాధ్యతను పెంచాలి. తద్వారా పిల్లలలో మానసిక భద్రతతో పాటు భారత సమాజ ప్రత్యేక లక్షణమైన ఉమ్మడి కుటుంబాలు కాపాడబడతాయి.
1: మీరు ఇంతవరకు ఉమ్మడి కుటుంబాల పిల్లల మానసిక భద్రత ఈ అంశంపై సుసర్ల మాధవి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగ్ అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి, మనలో చాలా మంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలోగా చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఎరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా, ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్క వేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి, మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్కి పైన కవర్లాగానో ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్నే అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదు అనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలా మంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు, కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని, నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ గానం చేశారు వంశ్ చిత్రం నుంచి.

టీన్ టైంలో మీరు విన్న ఆ పాటను కుమార్ సాను గానం చేశారు దిల్వాలే చిత్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కాక్టైల్, ఈ చిత్రానికి మిస్ పూజ, నేహా కాకర్, నఖాష్ అజీజ్ గానం.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కభీ ఖుషీ కభీ గమ్. ఈ చిత్రానికి సుదేష్ భోన్స్లే, ఆల్కా యాగ్నిక్, సునిధి చౌహాన్, అమితాబ్ బచ్చన్, ఆదేశ్ శ్రీవాస్తవ, ఉదిత్ నారాయణ్ గానం చేసిన ఈ పాట.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో అడగబోయే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలను పంపించవలసిన వాట్సాప్ నంబర్ 0866248812, 0866248812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. మరి అడగబోయే ప్రశ్నలకు కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏమంటే, నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు? ఇదండి ప్రశ్న, విన్నారు కదా. నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు? మరి ప్లేయర్ పేరు పంపించండి. ఈలోగా ఒక పాట విందాం.

లవర్స్ చిత్రం నుంచి పాట విన్నారు కదా. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువలయ్య. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. మరి మొట్టమొదటి సమాధానం, సరైన సమాధానాన్ని పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష, మనోజ్, తనోజ్. వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవినిగడ్డ నుంచి పంపించారు. ఆ తర్వాత శేషాద్రి గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి, మల్లేశ్వరి ఫ్రమ్ మార్కాపురం ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి పంపించారు. ఇంకా రమేష్ బాబు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబ్హాని గారు పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ

భాను జైనుద్దీన్. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారు. వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. ఆ తర్వాత ఎవరంటే రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు. మల్లవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు సాయి కృష్ణ లక్ష్మి శ్రీ శ్రీ సైఖ్య అండి పేరు. తర్వాత ప్రశాంతి జయంతి కొన్ని పేర్లు అర్థం కావట్లేదు, మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్షు శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా మనగుర్తి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత గణేష్ గారు నెల్లూరు నుంచి పంపించారు, అలాగే రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు. తర్వాత రాంగ్ ఆన్సర్ పంపించారండి వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ వీరందరూ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే వైష్ణవి వావిళ్ళ భానుప్రకాష్ వీరు వావిళ్ళ నుంచి పంపించారా, మీది ఊరు పేరా అండి అది. తర్వాత ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వీరంపల్లి నుంచి రాము గారు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకు కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజలి వెంకటేష్ శ్యామల అయాన్సీ సియోన నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు టెక్కలి శ్రీకాకుళం నుంచి పంపించారు పేరు అనన్యశ్రీ, ఓకే అండి మీది ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి అక్షర కృప పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరామ్ తనుజ శ్రీవత్స హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. తర్వాత రాంబాబు సుశీల రాజ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ గారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య లక్కవరం ఏలూరు జిల్లా నుంచి పంపించారు. ఇంకా ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతికాసిరి గహన స్నిగ్ధ రైట్ ఆన్సర్. ఓకే అండి. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి పంపించారు అడిగారా, ఓకే అండి అలా రిపీట్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే తర్వాత ఆన్సర్ పంపించారు రైట్ ఆన్సర్ని పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి గారు నరేంద్రారెడ్డి మస్తాన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. తర్వాత వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు మధుసూదన్ రెడ్డి పాపిన్నపాల్యం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత దస్తగిరి సంధ్య ఎవరు యాష్మిన్ సాదియా ప్రొదుటూరు కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు అంటే ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు
అమ్మ వెంకట నరసమ్మ, రైట్ ఆన్సర్ అండి. తర్వాత కేకే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత ఓకే అండి, ఎవరంటే మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ఎక్కడి నుంచి పంపించారు, దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి పంపించారు, ఇంకా ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు అంటే దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుండి సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. తర్వాత గుండుగొలను కొనకల్ల రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే అండి, ఎవరు అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి హ్యాపీ హోమ్ కాలనీ నుంచి పంపించారు, దయడ త్రివేణి చిన్మయి ప్రీతం, ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు జవాబు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత వలువర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి పంపించారు వీరు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు నుంచి సమీన పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత నమస్తే క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఓకే అండి. క్వశ్చన్ ఏంటంటే నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు, ఇదండి ప్రశ్న, ఓకేనా. తర్వాత కారంచేడు మండలం నుంచి పంపించారు మీరు, ఓన్లీ నేమ్స్ పంపించారు, ఓకే, మరి ఆన్సర్ పంపించలేదు, ఓకేనా. తర్వాత ఎవరంటే అత్తిలి నుంచి పంపించారు, అత్తిలి నుంచి దొడ్డిపాట్ల కోటేశ్వరరావు గారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే అండి, తర్వాత ఎవరు ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత వైసీహెచ్ డేవిడ్ గారు ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత సుబ్రహ్మణి పెతన్పల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రాహుల్ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ మీరు ఆన్సర్ పంపించలే, ఓకే. తర్వాత సులోచన కరీంనగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఆ తర్వాత రాంబాబు సుశీల నర్సాపురం నుంచి పంపించారు, మీరు ఆల్రెడీ పంపించారు కదా, ఓకే. తర్వాత ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ మహమ్మద్ రఫీ బాయ్ మంగళంపూరి ప్రకాష్ ఖాదర్ బాషాబాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్ కిరాణా షాప్ సుధాకర్ వీరందరూ కూడా నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఆ తర్వాత దేవులపల్లి హనుమంతరావు గారు క్వశ్చన్ ప్లీజ్ చెప్పాను కదా ఇప్పుడే, ఓకేనా. తర్వాత ఓకే అండి, తర్వాత దమ్మోజ్ వెంకటాచారి మీరు ఆన్సర్ పంపించారా అండి, ఓకే, మీరు ఆన్సర్ పంపించలేదండి. నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఓకే అండి, థ్యాంక్ యూ. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రమా మనోహర్ తెనాల నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు ఎస్బీఐ కాలనీ టీచర్స్ ఎవరు విజయ శేఖర్ వీరు పంపించారు, రైట్ ఆన్సర్ని పంపించారు, ఓకే అండి. తర్వాత సుభాషిణి గారు ఎనమడుగు నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత కడప నుంచి శ్రీదేవి శైలజ వినయ్ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఎవరు అంటే హరినాథ్ బాబు హర్ష
సాయినగర్ అనంతపూర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఓకే, మరి లాస్ట్ మెసేజ్ చూద్దాం. అనంతపూర్ నుంచి హర్నాథ్ బాబు గారు కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఓకే అండి, నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు అని అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్ ప్రజ్ఞానంద, రామేష్ బాబు ప్రజ్ఞానంద ఫుల్ నేమ్ అన్నమాట. ఓకేనా, మరి రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న, సూర్యుడు నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది? ఇదండి ప్రశ్న, విన్నారు కదా, సూర్యుడు నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది? మరి ఈ ప్రశ్నకు సమాధానం పంపించండి. నంబర్ తెలుసు కదా, 0866 248 8812. ఈలోగా మరొక పాట విందాం.

0: ఓకే అండి, ప్రశ్న మరొకసారి. సూర్యుడి నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది అని అడిగాను. ప్రశ్న విన్నారు కదా మధుసూదన్ రెడ్డి గారు, మీది ఆన్సర్ ఓజోన్ లేయర్ అన్నారు. నా ప్రశ్నలోనే ఉంది సమాధానం, అది కాదండి. ఓకేనా, తర్వాత ఆన్సర్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు అంటే రాధా గారు ఖమ్మం నుంచి పంపించారు. మొదటి ప్రశ్నకు కూడా సమాధానం, రెండు ప్రశ్నలు కలిపి పంపించేశారు. ఓకే అండి, రెండు కూడా రైట్ ఆన్సర్స్. తర్వాత ఇప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానం పంపించారండి, ఎవరంటే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి అయిపోయిన ప్రశ్నకు సమాధానం పంపించారు. చందంపేట చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్. ఓకే అండి, తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి రైట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఇంకోలు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మి, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎస్పీఆర్ వీటర్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనుష, ఆధ్యశ్రీ, శ్రీగాయత్రి, రమ మనోహర్ తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత కరెక్ట్ సమాధానం పంపించారు లలిత మల్లిక్ సత్పల్లి నుంచి. తర్వాత హరినాథ్ బాబు, హర్ష, సాయి నగర్, అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఏనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, తర్వాత రవళి రెడ్డి, మధుమిత, వీరు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత శేషాద్రి గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత రాము వీరంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అనురాధ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, లక్కవరం నుంచి పంపించారు వీరందరూ రైట్ ఆన్సర్. ఆ తర్వాత అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి. తర్వాత యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, ఎవరు విజయశేఖర్ టీచర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారు వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం నుంచి, తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మల్లీశ్వరి మార్కాపురం నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ నుంచి పంపించారు విశాఖపట్నం నుంచి. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, అమ్మనగుర్తు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుంచి సాయి కృష్ణ, లక్ష్మి, శ్రీ సాఖ్య, వరేణ్య, ప్రశాంతి, జయంతి వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత దైదాభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఎవరంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. ఓకే అండి, తర్వాత రైట్ ఆన్సర్. తర్వాత నాగేంద్రప్ప ఉడేవు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా యువి హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ నుంచి దైడా త్రివేణి, చిన్మయి, ప్రీతం వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఇంకా కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, సైనిక్ పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన్ పద్మశ్రీ, శ్యామ్ శశాంక్ అచ్యుత శ్రీవత్స. తర్వాత ఎం మురహరి యశోద జానకీరాజు నిజామాబాద్ నుంచి, సిహెచ్ రేవతి కృష్ణారావు టెక్కలి శ్రీకాకుళం నుంచి. తర్వాత నిజామాబాద్ జిల్లా ముమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి. తర్వాత పంపించారు ఆన్సర్ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు కానీ మీ పేరు పంపించలా. ఓకే అండి. తర్వాత ఎవరంటే చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియ, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపిన్నపాళ్యం నుంచి, సమీనా నెల్లూరు నుంచి. తర్వాత దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ ఇనమడుగు నుంచి. తర్వాత రాంగ్ ఆన్సర్ అండి, నెల్లూరు నుంచి ఫతే ఖాన్ మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఓకే. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి నుంచి పంపించారు మీరు ఆన్సర్. మీది ఆన్సర్ మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చిత్రియాల గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ని దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ. మీరు ఇప్పుడు రెండో ప్రశ్నకు కూడా సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత మహమ్మద్ ఇనైతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు కారంచేడు నుంచి కుంకలమారు గ్రామం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి తులసి కౌశిక్ పంపించారు. మీరు పంపించారు కదా ఆల్రెడీ. తర్వాత ఎం రావు గారు ఒంగోలు నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఓకే అండి. ఎస్ రేవతి గారు, మీరు కూడా ఆల్రెడీ పంపించారు. మరి ఇవ్వండి మెసేజెస్. మరి మనకి టైం కూడా అయిపోవచ్చింది. మరి రెండో ప్రశ్నకు సమాధానం, సూర్యుడి నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది అంటే అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ అన్నమాట. ఓజోన్ పొర అనేది భూమి వాతావరణంలోని స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఉండే ఒక రక్షణ కవచం. ఇది సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాలను అబ్జార్బ్ చేసుకుని భూమిపై ఉన్న జీవరాశిని కాపాడుతుంది. ఓకేనా? మరి ఇదండి ఇవాల్టి యువలయ. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో కలుసుకుందాం. ఓకే, మరి ఇప్పుడైతే విందాం హిందీ పాఠం.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: ఆశీర్వాద్. ఆవో బాస్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచనా చాహతీ హూ. బాస్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహా డాల్తే హో?
2: కూడేదాన్ మే అధ్యాపికా జీ.
3: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
2: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికా జీ.
3: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగి. హమారా పాట్ కా నామ్ హే కూడేదాన్. ఈరోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా. ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
2: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లంకి,
3: మొహల్లేకి,
2: మొహల్లేకి గందగీ దేకర్ లోగ్ మూహ్ దక్ లేతే హే, బోహ్ బైహేంగ్
3: బౌహే,
2: బౌహే సికార్తే హే,
3: సికోడ్తే హే,
2: సికోడ్తే హే. లేకిన్ కుడేదాన్ ఇసీ గందగీ కో देते हुए
3: धोते हुए
2: धोते हुए सबके बीमारियों से बचाता है। गांव और शहरों

0: డోతే హుయే. కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియం సే బచాతా హే, అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది. గాంవ్ ఔర్ షహరం కో సాఫ్ సుధరా రక్తా హే. ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి. కాబట్టి మనం ఈరోజు కూడేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అచ్చా అబ్బా, పడ్నా షురు కరో.
1: మే కయీ రంగోంబే మిల్తా హూ, మేరే కయీ ఆకార్ హే, గర్ స్కూల్ దఫ్తర్ హుయా రోడ్ సడక్ మే సబ్ జగహ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ మే, బడే కామ్ కీ సోచే మేరే నామ్, జ్యాదా నహీ హో మేరా ధామ్, ఆతీ హూ మే సబ్కే,
0: ఆతా హూ మే
1: సబ్కే కామ్.
0: అచ్చా సునో, మై కయీ రంగోం మే మిల్తా హూ, చత్రబా అంటుంది నేను అనేక రంగుల్లో దొరుకుతాను, మేరే కయీ ఆకార్ హే, నాకు చాలా ఆకారాలు కూడా ఉన్నాయి, ఘర్ స్కూల్ దఫ్తర్ హుయా సడక్, ఇంట్లో కానీ స్కూల్లో ఆఫీసుల్లో లేక రోడ్ల మీద, మై సాబ్ జగా రహతా హూ, ఇలా నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగేనా, మీరు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు, మై కౌన్ హూ, నేనెవరో అని, చీజ్ హూ మై బడే కామ్ కి సోచో మేరా నామ్, నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని. సరే నేను మీకు ఒక క్లూ ఇస్తాను, జాదా నహీ హే మేరా దామ్, నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు, మై సబ్కే కామ్ ఆతా హూ, కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని. ఇప్పుడు చెప్పండి నేనెవరు, బాస్వన్ కౌన్ సాహే ఓ చీజ్ బతావ్,
1: కుడేదాన్ అధ్యాపికాజీ,
0: సహీ బతాయా తుమ్నే. ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది. అచ్చా అబ్బా ఆగే పడో.
1: అప్తో సంజే హా, మేరా నామ్ కుడేదాన్ హే, ఆజ్ మే ఆప్కో ఏక్ ఆప్కో పత్తే కీ బాత్ బతావూ, సంసార్ మే ఏక్ మాత్రా మే హీ,
0: మాత్ర
1: మాత్ర మే హీ హూ, జో అప్నే శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ, యూజ్ మీ, మేరా ఉపయోగ కరే.
0: సునో అమ్మయ్య, నన్ను గుర్తుపట్టారు కదా, మేరా నామ్ కూడేదాన్ హే, నా పేరు చంద్రబా అండి, ఆజ్ ఆప్కో పతే కీ బాత్ బతాతా హూ, ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి. సంసార్ మే ఏక్ మాత్ర మైహీ హా, ఈ లోకంలో నేను ఒకే ఒకదాన్ని అండి, జో అప్నే శరీర్ పర్ లిక్కర్ చల్తా హూ, మేరా ఉపయోగ కరే, యూజ్ మీ, నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట. ఆగే పడు.
1: పహలే లోగ్ పురాణీ బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజే కా ఉపయోగ కూడే డాల్నే కే లియే కర్తే తే, పర్ అబ్ సమయ్ బదల్ గయా హే, అబ్ మే ప్లాస్టిక్ టిన్ గటే లోహే వా స్టీల్ సే బనాయా జానే లగా హే, పహలే తో మేరా మూహ్ కులా రహతా తా, అబ్ తో మేనే డక్కన్ లగవా లియా హే, జబ్ మేరే ఆవశ్యకతా హో డక్కన్ ఔర్ ముజే ఉపయోగ మే లావో.
0: అచ్చా సునో, పహలే లోగ్ పురాణి బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ కూడా డాల్నే కే లియే కర్తే తే, మొదట్లో ప్రజలు పురాణి బాల్టీ అంటే పాత బకెట్ను డబ్బాను ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు. పర్ అబ్ సమయ్ బదల్ గయా హే, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అనేక మార్పులు కూడా వచ్చాయి. అబ్ మై ప్లాస్టిక్ టీన్ గత్తే లోహే వా స్టీల్ సే బనాయా జానే లగా హూ, ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా, గత్తే అంటే కార్డుబోర్డుగా, ఇనుము లేక స్టీల్తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను. పేలతో మేరాము కులా రహతాత, మొదట్లో నా నోరు కులా అంటే ఓపెన్గా ఉండేది, అంటే చెత్త డబ్బా ఓపెన్గా మూత లేకుండా ఉండేదన్నమాట. అప్తో మైనే డక్కన్ లగవాలియా హై, కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను. జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు, డక్కన్ కోలో మూతను తెరవండి, ఆర్ ముజే ఉపయోగమే లావో, చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా బాగే పడో.
1: జాగో లోగో జాగో, సంసార్ మే చీజే బదల్తీ రహతీ హే, మేబీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, అబ్ మేనే అపనే భాయ్యోం కే కో భీ కామ్ కర్నా సికా దియా హే, నీలే వ నీలా వా కాలే బా కుడేదాన్ మేరా బాయి హే, ఔర్ మే హూ హరా, కుడేదాన్ ఆప్ మేరా నీలా బాయి కా ఉపయోగ ఏసా కుడా డాల్.

0: के लिए कर सकते हैं, जैसे
1: जो नष्ट नहीं होता।
0: जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक, लोहे आदि। काले बाई का उपयोग
1: जीवाणु
0: जीवाणु फैलने वाली वस्तु ओम को डालने के लिए होता है, जैसे प्रयोग के बाद पट्टी, रक्त से सारी
1: फनी।
0: सनी, इंजेक्शन की सुई आदि।
1: अच्छा सुनो, जागो लोगों जागो, छत्ता डब्बा अंटोंది కదా, ప్రజలందరూ మేల్కొనండి। సంసార మే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి। మై బి హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను। అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం। అబ్ మైనే అప్నే భాయ్యోం కో బి కామ్ కన్నా సిఖా దియా హే, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని। అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట, నీలం రంగు నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట। ఆర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది। ఆప్ మేరే నీలే భాయిక ఉపయోగ, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది। ఐసా కూడా డాల్నే కెలియే కర్ సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్ లోహ ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్ ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి। అలాగే కాలేబాయిక ఉపయోగ, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాళ్ళ వస్తువుకో డాల్నే కెలియే హోతా హే, జీవాణు ఫైలనే వాళ్ళ వస్తువు అంటే విషాణువులను అంటే వైరస్ ని వ్యాపింపచేసే వస్తువుల కోసం ఉపయోగించాలి। అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్ తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట। అచ్చా అబ ఆగే పడో,
0: మేరా ఉపయోగ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కెలియే కర్ సక్తే హే, జైసే సబ్జీ యా ఫలోం కి చిల్కే ఆది।
1: అచ్చా సునో, ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బాని దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయడానికి ఉపయోగించాలి। ఆగే పడు,
0: ఆప్ ఏక్ బార్ బతావు జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే, పరంతు జబ్ ఆప్ కుడే ఇదర్ ఉదర్ ఫేంక్తే హో తో ముజే బహుత్ దుఖ్ హోతే హే।
1: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది, కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని। ఆగే పడు,
0: ఆప్ జాంతా హై కి ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కే ఆమే
1: కో ఆమంత్రిత్ కర్ రహే
0: ఆమంత్రిత్ కర్ రహే హే।
1: ఇంకా ఏం చెప్తోంది, ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హే। మీకు తెలుసా, నన్ను ఉపయోగించకుండా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేశారనుకోండి, దాని వల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లు అవుతుందని। ఆగే పడం,
0: ఎది ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్ గయే తో గందగీ ఫైల్తీ హే, గందగీ సే హైజా పెచ్చిష్ ఔర్ డెంగ్యూ జేసే భయానక రోగం కో ఫైల్నే కి సంభావన హే, యహ సచ్ హై కి స్వాస్థ్య హీ హమారా లియే
1: హమారే లియే
0: హమారే లియే అనుమూల్ ఖజానా హే, కై వ్యక్తి
1: కోయీ వ్యక్తి
0: చాహియే కితనా బి ధన్వాన్ క్యో నా హో, యది ఉస్కా స్వాస్థ్య టీక్ నహీ హో తో ఉస్కే లియే సభీ సుఖ్ బేకార్ హే, రోగీ వ్యక్తి తో కోయీ బి కార్య టీక్ తరహ సే నహీ కర్ పాతే హే, కేవల్ స్వాస్థ్య వ్యక్తి హీ సభీ సుఖోం కో పా సక్తే హే, ఇస్లియే యహ ధ్యాన్ మే రఖనా చాహియే కి ఆప్ కుడే కర్కట్
1: కూడా కర్కట్
0: కూడా కర్కట్ డాల్నే కెలియే అధిక సే అధిక మేరా ఉపయోగ కరే
1: అన్యదా
0: అన్యదా నుక్సాన్ ఆపర్
1: ఆప్కాహి హోగా।
0: సునో,
1: ఏది అంటే ఒకవేళ మీరు చెత్త చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా, పేచిష్ విరోచనాలు అంటే మలేరియా లాంటివి, డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది। స్వాస్థ్యతో హమారే లియే అన్మోల్ ఖజానా।

0: ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే. రోగి వ్యక్తికు తో కోయి బి కారి టీక్ తరసే నహి కర్ పాతా. రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు, అంటే ఇంట్రెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవల్ స్వాస్థ్య వ్యక్తి సభీ సుఖంకో పాసక్తా హే. అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి, అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట, అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కెలియే అధిక్ సే అధిక మేరా ఉపయోగకరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదరం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని, అంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహి నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా ఆగే పడు.
1: స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కురేదాన్ స్వచ్ఛత కా కార్య హి బడా
0: మహాన్
1: గందగీ సే పైలే బీమారీ స్వచ్ఛత కి అబ్ ఆయి బారీ ఆవో బీమారియో బగాయి సారీ జిందగీ నిరోగ్ బనాయి హమారీ.
0: అచ్చా సును. స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కూడేదాన్ పరిశుభ్రత, స్వచ్ఛత మనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హే బడా మహాన్, పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారీ, అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. స్వచ్ఛతకి ఆయి అబ్ బారి, కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా భగాయే సారి, అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకి నీరోగ్ బనాయే హమారి, అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకి చెప్తోంది. పాట్ సమజ్ మే ఆ గయా బాష్వంత్
1: జీ అధ్యాపికా జీ,
0: యాని ఇస్ పాట్ మే, అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట, దాని వల్ల ఉపయోగం చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్కా పాట్ ఇహి సమాప్తి కరేంగే బాష్వంత్.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు భజనావళి. ఈ కార్యక్రమంలో శ్రీ సీరం రామాంజనేయులు బృందం ఆలపించిన భజనలు వింటారు.

0: మీరు ఇంతవరకు భజనావళి కార్యక్రమంలో శ్రీరామ్ రామాంజనేయులు బృందం ఆలపించిన భజనలు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాలతో పాటు పసందైన సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక సమాచారం అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఎర్లీ ఖరీఫ్లో నువ్వు పంట సాగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఉమాదేవి. అనంతరం పొలం కబుర్లు వింటారు. తర్వాత కొండి జానపద గేయాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపుర కేంద్ర సమర్పణ. 8:30 రాత్రి 11:45 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరు ఇంతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. అనగా జూన్ 12వ తేదీ శుక్రవారం నాటి ప్రసార విశేషాలను ఇప్పుడు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 సూక్తి సుధ ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. అనంతరం స్వరలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలీ వింటారు. రేపు సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలీ వింటారు. 8:30 నుండి రాత్రి 11:45 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలీ వింటారు. మీరు ఇంతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. ఇప్పుడు హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. నేను మీ మేరీ సుచిత.

ఇది మీ హలో అభిరుచి. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. మీరు మీ పూర్తి వివరాలను కాల్ చేసి మాకు తెలిపి మీకు నచ్చిన పాటను వినాలంటే కనుక మా మొబైల్ నంబర్ 0861-233-3100 ఈ నంబర్కి కానీ, లేదా 0861-233-102 ఈ నంబర్కి కానీ కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రంలోని చకోరీ పాట విందాం. ఈ పాటకు ఒక స్పెషాలిటీ ఉంది. రచన అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ శ్రీరామ్ గారు చిత్ర విచిత్ర పదబంధాలతో రచనలు చేయటంలో మేటి అనంత్ గారు. ఉదాహరణకు వీళ్ళు రాసినటువంటి చాలా పాటలు చాలా చాలా బాగుంటాయన్నమాట. ఇటు ఫోక్ సాంగ్ కానివ్వండి, ఇటు క్లాస్ కానివ్వండి, మాస్ ఏ సాంగ్ అయినా కూడా చాలా చాలా అర్థవంతంగా ఉంటాయన్నమాట. పాటతో జనం మదిలో చెరిగిపోని ముద్ర వేస్తారు అనంత్ శ్రీరామ్ గారు. అలాగే అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాటల్లో అనేకమైనటువంటి పాటలు చాలా గొప్ప ఆదరణకు నొచ్చుకున్నాయి. గాడ్ ఫాదర్ అయితే ఏమి, అలాగే ఇటీవల వచ్చినటువంటి కళావతి సాంగ్ అయితే ఏమి, ఇలా ఎలాంటి పాటల్లో ఒక అద్భుతమైనటువంటి పాట అనంత్ శ్రీరామ్ గారి రచనలో బ్యూటిఫుల్ సాంగ్, ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసినటువంటి పాట సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలోని ఒక మంచి పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు ఇప్పుడు వింటూ ఉన్నారు. ఇప్పుడు శ్రోతను పలకరిద్దాం. హలో,
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరండి మాట్లాడేది? వెంకటరమణ గారు, బాగున్నారా? ఏం పాట కావాలి? ఓకే, తప్పకుండానండి. మీరు కోరిన
2: పాట,
1: ఓ ఈ పాట వేసుకుంటే వాన వస్తుందని మీ ఫీలింగ్? ఆల్రెడీ క్లైమేట్ చల్లగానే ఉంది వాతావరణం. సరే అయితే, సరే వెంకటరమణమ్మ గారు, మీరు కోరిన పాట రెడీగా ఉంది, విందామా మరి?
2: విన్నా మేడం.
1: ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: సూపర్ సాంగ్ విన్నారు కదా. రంగూన్ రౌడీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల గారు, వేటూరి గారి రచనలో అద్భుతమైనటువంటి పాట విన్నారు. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నాకు ఒక డౌట్. ఆయిషా గారు మీరు లైన్లో అట్టే ఉండండి, నేను మాట్లాడతాను. మీ వాయిస్ స్వీట్గా ఉంది. ఇంకోటి విషయం ఏంటంటే అందరూ జాకిర్ హుసేన్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేయట్లేదు. ఎందుకు అబ్బా ఈ సీక్రెట్ ఏంటి నాకు తెలియాలి ఇప్పుడు.
1: ఈ సీక్రెట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చాలా మందికి లైక్ మేడం, అందుకోసం
0: అందులో మీరు మీరొకరు
1: ట్రై చేస్తుంటారు అన్నమాట.
0: అంతేనండి, బా మాట్లాడుతున్నారు, బాగా నవ్వుతున్నారు కూడా. ఆయిషా గారు
1: చెప్పండి మేడం.
0: మన ఆకాశవాణిలో ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం మీకు చెప్పండి.
1: నాకు మాత్రం ఈ ప్రోగ్రాము మాత్రం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం.
0: ఇందాక నుంచి వింటున్నారా హలో బ్రిడ్జ్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం?
1: ఇంటూనే ఉంటాం మేడం.
0: అయితే నీ ఇందాక శ్రోత ఏ పాట కోరారో చెప్పాలి మీరు.
1: నేను చాలా దూరంలో ఉన్నాను మేడం, మా ఫ్రెండ్ పెట్టింది, కానీ నాకు ఆమెకి చాలా దూరం షెల్లులో పెట్టింది అన్నమాట.
0: అంతేనండి, మీరు వినరు, మీ కాల్ మాత్రం కలవాల్సిందే.
1: మాత్రమే మాకు లైక్.
0: ఎవరికి
1: ఈ ప్రోగ్రామ్ అంటేనే నా లైక్.
0: ఓకేనండి, మీ లైక్
1: మీతో మాట్లాడొచ్చు,
0: మీ లైక్ కి నా లైక్.
1: కోరిన పాట మీరు వేస్తారు, కోరిన పాట మేము కోరుకోవచ్చు, లైకే కదా.
0: అట్టేనండి. సరే ఏం పాట కావాలి చెప్పండి.
1: అభినందనల పాట కావాలి మేడం.
0: అభినందన ఎందుకో?
1: ప్రేమ ఎంత మధురం, తీరాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, తీరాలు అంత కఠినం. ప్రేమించటమా నా దోషము, పూజించటమా నా పాపము. ఆ పాట కావాలి మేడం.
0: అబ్బబ్బబ్బ చాలా చక్కగా పాడలేడు పాడారు అండి మీరు. ఆయిషా గారు ఇంకా లేట్ లేకుండా మీ పాట వేసేస్తామండి, వింటారా? చెప్పయండి అబ్బా స్పీడ్గా. గుర్తు చేసుకోండి, ఇంకెవరన్నా మర్చిపోయారేమో. అంతేనా? సరేనండి, సరే సరే. మీరు కోరిన పాట వచ్చేసింది, మీరు కోరుకునే శ్రోతలందరి కోసం మీకోసం వినండి. ధన్యవాదాలండి. లేదండి వచ్చేస్తా చూడండి ఇప్పుడు. ధన్యవాదాలండి.

0: ధర్మాన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో అభిరుచి ఫోన్ లేవు కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోతను పలకరిద్దాం. హలో హలో
2: హలో,
1: నమస్తే అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: బెట్టకుంట లక్ష్మి.
1: లక్ష్మి గారు బాగున్నారా?
2: బాగున్నా మేడం.
1: ఏం చేస్తుంటారు మీరు?
2: హౌస్ వైఫ్ మేడం.
1: హౌస్ వైఫ్. మనకు మన ప్రోగ్రామ్స్ లో ఏం ప్రోగ్రామ్ వింటారు మీరు ఎక్కువగా?
2: అన్ని వింటాం మేడం. అభిరుచి వింటాము. హలో అభిరుచి ఫోనింగ్ మెసేజ్
1: వాట్సాప్ కార్యక్రమం
2: వాట్సాప్ కాల్ అన్నీ వింటాం మేడం. వెంకటేశం సుప్రభాతం.
1: ఓకే లక్ష్మి గారు, మీకు ఏం పాట కావాలని కాల్ చేశారు?
2: అబ్బాయి గారి సినిమాలో అమ్మ అమ్మ రామ్మ అనే పాట అయింది మేడం.
1: తప్పకుండానండి, విందామా అయితే?
2: సరే మేడం.
1: లక్ష్మి గారు చాలా కూల్గా మాట్లాడుతున్నారు, మీకోసం ఖచ్చితంగా ఈ పాట ప్రసారం చేస్తామండి. ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలు.
1: ఓకే.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఈనాటి హలో అభిరుచిలో పసందైన సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మన హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పుడు కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. దీనికంటే ముందు ఒక మంచి పాట విందాం. కమిటీ కుర్రాళ్ళ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్, గానం కార్తీక్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమం. కార్యక్రమంలో యువతకు ఎంతగానో ఉపయోగపడే విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. నేను మీ మేరీ సుజిత. ముందుగా ఉద్యోగ సమాచారం విందాం. ఇస్రోకు చెందిన ఎస్ఎస్సి అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ ట్రేడ్ విభాగాల్లో మొత్తం 16 పోస్టులున్నాయి. దీనికి సంబంధించి బీఈ, బీటెక్, బీఆర్, బీకామ్, బీ లైబ్రరీ లేదా ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిప్లొమా లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి గరిష్ట వయోపరిమితి 35 వరకు నిర్ణయించారు. జూన్ 20 నుంచి జూలై 30 వరకు వాకింగ్ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. కావున మరింత సమాచారం కోసం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. వెబ్సైట్ www.apprenticeship.india.gov.in. మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును జూన్ 15, 2026 వరకు పొడిగించింది. కావున ఈ పోస్టులకు డిగ్రీ అర్హతతో పాటు స్థానిక భాషా పరిజ్ఞానం అవసరం. కావున ఎంపికైన వారికి 1 సంవత్సరం పాటు శిక్షణతో పాటు నెలకు 15,000 రూపాయలుగా స్టైఫండ్ అనేది వర్తిస్తుంది. ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 300 రూపాయలు ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష జూలై 2026 జరిగే అవకాశం ఉంటుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటూ ఉన్నారు. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడైతే యానిమల్ మూవీ నుంచి ఒక మంచి పాట విందాం, తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం.

వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై యువత రంగ కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు. నేను మీ మేరీ సుజిత. ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 19 విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా దీని గడువును పెంచుతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ పోస్టుల్లో 279 బ్యాక్లాగ్, 1244 రెగ్యులర్ కేటగిరీలకు చెందినవి. అత్యధికంగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 311, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246, శ్రీ వెంకటేశ్వరలో 125, శ్రీకృష్ణదేవరాయలో 103 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు 2026 మే నెల 18వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అని తెలిపారు. కావున ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైపోయింది. కావున ఈ నెల 15వ తేదీ వరకే గడువు ఉంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7. మీరు వింటున్నారు ఉద్యోగ సమాచారం. మరొక ఉద్యోగ సమాచారం, రైల్వేలో 6565 టెక్నీషియన్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్ఆర్బీ దేశవ్యాప్తంగా 6565 రైల్వే టెక్నీషియన్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనటువంటి అభ్యర్థులు జూన్ నెల 30వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. కావున టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 323, గ్రేడ్ 3 పోస్టులకు 6242 ఖాళీలున్నాయి. 10వ తరగతితో పాటు ఐటీఐ, బీఎస్సీ అలాగే డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయటం జరుగుతుంది. అలాగే మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి స్పోర్ట్స్ కోట కింద 404 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ అలాగే ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, యోగాసన వంటి క్రీడా విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. మెట్రికులేషన్ 10వ తరగతితో పాటు అంతర్జాతీయ, జాతీయ పోటీల్లో దేశం లేదా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించిన వాళ్లు లేదా సీనియర్, జూనియర్ జాతీయ ఛాంపియన్షిప్లో, ఖేలో ఇండియా గేమ్స్లో మెడల్ సాధించినటువంటి క్రీడాకారులు ఇందుకు అర్హులు. 18 సంవత్సరాల నుంచి 23 ఏళ్ల మధ్య వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం యువత రంగం కార్యక్రమంలో. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడైతే ఒక మంచి పాట విందాం, మన శంకర వరప్రసాద్ చిత్రం నుంచి.

మణిశంకర్ వారి ప్రసాద్ చిత్రం నుంచి మధుప్రియ భీమ్స్ గానంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. వింటూనే ఉన్నది 102.7 మెగా హెచ్ పై యువత రంగ కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. కానీ ఎండలు మండిపోతూ ఉన్నాయి కదా, ఈ శాఖకి తాళలేక అల్లాడిపోతూ ఉన్నారు వృద్ధులైతే ఏమి పిల్లలైతే ఏమి. ఈరోజైతే కాస్తంత ప్రశాంతంగానే ఉంది వాతావరణం. ఉదయం వచ్చింది ఎండ, వర్షం వచ్చింది కదా, దాంతో భూమి కాస్త చల్లబడినట్టే పడింది. కానీ మధ్యాహ్నానికి భూమింత బాలి ఎండ స్టార్ట్ అయిపోయింది. మరి అంత హెవీగా లేకపోయినా పర్లేదు, కానీ ఇవాళ రోజుతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం బెటర్గా ఉంది. కానీ ఎండ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం బెటర్ ఎవరైనా కూడా, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి. ఇకపోతే విద్యా ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు కదా. విద్యా ఉద్యోగ సమాచారంలో మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటాము. భారత రక్షణ శాఖ పరిధిలోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO లో అనుభవజ్ఞులైనటువంటి సైన్స్ ఇంజనీరింగ్ నిపుణుల కోసం 33 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. DRDO రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ RSC అడ్వర్టైజ్మెంట్ నంబర్ 157 కింద లాటరల్ ఎంట్రీ పద్ధతిలో సైంటిస్ట్ CDE గ్రేడ్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కావున ఎంపికైన వాళ్ళకి 7వ వేతనం సంఘం సిఫార్సుల ప్రకారం 67,700 రూపాయల నుంచి 1,23,000 రూపాయల 100 రూపాయల వరకు బేసిక్ పే లభించనుంది. కావున అర్హత కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. అలాగే మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. స్టెనోగ్రాఫర్ పోస్టుల సంఖ్య పెంచింది. 1,170 పోస్టులకి భర్తీకి SSC పోస్టులను ప్రకటించింది అన్నమాట. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ CD ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC నోటిఫికేషన్ను సవరించింది. మొదట 731 పోస్టులను ప్రకటించింది. జూన్4 నాటికి మొత్తం పోస్టుల సంఖ్య 1,170 పెరిగింది. ఆన్లైన్ రాత పరీక్ష జూలై 1 ఆగస్టులో జరగనుంది. కావున కంప్యూటర్ ఆధారిత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయటం జరుగుతుంది. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగాల నుంచి ప్రశ్నలు అనేవి వస్తాయి. కాబట్టి గ్రేడ్ సికి 100 పదాలు, గ్రేడ్ డికి 80 పదాల స్టెనోగ్రఫీ వేగం అవసరం ఉంటుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. అలాగే హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పలు టెక్నికల్ పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ఆమోదిత సంస్థ OTSI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. డేటాబేస్, నెట్వర్క్, సర్వర్, స్టోరేజ్, అడ్మినిస్ట్రేట్ పోస్టులకి అర్హులైన అభ్యర్థులు OTSI అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తమ రెజ్యూమ్ను career@otsi.com ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. జూన్ 14 తేదీలోపు మాత్రమే. వింటూనే ఉన్నది 102.7 మెగా హెచ్ పై విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీరు ఇంతవరకు విన్నారు. యువత రంగం కార్యక్రమంలో చివరిగా పెద్ద చిత్రంలోని ఒక మంచి పాట.

ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

నా చిన్నతమ్ముడు ఉన్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. యువతకు విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTOను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర్ తెలిపారు. వార్తల వివరాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్తలు, ప్రధానోపాధ్యాయులు, సహాయ సంచాలకులకు విజయవాడ విఆర్ సిద్ధార్థ కాలేజీలో ఈరోజు నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్స్లో విద్యా బోధన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ముస్తాబు కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి మానసిక స్థితిని గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని మంత్రి సూచిస్తూ,
1: మాకు పిల్లలు చదువు కావాలి, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయితే తండ్రి లేదో తల్లి లేదో ఏదో పరిస్థితుల్లో మేము కూడా ఆ హాస్టల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి సీట్స్ అడుగుతుంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు కానీ మిగిలినటువంటి బీసీ అండ్ ఈబీసీ గురించి కూడా ప్రెజర్స్ ఉన్నాయి అంటే మనం మన ఇన్స్టిట్యూట్స్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. మీ ఎంఎల్ఎస్ ఎఫర్ట్స్ తీసుకొచ్చి వీటిని మరింత ఉన్నత స్థితి తీసుకురావాలనేది మా ఆలోచన, మా ఆశయం. ఏం కావాలో అని చేద్దాం. మనకి మంచి విద్య ఉండాలి, విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, వాళ్ళు ఒక స్థిరపడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పుష్కర కాలంగా నరేంద్ర మోదీ అద్భుతమైన పాలన చేస్తున్నారని చెప్పారు. ఈ 12 ఏళ్లలో ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా అనేక రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ పాలనా కాలంలో ఎటువంటి అసమానతలు లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను అందించారని మాధవ్ తెలియజేస్తూ,
2: పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి లేకపోతే ఒక వర్గానికి చేశాడనే ఆలోచన కాకుండా దేశ వ్యాప్తంగా అందరికి అన్ని సమయంలో సాచ్యురేషన్ మోడల్ చిట్ట చివరి వ్యక్తికి ఆ ఫలితం అందే విధంగా ఏ పథకాన్ని ఆలోచన చేసినా అందరికి ఒకేసారి ఒకేలాగా అందాలని ఒక ఆలోచన చేయటంలో దేశంలో ఏ నాయకుడు పుట్టలేదు, ఏ నాయకుడు కూడా గతంలో చేయలేదు, రాబో కాలంలో చేయాలన్నా కూడా అటువంటి ఒక అద్భుతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అన్నమయ్య, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాలలో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం గట్టు సమీపంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో అవసరమని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్లో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది చేపట్టిన డిఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్తో పాటు మిగతా అభ్యర్థుల వరే వారు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలన్న నిబంధన ఉండేదని చెప్పారు. కానీ ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆ నిబంధనను మార్చి స్పోర్ట్స్ కోటాను 2-3% పెంచడంతో పాటు అసలు పరీక్ష రాయాల్సిన అవసరం లేదంటూ కొత్త జీవో తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఈ విధానంతో నష్టపోయిన డిఎస్సీ అభ్యర్థులకు సంఘీభావంగా తమ పార్టీ రేపు నిరసనలు చేపడుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై కూడా నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ పరీక్షను ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ 2025 డిఎస్సీపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 2024 డిఎస్సీ నోటిఫికేషన్ను కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల నిర్వహించలేకపోయామని తెలిపారు. అలాగే 2025 డిఎస్సీ ప్రశ్నపత్రాల తయారీలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్ని నిబంధనలకు అనుగుణంగానే వెరిఫికేషన్ చేశామని తెలిపారు. నకిలీ సర్టిఫికేట్స్ ఇచ్చారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. యువతకు ప్రపంచస్థాయి విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విమానయాన రంగం అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగని, రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా ఈ శిక్షణా కేంద్రం నిలవబోతుందని పేర్కొన్నారు. సుమారు 6 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. 2014 దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166 పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమానయాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పురంధేశ్వరి వివరిస్తూ,
3: విమానయానం అనేది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ టియర్ 2 టియర్ 3 పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన, క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి
0: ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానం అమలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 529 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6 కేటగిరీల్లో కలిపి 267 మెడికల్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి పోస్టింగ్ ఉత్తర్వులను రేపు పంపనున్నామని తెలిపారు. ముగిసిన వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను అనుసరించి పోస్టింగ్ ఉత్తర్వులు అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా వెళ్తాయని తెలిపారు. వీరందరూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లోని ఎన్సీడీ క్లినిక్లు, నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా విధుల్లో చేరనున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వితో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో ఈరోజు సమావేశమైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. ओमान देशस्य टैंकर आक्रमणस्य विषये भारतेन प्रबलं विरोधं प्रकटितम् एम टी जलवीर नौकायाः सर्वे कर्मचारिणः सुरक्षिताः इति सूचना अस्ति नीति आयोगस्य सभायां प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना विकसित भारतस्य कृते कौशलस्य वृत्त्यावसरस्य च महत्वं प्रतिपादितम् आन्ध्रप्रदेशस्य मद्यपरिवहन भ्रष्टाचार प्रकरणस्य हैदराबादे ईडी इत्यनेन सहसा अन्वेषणं कृतम् भारतेन मालदीव्स देशं प्रति खसरा रोगस्य सूच्यौषधीनां चिकित्सा सहायं प्रेषितम् अपि च अद्य रात्रौ बृहत्तमः फीफा विश्व चषक क्रीडा आरभ्यते यत्र मेक्सिको दलं दक्षिण अफ्रीका दलं सम्मुखीकरिष्यति अथ वार्ताः विस्तरेण ओमान देशस्य तटे एकस्याः नौकायाः उपरि सद्यः एव कृतस्य आक्रमणस्य भारतेन निन्दितं यस्मिन् त्रयः भारतीय नागरिकाः मृताः नवदिल्ल्याम् अन्तर्मन्त्रिमण्डलीय वार्ताहर सम्मेलनम् अभिसम्बोधयन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् सर्वकारेण अमेरिकादेशस्य चार्ज डी अफेयर्स इत्येतान् आहूय प्रबलं विरोधं प्रकटितमस्तीति सः अस्मिन् प्रदेशे नौकायानस्य उपरि निरन्तरम् आक्रमणानि अतीव चिन्तास्पदं वर्णितानि तथा च शान्तिं स्थिरतां च पुनः स्थापयितुं संवादस्य कूटनीतेः च आह्वानमपि अकरोत्
5: We attach high importance to the welfare and well-being.
6: हम अपनी नाविकों के कल्याण और सुरक्षा को बहुत महत्व देते हैं हमने कल ओमान तट पर हुए जहाज पर हमले की कड़ी निंदा की जिसमें दुर्भाग्यवश हमने तीन भारतीय नागरिकों को खो दिया हमने इस घटना के विरोध में भारत अमरीकी मिशन उपप्रमुख को तलब किया था क्षेत्र में जहाजों पर लगातार हो रहे हमले बेहद चिंताजनक हैं ये हमले तुरंत बंद होने चाहिए हम संवाद और कूटनीति का भी आह्वान करते हैं ताकि क्षेत्र में जल्द से जल्द शांति और स्थिरता बहाल हो सके
4: गल्फ क्षेत्रस्य अपरसचिवः असीम आर महाजनः अवदत् यत् सर्वकारः पश्चिम एशिया क्षेत्रस्य स्थितिं निकटतया निरीक्षमाणः अस्ति भारतीय अभियानेन च अहोरात्रं सहायता सेवाः अपि आरब्धवन्तः सः अवदत् यत् अस्मिन् मासे अष्टदिनांके ओमान देशस्य समीपे लक्षिताः एम टी मारिवेक्स नौकायाः सर्वे चतुर्विंशतिः भारतीयाः कर्मचारिणः सुरक्षिततया रक्षिताः सन्ति ते शीघ्रमेव स्वदेशं प्रत्यागमिष्यन्ति इत्यपेक्षया अस्ति पत्तर नौवहन जलमार्ग मन्त्रालयस्य अपरसचिवः मुकेश मंगलः अवदत् यत् मृतकानां नाविकानां परिवारान् सीमेन वेलफेयर फंड सोसाइटी इत्यस्य माध्यमेन प्रत्येकस्मै दशलक्ष रूप्यकाणां अनुग्रह राशिः प्रदीयते सः अग्रे सूचितवान् यत् अद्य ओमान देशस्य शीनास पत्तनस्य समीपे समुद्रीय सुरक्षा घटनायां संलग्नः गिनी बिसाउ इत्यस्य ध्वजेन युक्तः एम टी जलवीर इत्यस्मिन् स्थिताः सर्वेपि विंशतिः भारतीय कर्मचारिणः सुरक्षिताः सन्ति निर्वासन प्रयासाः च प्रचलन्ति अत्रान्तरे देशे उर्वरकस्य इन्धनस्य च आपूर्तिः स्थिरास्ति इति प्रशासनेन आश्वासितम् उर्वरक विभागस्य अपरसचिवा अपर्णा एस शर्मा इत्येषा अवोचत् यत् पर्याप्तानि भण्डाराणि उपलभ्यन्ते अनेकदेशैः आयातः च सुनिश्चितः अस्ति पेट्रोलियम प्राकृतिक ईंधन मंत्रालयस्य संयुक्त सचिवा सुजाता शर्मा इत्येष अकथयत् यत् आंतरिक शोधनागाराणि उच्च क्षमतया कार्यं कुर्वन्ति अशोधित तैलस्य पेट्रोल इत्यस्य डीजल इत्यस्य एलपीजी इत्यस्य च प्राकृतिक ईंधनस्य आपूर्तिः अप्रभाविता अस्ति इति सा अवोचत् प्रधानमंत्री नरेन्द्र मोदी अवदत् यत् साम्प्रतं विश्वं अनिश्चिततायाः अस्थिरतायाश्च च अनुकालम् अनुभवति परं भारतदेशः आत्मविश्वासेन दृढसंकल्पेन च अग्रेसरति नवदिल्ल्यां राष्ट्रपतिभवने नीति आयोगस्य दशम शासक परिषदः अध्यक्षतां कुर्वन् सः अकथयत् यत् यथा यथा भारतं विकसित भारतस्य लक्ष्यस्य समीपं गच्छति तथा तथा केन्द्र राज्य सर्वकारयोः उत्तरदायित्वं वर्धयन्ति तेन भणितं यत् राज्येषु पारस्परिक सहयोगः संवादः विचाराणाम् आदान प्रदानम् आवश्यकं भवेत् विषयेऽस्मिन् नीत्यायोगः महत्वपूर्णां भूमिकां निर्वाहयति नीति आयोगस्य सहयोगेन सर्वेषां राज्याणां केन्द्रशासित प्रदेशानां च मध्ये विचारविनिमयः सम्यक् भवेत् विकसित भारतस्य लक्ष्यं प्रति बलमपि वर्धिष्यति सभायामस्यां देशे कौशल विकासस्य संवर्धनं वृत्त्यवसराणि अपि वर्धयिष्यन्ति वर्षस्य अस्य विषयो विद्यते 47-2000 वर्षपर्यन्तं विकसित भारताय समावेशी मानव विकासः संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति प्रवर्तन निदेशालयेन आंध्र प्रदेश राज्य मद्य पदार्थ निगम लिमिटेड इत्यस्य कथिते परिवहन प्रवंचना कांडे हैदराबादे पंच स्थलेषु सहसा अन्वेषणं कृतम् प्रवर्तन निदेशालयस्य अधिकारिणः कथयन्ति यत् आरोपी जनाः शासकीय कोषात् 95 कोटि रूप्यकाणां वित्त हरणं कृतवन्तः तथा च स्व सहयोगिनां कृते अवैध लाभाः अर्जिताः भारतेन प्रतिरक्षण व्याप्तिं सुदृढं कर्तुं सार्वजनिक स्वास्थ्यस्य रक्षणार्थं च प्रयत्नान् समर्थयितुं मालदीव देशं प्रति 20,000 यावत् खसरा सूच्यौषधीनां प्रायः 3 टन चिकित्सा सामग्रीं च प्रेषितम् विदेश मन्त्रालयः अवदत् यत् एतत् सहयोगं द्वीपराष्ट्रे वर्धमानानां खसरा प्रकरणानां निवारणे साहाय्यं करिष्यति तथा च मालदीव्स सर्वकारस्य प्रतिक्रिया उपायान् सुदृढं करिष्यति इति तस्य नेबरहुड फर्स्ट विजन महासागर इत्येतयोः अन्तर्गतं भारतं मालदीव्स देशेन सह संयुक्त प्राथमिकतासु निकटतया कार्यं कर्तुं प्रतिबद्धम् अस्ति सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः अद्य राजस्थाने जैसलमेर जनपदे रामगढ़े 20 किलोवाट क्षमतायुतस्य एफएम प्रेषकस्य आभासीय उद्घाटनम् अकरोत् जयपुरस्थे आकाशवाणी परिसरे समायोजिते एकस्मिन् कार्यक्रमे उद्घाटन कार्यमिदं सम्पन्नम् अनेन सह राज्ये एफएम प्रेषकाणां संख्या विवर्ध्य 49 जाता नूतनः प्रेषकः सीमावर्ति क्षेत्रेषु 80 किलोमीटर परिमिते क्षेत्र रेडियो प्रसारणस्य आवरणं प्रदास्यति एतेन जनाः विविधाः सूचनाः शैक्षिक सामग्र्यः प्राप्तुं शक्नुवन्ति सभां सम्बोधयन् श्री वैष्णवः

0: अवदत् यत् देशस्य सीमा क्षेत्रेषु कश्मीरतः कच्छ पर्यन्तम् आकाशवाणी दूरदर्शनयोः प्रसारण सेवायाः विशिष्टाः लाभाः प्राप्स्यन्ते।
1: मैं निवेदन करूंगा आकाशवाणी के सभी साथियों से और विशेषकर डीजी साहब से, राजीव जी से और हमारे प्रसार भारती के चेयरमैन श्री प्रसून जोशी जी से कि अब हम एक नए तरीके से सोचे आकाशवाणी के बारे में। हम आज के समय के हिसाब से आकाशवाणी को डिजिटल फर्स्ट और हाइपर लोकल इन दो सूत्रों में बांधे। जो भी डिजिटल प्लेटफॉर्म हमारे पास आज अवेलेबल है, अपना खुद का वेव्स ओटीटी है, उस प्लेटफॉर्म को यूज करें। लोकल आर्ट, लोकल संस्कृति, लोकल खान पान को आगे लाने का एक बहुत बड़ा प्लेटफॉर्म बनाए। अगले 1000 दिनों में एक मास्टर प्लान बना के आकाशवाणी और दूरदर्शन का पूरा ट्रांसफॉर्मेशन करें। आपको पूरा फ्रीडम है, जो आप कहोगे वो पॉलिसी बनेगी। पॉलिसी बनाने वाले आप, इंप्लीमेंट करने वाले आप।
0: प्रशासनेन एथोनॉल मिश्रित पेट्रोल उत्पाद शुल्कम अपसारितम। वित्त मंत्रालयेन एकया अधिसूचनया प्रकाशितम यत् द्वाविंशतितः त्रिंशत् प्रतिशन्मितम् एथोनॉल मिश्रित पेट्रोल उत्पादम केंद्रीय उत्पाद शुल्क श्रेण्यात् पूर्णतया विमुक्तम्। मंत्रालयेन उक्तम् यत् अस्य शैथिल्यस्य उद्देश्यम् भारतीय एथोनॉल मिश्रण कार्यक्रमम् सुदृढीकरणमस्ति। षड्विंशत्यधिक द्विसहस्रतम वर्षस्य फीफा विश्व चषक क्रीडायाः आरम्भः अद्य रात्रौ मेक्सिको नगरस्य ऐतिहासिके एस्टाडियो एर्जेटेका क्रीड़ा गृहे आरभ्यते। इति वार्ताः।
2: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम इप्पुडु ग्रामदर्शिनी कार्यक्रम प्रसारम अवुतुंदी। ग्रामदर्शिनी कार्यक्रमानिकी स्वागतम। ईनाटि ग्रामदर्शिनी कार्यक्रमंलो मुंदुगा స్థానిక సమాచారం వింటారు। పదో తరగతి షార్ట్ మెమోలో తప్పులుంటే సరిదిద్దుకోమని డియో సూచనలు। పదో తరగతి విద్యార్థులకు విడుదలైన షార్ట్ మెమోలో తప్పులుంటే సరిదిద్దుకోవాలని డిఓ డాక్టర్ ఆర్ బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు। విద్యార్థుల పేర్లు, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లతోనే మరి ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే గనక సంబంధిత పాఠశాలల లాగిన్ నుంచి ఈ నెల 15వ తేదీలోగా సరిదిద్దుకునేలా ప్రభుత్వం గడువిచ్చిందన్నారు। విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీరు కోరారు। నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గాంధీనగర్, వేణుగోపాల్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు। ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। అనంతరం స్థానికులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు నిబంధనలు, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు। ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు। ఆడపిల్లల రక్షణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయబడింది। గర్భంలోనే ఆడ శిశువుల హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని డిఎంఎన్హెచ్ఓ వి సుజాత ఒక ప్రకటనలో తెలిపారు। లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు। పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు। ఆడపిల్లల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 233 2447 కు తెలియజేయాలన్నారు। మీరు స్థానిక సమాచారం వింటూ ఉన్నారు। నెల్లూరు ఎయిర్పోర్టు పనులు వేగవంతం। నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో ఎయిర్పోర్టు నిర్మాణం పనులు ఊపందుకున్నాయి। జూన్ నెల 17న టెండర్లు ఆహ్వానించనున్నారు। ఆ తర్వాత 15 రోజుల్లో కాంట్రాక్టర్కు లెటర్ ఆఫ్ హెడ్ జారీ చేయబడుతుంది। ఇప్పటికే 764 ఎకరాల భూమి సేకరించగా మరో 615 ఎకరాల సేకరణకు అధికారులు ప్రణాళిక చేస్తూ ఉన్నారు। ఈ ప్రక్రియ జూలై నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది। వివాదాస్పద భూముల పరిహారం కోసం ప్రభుత్వం 54.36 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది। జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు। మీరు ఇంతవరకు స్థానిక సమాచారం విన్నారు। స్థానిక సమాచారం మీకు అందించిన వారు శ్రీమతి కె. మేరీ సుజిత।

ప్రకృతి మనకు తెలియని ఎన్నో సవాళ్లను విసురుతూనే ఉంటుంది. విశ్వంలో దాగి ఉన్న వింతలను ఛేదించడానికి మనిషి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కొన్ని తెలుసుకోగలం, కొన్నింటిని ఊహించుకోగలం, మరికొన్నింటి గురించి అసలు తెలుసుకోనేలేం. అలా తెలియని వాటినే మనం ఇప్పటికీ కూడా మిస్టరీగా భావిస్తున్నాం. మనమందరం సినిమాల్లో మాత్రమే మిస్టరీలు చూస్తూ ఉంటాం, కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరిగితే, ఒక విమానం ఆకాశంలో ఎగురుతూ ఉండగా సడన్ గా మాయమైపోతే, ఒక పెద్ద నౌక సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా ఏ ఆనవాళ్లు లేకుండా అదృశ్యమైతే, అక్కడ జరుగుతున్న విషయాలు నిజమే, మనం చూస్తున్నది నిజమే, కానీ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నదానికి ఇప్పటి వరకు చాలా ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. సముద్రం ఈ పదం వింటే మనకు గుర్తొచ్చేది అలలు, నీలి ఆకాశం, చల్లని గాలులు, ప్రశాంతత. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సముద్ర ప్రాంతం మాత్రం అలా ఉండదు. అక్కడకు వెళ్లిన చాలా నౌకలు, విమానాలు తిరిగి రాని పరిస్థితి. అక్కడికి వెళ్లిన వాళ్ల చివరి సందేశం ఎవ్రీథింగ్ లుక్స్ స్ట్రేంజ్ అని. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఆ రహస్య ప్రాంతం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈ సంగతి మీకు తెలుసా వింటూ ఉన్నారు, నేను మీ కావ్యశ్రీ. వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్.

ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఆ రహస్య ప్రాంతమే బెర్ముడా ట్రయాంగిల్. ఈ పేరు వినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే చాలా మూవీస్, స్టోరీస్, బుక్స్, మ్యాగజైన్స్ ఇలా చాలా వాటిలో బెర్ముడా ట్రయాంగిల్ గురించి డిస్కషన్ వస్తూనే ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్, రహస్యాల సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక త్రిభుజాకార ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఫ్లోరిడా, బెర్ముడా ద్వీపం, ఫ్యూటోరికా ఈ మూడు ప్రాంతాలను కలిపితే ఈ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇది కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రపంచానికి తెలియడానికి, ప్రపంచం మొత్తం ఈ విషయం గురించి మాట్లాడుకోవడానికి ముఖ్య కారణం 1945లో జరిగినటువంటి ఒక సంఘటన. 1945 డిసెంబర్ 5న యుఎస్ నావీకి చెందిన బాంబర్ ఫ్లైట్స్ 5 ఒక రొటీన్ ట్రైనింగ్ మిషన్ కోసం ఫ్లోరిడాలోని నావల్ బేస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ 5 విమానాలకు ఫ్లైట్ 19 అని పేరుంది. ఈ విమానాల్లో మొత్తం 14 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు బాంబు దాడుల ట్రైనింగ్ కోసం వెళ్లారు. వాతావరణం కూడా చాలా నార్మల్ గా, క్లియర్ గా ఉంది. ఈ క్రూ కెప్టెన్ చార్లెస్ సి టైలర్ చాలా అనుభవం ఉన్నటువంటి పైలట్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఎన్నో కష్టమైన మిషన్స్ ని అనుభవంతో తెలివిగా కంప్లీట్ చేశారు. ప్రారంభంలో ఫ్లైట్ ప్రయాణం చాలా సాఫీగా జరిగింది. వాళ్ళ ట్రైనింగ్ మిషన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని వాళ్ళ బేస్ క్యాంప్ దగ్గరికి రిటర్న్ అవ్వడానికి ఉత్తరం వైపుగా 5 ఫ్లైట్స్ తిరిగాయి. అప్పుడే వాళ్ళకి వాళ్ళ ఫ్లైట్ లో ఉన్నటువంటి కంపాస్ పాడైపోయింది అని అర్థమైంది. విమానాలు తప్పు దిశలో వెళ్తున్నాయి అని కెప్టెన్ టైలర్ కి అనుమానం వచ్చింది. ఆయన తన మాన్యువల్ కంపాస్ తీసి చూడగా కూడా అది కూడా పిచ్చి పిచ్చి దిశలో చూపిస్తూ ఉంది. ఆయనకు, ఆయన టీమ్ కు ఏమి అర్థం కాని పరిస్థితి. వెంటనే వాళ్ళు కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ఉత్తరంలో ఉన్నామా దక్షిణంలో ఉన్నామా అర్థం కావట్లేదు అని, ఫ్లైట్స్ ని ఏ వైపుకు తిప్పాలో తెలియట్లేదు అని, పైనుంచి చూస్తే సముద్రంలో నీళ్లు ఒకసారి తెల్లగా మరోసారి ముదురు ఆకుపచ్చ కలర్ లో మారిపోతూ ఉన్నాయి అని, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని చెప్పారు. ఒకేసారి 5 విమానాల నావిగేషన్ సిస్టమ్ ఎలా ఫెయిల్ అయింది అని కంట్రోల్ టీమ్ మెంబర్స్ కి కూడా అర్థం కాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఇక చివరి మాటలుగా టైలర్ నుంచి ఒక సందేశం వచ్చింది కంట్రోల్ రూమ్ కి. విమానాలు అన్నింటినీ ఒకదానికి ఒకటి దగ్గరగా రావాలని, సముద్రంలోనే

ల్యాండ్ అవ్వాలి అని టైలర్ డిసైడ్ అయినట్లుగా కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి వాళ్లకు తెలిసింది. ఇక ఆ క్రూ నుంచి అదే లాస్ట్ మెసేజ్. ఇక చూస్తుండగానే ఈ 5 విమానాలు కూడా రాడర్ నుంచి మాయమైపోయాయి. అంటే కంట్రోల్ రూమ్లో వాళ్ళకి ఒక ఇమేజ్ ద్వారా ఈ విమానాలు ఎక్కడున్నాయి, ఏ లైన్లో ఉన్నాయి తెలుస్తూ ఉంటుంది కదా, అది కూడా తెలియకుండా హఠాత్తుగా విమానాలన్నీ కూడా మాయమైపోయాయట. ఇక ఈ విమానాలను వెతకడానికి అదే రాత్రి ఒక PBM మెరైన్ రెస్క్యూ ప్లేన్ కూడా సిద్ధమైంది. ఇందులో 13 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తప్పిపోయిన విమానాల కోసం వెతకడానికి వెళ్లిన ఈ ప్లేన్ కూడా తప్పిపోయింది.

తర్వాత అమెరికన్ నావీ ఒక భారీ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. 300కు పైగా విమానాలు, షిప్పులు అట్లాంటిక్ ఓషన్లో పంపించి 300,000 square feet ప్రాంతాన్ని జల్లెడ పట్టడం ప్రారంభించాయి. అయినా కూడా వాళ్లకు ఈ ఫ్లైట్స్ గురించి కానీ, వాటిని వెతకడానికి వెళ్లిన సెర్చ్ ఫ్లైట్ గురించి కానీ, అందులో ఉన్న మనుషుల గురించి కానీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. 1945లో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని మొత్తం కుదిపేసింది. అప్పటి వరకు ఇక్కడ కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నా కూడా ప్రపంచం మొత్తం ఉలిక్కి పడేలాగా చేసినటువంటి సంఘటన ఈ ఫ్లైట్ 19 మిస్టరీ. ఈ ఘటన జరిగిన దాదాపు 2 దశాబ్దాల తర్వాత, అంటే 1964లో విన్స్టెంట్ గాడిస్ అనే ఒక రచయిత ఆర్గోసి అనే ఒక మ్యాగజైన్లో ఒక రచన రాశారు. అప్పుడే ఆయన ఫస్ట్ టైం డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే మాటని కూడా యూజ్ చేశారు. అంతవరకు ఆ ప్రాంతానికి ఆ పేరు లేదన్నమాట. మొదటిసారిగా గాడిస్ ఆ ప్రాంతాన్ని ఒక నిర్దిష్ట ఆకారంలో ట్రయాంగిల్ రూపంలో వివరించారు. బెర్ముడా, ఫ్లోరిడా, ఫ్యూటోరికా తీరాన్ని కలిపే ఒక పెద్ద ట్రయాంగిల్ లాగా ఉండడం వల్ల దీనికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు పెట్టారు. అది అట్లాంటిక్ ఓషన్ లో దాదాపు 500,000 square meters విస్తరించి ఉందని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న రహస్య ఘటనల గురించి ఎన్నో విషయాలు ఈ రచనల్లో రాసుకొచ్చారు. అది ప్రజల్లో చాలా ప్రాచుర్యం పొంది. అప్పటి నుంచి బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రజలకు ఇంకా ఎక్కువ అక్కడ జరుగుతున్న మిస్టరీస్ గురించి తెలుస్తూ వచ్చాయి. ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదండి, చాలా ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో జరుగున్నాయి. 1967 డిసెంబర్లో కూడా ఒక లగ్జరియస్ బోట్లో 2 స్నేహితులు మయామి బీచ్ నుంచి క్రిస్మస్ లైటింగ్ ని చూడడానికి సముద్రంలోకి వెళ్తారు. కానీ రాత్రి సుమారుగా 9 గంటల సమయంలో కోస్ట్ గార్డ్ టీంకి ఒక సందేశం ఈ షిప్ నుంచి లభించింది. వాళ్ల పడవ ఏదో గుర్తు తెలియని వస్తువును ఢీకొట్టిందని, కానీ అంత ప్రమాదం ఏమీ లేదని వాళ్లు చెప్పారు. అయినా కూడా కోస్ట్ గార్డ్ టీం ఈ మెసేజ్ అందిన 15 నిమిషాల్లోగా ఆ ఖచ్చితమైన ప్రాంతానికి చేరుకుంది. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళు వెళ్లేసరికి అక్కడ ఆ షిప్ కానీ, ఆ షిప్లో ఉన్న మనుషులు కానీ, అట్లీస్ట్ ఆ షిప్కి సంబంధించిన ఒక చిన్న జాడ కానీ అక్కడ కనిపించలేదు. ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయింది. 100 ఏళ్ళవుతున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రహస్యాలు మనుషుల మధ్యలో ఒక పెద్ద ప్రశ్నను పదే పదే రేకెత్తిస్తూ ఉన్నాయి. అసలు ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే ప్రకృతి నియమాలు ఎందుకు మారిపోతూ ఉన్నాయి అన్న ప్రశ్నకు కాలక్రమంగా ఎన్నో అధ్యయనాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఊహాగానాలు కూడా పుట్టుకొచ్చాయి. అక్కడ వెళ్ళినటువంటి కొంతమంది పైలట్లు చెప్పిన మాటలు చాలా విచిత్రంగా ఉంటాయండి. వాళ్ళ కంపాస్ అక్కడికి వెళ్ళగానే తిరగడం, స్పీడ్గా తిరగడం మొదలవుతుంది. గడియారాలు తప్పుగా పనిచేస్తాయి. ఆకాశం పచ్చగా మారిపోతుంది. విమానం చుట్టూ తెల్లటి పొగ ఏర్పడుతుంది అని, కొంతమంది నావికులు ఒక్కసారిగా సముద్రం ప్రశాంతంగా మారిపోతుంది అని, తర్వాత భారీ అలలు వస్తాయి అని, అప్పుడు కంపాస్ ఒక్కసారిగా తిరగడం స్టార్ట్ చేస్తుంది అని విచిత్రమైనటువంటి అనుభవాలని షేర్ చేసుకుంటూ ఉంటారు. దాదాపుగా 3000కు పైగా షిప్స్ అండ్ ఫ్లైట్స్ ఈ ప్రాంతంలో మిస్ అయిపోయాయండి. ఇప్పుడు ఒక పాట విందామా?

0: బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఎన్నో థియరీలు, ఊహాగానాలు, కథలు ఉన్నాయి అని అనుకున్నాం కదా. అందులో కొన్ని ఏంటంటే, కొంతమంది ఈ ప్రాంతం ఏలియన్స్ ఆధీనంలో ఉంది, ఇవన్నీ ఏలియన్స్ చేసే పని, అందువలనే విమానాలు, నౌకలు కనిపించకుండా పోతున్నాయి, వాటన్నిటిని అవే తీసుకెళ్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కానీ దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే అట్లాంటిస్ నగర రహస్యం, పురాతన కాలంలో అట్లాంటిస్ అనే ఒక అద్భుతమైనటువంటి నగరం సముద్రంలో మునిగిపోయింది అని, ఆ నగరంలో శక్తివంతమైన క్రిస్టల్స్ వల్ల అక్కడ అయస్కాంత శక్తులు ఏర్పడి కంపాస్ పనిచేయకుండా అన్ని అక్కడికి లాక్కోబడిపోతున్నాయి అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నా సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇంకొంతమంది ఇందులో వేరే యూనివర్స్ లేదా వేరే డైమెన్షన్ ఉంది అని, ఇక్కడ ఈ షిప్స్ ద్వారా, విమానాల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు వేరే టైమ్ లోకి లేదంటే వేరే ప్లేస్ లోకి ట్రావెల్ అయి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఆదిత్య 369 సినిమా గుర్తుంది కదా, వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఒక టైం నుంచి ఇంకొక టైంకి వెళ్తారు. అలాగే వీళ్ళు ఒక డైమెన్షన్ నుంచి ఇంకొక డైమెన్షన్ లోకి, ఇంకొక యూనివర్స్ లోకి వెళ్తారు అని చెప్పి కూడా చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇలాంటివి మూవీస్ లో చూడడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో ఇలాంటివి ఏవి ప్రూవ్ అవ్వలేదండి. ఇదంతా జస్ట్ ఎవరికి వాళ్ళు తోచినట్టుగా చేసుకున్నటువంటి ఊహాగానం మాత్రమే. శాస్త్రవేత్తలు చెప్పే కొన్ని సిద్ధాంతాల ప్రకారం భూమిపై కొన్ని ప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసాధారణంగా ఉండడం వల్ల కంపాస్ సరిగ్గా పనిచేయదు. సాధారణంగా కంపాస్ ఉత్తర ధ్రువ దిశను చూపుతుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో భూమి అయస్కాంత ప్రభావంలో మార్పులు రావడం వల్ల అది తప్పు దిశను కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం బెర్ముడా ట్రయాంగిల్లో మాత్రమే జరిగే ఇష్యూ కాదు, భూమిపైన కంపాస్ పనిచేయకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. నేషనల్ ఓషనాలజీ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్, అమెరికన్ గవర్నమెంట్ ఏజెన్సీలు ఈ ప్రాంతంలో ఎలాంటి సూపర్ న్యాచురల్ మిస్టీరియస్ శక్తులు లేవని, సముద్రం ఎప్పుడు మనుషుల అంచనాలకు అందనిదిగా ఉంటుంది అని, ఎంతో ప్రమాదకరమైంది అని, ఎప్పుడు అంతు చిక్కని వాతావరణం లేదా నావిగేషన్ ఎర్రర్స్ లాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి అని, ప్రమాదాలు జరగడం సహజమని, ఇక్కడ అది ఎక్కువగా జరుగుతుంది అని, ఈ ప్రాంతంలో తుఫాన్లు కూడా చాలా వేగంగా వస్తాయని, కొన్నిసార్లు భారీ అలలు, హరికేన్లు, అకస్మాత్తుగా మారే గాలులు, ఇవి నౌకలు, విమానాలకు ప్రమాదం కలిగేలాగా చేయవచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఇప్పటి ఆధునిక టెక్నాలజీ లేని కాలంలో ఇది మరింత ప్రమాదకరంగా ఉండేది. అలాగే ఈ ప్రాంతం అడుగున భారీ మిథేన్ గ్యాస్ నిలువలు ఉన్నాయి అని, అగ్నిపర్వతం పేలినట్టుగా ఒక్కసారిగా ఇవి కూడా పేలడంతో దీని లోపల నుంచి గ్యాస్ బయటకు వచ్చి నీటి యొక్క డెన్సిటీ, సాంద్రతను తగ్గించేస్తుంది అని, దీంతో నీరు ఆ షిప్ను మోయలేక ఉన్నట్టుండి అది గుంతలో పడిపోయినట్టుగా ఆ నీటి పైన ఉన్నటువంటి షిప్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి అని, ఇక దాని జాడ బయటకు రావడం చాలా కష్టం, ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి, ఇక అలా బయటకు తెలియకుండా కనుమరుగైపోతున్నాయి అని చెబుతున్నారు. సరే, సముద్రంలో అంటే ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి, మరి పైన ఎక్కడో ఎగిరే ప్లేన్స్ ఎందుకు కనిపించకుండా పోతున్నాయి అంటే, హెక్సాగన్ క్లౌడ్స్ థియరీ ఒకటి ఇక్కడ వస్తుందండి. 2016 సంవత్సరంలో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా బెర్ముడా ట్రయాంగిల్ పైన కొన్ని వింతైన హెక్సాగాన్ షేప్ లో ఉన్నటువంటి క్లౌడ్స్ ను గుర్తించారు. వాటిని సైంటిస్టులు అవి ఎయిర్ బాంబుల్లాగా ప్రవర్తించే క్లౌడ్స్ అని చెప్పారు. అంటే ఆ మేఘాలు పగిలినప్పుడు వాటిలో నుంచి దాదాపుగా గంటకు 270 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కిందకు వీస్తాయట. ఆ గాలి ఎంత శక్తివంతమైందంటే విమానాన్ని కూడా ఒక్కసారిగా కంట్రోల్ తప్పేలాగా చేసి దానిలోకి లాగేసుకునే అంత పవర్ఫుల్ గాలులు అసాధారణంగా అక్కడ వచ్చేస్తూ ఉంటాయి. దీనివల్లనే ఆ విమానాలు సముద్రంలో కూలిపోయేలాగా చేస్తాయి, తర్వాత కనిపించకుండా పోతాయి అని కూడా చెబుతూ ఉన్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్నది బెర్ముడా ట్రయాంగిల్ అనేది సముద్రంలోని ఒక ప్రాంతం. సాధారణంగానే సముద్రం మధ్యలో ఏదైనా మునిగిపోతే దాన్ని గుర్తించడం చాలా కష్టం కదా, ఇక ఈ ప్రాంతంలో అది ఇంకా కష్టం, ఎందుకంటే చాలా లోపలికి ఉంటుంది కాబట్టి. ఇది పూర్తిగా అలౌకికమైతే కాదండి, ఈ ప్రాంతంలో ప్రయాణాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అంటే వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలు, పాత టెక్నాలజీ, సముద్రపు పరిస్థితులు ఇవన్నీ కలిపి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి అని వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మరికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. జపాన్ దగ్గర డ్రాగన్ ట్రయాంగిల్ అనే ప్రాంతం కూడా ఇలాంటి మిస్టరీలతో ప్రసిద్ధి చెందిందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్న విషయాలు ఎవ్వరికీ ఇప్పటికీ పర్ఫెక్ట్ గా తెలీదు. బట్ జరుగుతున్నవి అన్నది మాత్రం నిజమండి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే సముద్రం గురించి మనకు ఇంకా తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి అని. మనిషి చంద్రుడిపై అడుగు పెట్టాడు. భూమికి ఏమన్నా జరిగితే తన నివాసం కోసం మార్స్ కూడా కనుక్కొని అక్కడ మానవ జీవనానికి అనుగుణమైనటువంటి ప్రాంతమా కాదా అని కూడా తెలుసుకున్నారు. కానీ ఇంకా సముద్రం అడుగున ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించలేకపోతున్నాడు. ప్రపంచంలోని సముద్రాల్లో చాలా భాగం ఇంకా పూర్తిగా పరిశోధింపబడలేదు. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ లాంటి విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయండి. బెర్ముడా ట్రయాంగిల్ నిజంగా ఒక మాయా ప్రాంతమా? బెర్ముడా ట్రయాంగిల్లో అలా ఎందుకు జరుగుతుంది? ప్రకృతి శక్తుల వల్ల అలా జరుగుతుందా, లేదంటే అక్కడ నిజంగానే ఇంకేదైనా పవర్ ఉందా అన్న విషయం మాత్రం ఇప్పటికీ తెలియలేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి, రహస్యం ఉన్నంత వరకు మనిషి ఆసక్తి ఎప్పటికీ తగ్గదు. సముద్రం ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలను విసురుతూనే ఉంటుంది. ఆ సమాధానాల కోసం ప్రపంచం ఇంకా వెతుకుతూనే ఉంటుంది. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ కేవలం ఒక సముద్ర ప్రాంతం మాత్రమే కాదు, అది ప్రపంచంలోని గొప్ప మిస్టరీలలో ఒకటి. తెలియని విషయం మనకి భయాన్ని కలిగిస్తుంది, అదే మనిషిలో ఆసక్తిని కూడా పెంచుతుంది. బెర్ముడా ట్రయాంగిల్ భయం ఆశ్చర్యం కలయికతో ఉన్నటువంటి ఒక రహస్యం. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా? ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా, ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్ అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పటికీ కూడా ఈ విషయం గురించి ఒకటి రెండు పాయింట్స్ తెలిసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాము. సో చాలా విషయాలు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నాము. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కావ్యశ్రీ, బై బాయ్.
1: మీరు ఇంతవరకు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు, సమర్పణ బి కావ్యశ్రీ.

0: ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசா ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசா
1: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: ఇప్పుడు జానపద గేయం వింటారు.
3: నల్ల పట్టు చీర కట్టి నాణ్యమైన నగలు పెట్టి
4: కొట్ట
3: పట్టు చీర కట్టి పసిని సొమ్ములు పెట్టి తలకు బెలుకు చీర కట్టి తగిని సొమ్ములు పెట్టి ఆకు పచ్చ చీర కట్టి అద్దాల రైకాడి నేల కొన్ని సిగలు చుట్టి నేర్పుతో పూలు పెట్టి చిలుకు చిలుకు చీర కట్టి చేతికి వాచి పెట్టి మావిడంచు చీర కట్టి మల్లాలు శిఖరా చుట్టి

0: Vedao.
1: మీరు ఇంతవరకు జానపద గేయం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై. ఇప్పుడు సమయం 7 గంటలైంది. అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా రాజకోట రహస్యం చిత్రం నుంచి మధురమైన పాట విందాం.

రాజకోటి రహస్యం చిత్రం కోసం ఘంటసాల సుశీలగారి గానంలో సిఎన్ఆర్ గారి రచనలో అలనాటి మధురమైన పాట ఈ పూట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మిటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G summit on issues of importance to India as well as to the global south. This will be India's 13th participation at the G7 summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: June 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్ డి అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
2: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావి తరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకు గాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుపానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో ఎర్లీ ఖరీఫ్లో నువ్వు పంట సాగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఉమాదేవి.
1: ఈనాటి పాడి పంటల కార్యక్రమానికి స్వాగతం. ఎర్లీ ఖరీఫ్ నువ్వు పంట సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్.
2: నమస్తే అమ్మా.
1: కృష్ణారెడ్డి గారు, ఎర్లీ ఖరీఫ్ లో నువ్వు పంట సాగు ఎంత విస్తీర్ణంలో ప్రస్తుతం సాగు చేస్తున్నారంటారు?
2: ఇప్పుడు ఇండియాలో చూసినట్లయితే దాదాపుగా 19.47 లక్షల ఎకరాల్లో హెక్టార్లలో విస్తీర్ణంలో సాగులో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీస్తే దాదాపుగా 39,000 నుంచి 45,000 హెక్టార్ల మాత్రమే సాగులో ఉంది. ముఖ్యంగా ఏమంటే ఇది అన్ని సీజన్లలో సాగు చేసేదానికి అనుకూలంగా ఉండదు. చాలా వరకు మనం విత్తనము ఎప్పుడు విత్తాలనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రాప్ వరకు సంబంధించి విత్తనాన్ని కాస్త ముందుగా వేసినా మరి లేటుగా వేసినా అంటే సీజన్ స్పెసిఫిక్ అనమాట. అందువల్ల ఎర్లీ ఖరీఫ్ అని ఎందుకు చెప్తున్నామంటే ఖరీఫ్ కంటే ముందుగా వచ్చే నెల మే మాసంలో దీన్ని విత్తడం జరుగుతుంది. సో అందుకోసం దీని సాగు చేపట్టేటప్పుడు రైతులు ముఖ్యంగా అదును పదును అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అదునుకు వేయాలి, వేయకపోతే వచ్చే సమస్యల గురించి కూడా మనం తెలియజేస్తాం.
1: ఈ నువ్వు పంట సాగుకు అనువైన రకాలు ఏమున్నాయి?
2: సో నువ్వు పంటలో మనకు మన ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఎలమంచిలి రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయినటువంటివి YLM 11, YLM 17, YLM 66 శారద అనే పేరుతో ఇవి మూడు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి కాకుండా కూడా తెల్ల నువ్వులు శ్వేత అని ఇవి కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో తయారైనటువంటి నువ్వులు ఉన్నాయి. ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి YLM 11, YLM 66. ఇవి వెర్రితెగులను కూడా కొంతవరకు తట్టుకుని మంచి దిగుబడిని ఇచ్చేటటువంటి రకాలు. ఈ రకాలు ముఖ్యంగా రైతులు సాగు చేస్తున్నారు.
1: ఈ ఎర్లీ ఖరీఫ్ లో నువ్వుల సాగుకు అనువైన సమయం గురించి తెలియజేస్తారా?
2: మనకు ఎర్లీ ఖరీఫ్ అనగానే మేలో రెండో పక్షంలో విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. దీనిలో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది సమ్మర్లో షవర్స్ పడతాయి. సమ్మర్ షవర్స్ అన్నప్పుడు వేసవిలో పడే వర్షాన్ని ఉపయోగించుకుని విత్తనం విత్తుకుంటారు. సో అది ఒక పద్ధతి. లేదు నీటి ఆధారం ఉండేవాళ్ళు మే రెండో పక్షంలోనే విత్తుకోవచ్చు. దీనివల్ల ఏమంటే అత్యధికమైనటువంటి దిగుబడి మంచి నాణ్యమైన దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో ఇసుక ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా నువ్వుల సాగు చాలా బాగా చేస్తారు. వీళ్ళు మే రెండో పక్షంలో కన్నా సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. అలా కాకుండా జూను జూలై ఆ ప్రాంతాల్లో సాగు చేసినట్లయితే వెర్రి తెగులు అనేటటువంటి ఫిల్లోడి జింజలీ ఫిల్లోడి అనేది విపరీతంగా వస్తుంది. పంట చాలా ఆరోగ్యకరంగా పెరుగుతుంది. అయితే లాస్ట్ లో చివర రిప్రొడక్టివ్ స్టేజ్ అంటాం పూత పింద వచ్చే టైంలో ఈ యొక్క ఫిల్లోడి అనేది విపరీతంగా వచ్చి పంట పూర్తిగా చేతికి రాదు. అందువల్ల రైతు సోదరులు ముఖ్యంగా విత్తాల్సిన సమయం మే రెండో పక్షంలో మాత్రమే విత్తుకోవాలి.
1: నువ్వుల సాగులో విత్తన శుద్ధి ఏ విధంగా చేపట్టాలంటారు?
2: విత్తన శుద్ధి కార్బండజిమ్ అనేటటువంటిది 3 గ్రాములు లేదా మ్యాంగోజెబ్ అనేది 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా మనము విత్తనాల ద్వారా సంక్రమించే వ్యాధులను దాదాపుగా 21 రోజుల పాటు నివారించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన అంశము. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి విత్తన శుద్ధి తప్పనిసరిగా రైతులందరూ చేసుకోవాలి.
1: ఈ నువ్వు పంట ప్రాముఖ్యత ఏమిటి? విత్తన రేటు ఎంత వరకు తీసుకుంటే మంచిదంటారు?
2: ఇక నువ్వులు మన ప్రాచీన కాలం నుంచి కూడా మనము నువ్వులను వివిధ ఔషధాల్లో వాడుతున్నారు. అలాగే మన యొక్క ఆరోగ్య పరిరక్షణలో వాడుతున్నారు. నువ్వుల నూనె చాలా శ్రేష్టమని చెప్పి మనందరికీ తెలుసు. ఇప్పుడు వేరుశనగ నూనె నువ్వుల నూనె రెండింటిని తేడాలు గమనించినట్లయితే రెండింటిలో కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. రెండోది విటమిన్ ఈ కూడా ఎక్కువ మోతాదులో ఉంది. ఇవి దీనికి రెండింటిలో చూసినట్లయితే వేరుశనగ నూనె ఎక్కువగా ఫ్రై చేసేదానికి వాడుకోవచ్చు. ఎందుకంటే స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నువ్వుల నూనెలో ఏమంటే సెసమోలిన్ అనేటటువంటి పదార్థం ఉండడం వల్ల ఇది మనకు ఔషధ పరంగాను తర్వాత కూరల్లో అంటే మామూలుగా వేపుళ్ళు తాలింపులు ఇట్లా వాటిల్లో కూడా మనం నేరుగా వాడుకోవచ్చు లేదంటే ఆయిల్గా రూపంలో కూడా వాడుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రాచీన కాలం నుంచి కూడా మనకి నువ్వులు అనేది మన దేశంలో పండించినంతగా వేరే ఎక్కడ పండించరు. కాబట్టి ఈ నువ్వులు సేంద్రీయ పద్ధతుల్లోనే తయారు చేసే రైతులు చాలామంది ఉన్నారు. ఆ నువ్వులను ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ నువ్వులకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. దీంట్లో ముఖ్యంగా ప్రోటీన్తో పాటు ఆయిల్ కూడా మంచిగా దాదాపుగా 55% వరకు కూడా మనకు, అంటే 1 కేజీకి 550 గ్రాములు మనకు నువ్వుల నూనె వస్తుంది, 490 గ్రాముల నుంచి. అంతేకాకుండా ప్రోటీన్ కూడా 20-25% ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని వివిధ తినుబండారాల్లో కూడా దీన్ని బాగా ఉపయోగిస్తారు.
1: కృష్ణారెడ్డి గారు, నువ్వుల సాగులో నీటి యాజమాన్యం గురించి తెలియజేస్తారా?
2: సమ్మర్లో ఎర్లీ ఖరీఫ్ కాబట్టి వర్షాధారంగా అయితే నీటి తడి అవసరం ఉండదు. ఒకవేళ నీటి ఆధారంగా మనం పంట సాగు చేయాలనుకుంటే మొదటగా విత్తే ముందే ఒక తడి ఇచ్చుకోవాలి. తర్వాత పూత కాయ అభివృద్ధి చెందే దశ, గింజ కట్టే దశల్లో తప్పనిసరిగా నీటి తడి లేవాలి. దానికి 30-40 రోజులప్పుడు ఒక తడి, 55-60 రోజులప్పుడు ఒక తడి నీటి ఎద్దడి లేకుండా ఇచ్చినట్లయితే స్ప్రింక్లర్ ద్వారా కానీ, డ్రిప్ ద్వారా కానీ, లేదా మామూలుగా పారగట్టినా కూడా ఈ మంచి దిగుబడులు వస్తాయి. మనకి గింజలో నాణ్యమైన గింజలు వస్తాయి, తాలు గింజలు రావు, మంచి పంట అనేది తీయడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ నువ్వు పంటలో కలుపు మందులు ఎలాంటివి వాడుకోవాలంటారు?
2: రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి, కలుపు మందులే వాడకుండా మనము సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే రైతుల కోసం దృష్టిలో పెట్టుకొని మనం వాడే విత్తన రేటు 2 కిలోల ఎకరానికి సరిపోతుంది. కానీ 2 కిలోల విత్తన రేటు మన 30 సెంటీమీటర్లు 1 అడుగు దూరం పెట్టి అర్ధడుగులో ఓ సాల్లో అర్ధడుగుకు ఒక గింజ పడేటట్టుగా మనము సాల్ గొరుతో విత్తుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇనిషియల్ స్టేజ్లో కలుపు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో అలా కాకుండా క్రిస్క్రాస్ పద్ధతిలో 2 కిలోల బదులు 5 కిలోల వరకు విత్తనము ఎకరానికి చల్లుకుండే దానివల్ల కలుపు అనేది రాదు. ఈ మొక్కలే ఎక్కువగా ఒత్తుగా వస్తాయి. తర్వాత 15 రోజులప్పుడు పలుచన చేస్తాం. పలుచన చేసి అంటే గుంటకలాగా రన్ చేస్తే కొన్ని మొక్కలు పోతాయి, పలుచన అవుతాయి. తర్వాత పంట మంచి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంది. దీనికి ఎలాంటి రసాయనిక మందులు వాడాల్సిన పని లేకుండా, ఒకవేళ 2 కిలోల విత్తనం వాడి 30x15 సెంటీమీటర్లు స్పేసింగ్తో కనుక విత్తుకున్నట్లయితే ఆ రైతులు తప్పనిసరిగా పెండి మెత్తలన్ అనేది 1 లీటర్ మందును 4-5 మిల్లీలీటర్ నీటికి కలిపి విత్తిన 48 గంటల లోపల భూమి పైన పిచికారి చేయాలి. ఇందులో ఒక సమస్య కూడా ఉంది. ఏంది అంటే ఇప్పుడు వర్షం గన పడిందనుకో వెంటనే, సో మొలక దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలా లేని పక్షంలో వర్షం పడదు అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాక మనము ఈ పెండి మెత్తలన్ అనేది పిచికారి చేసుకోవచ్చు 4-5 ml లీటర్కి. అంటే 1 లీటర్ అయితే సరిపోతుంది ఆల్మోస్ట్. అది
1: సేంద్రీయ పద్ధతిలో నువ్వు సాగు చేసే రైతులు కలుపు సమస్యను ఎలా అధిగమించాలంటారు?
2: అదే ఇందాక చెప్పాను కదా, మీరు సేంద్రీయ పద్ధతిలో అంటే ఎలాంటి రసాయనిక కలుపు నివారణ మందులు వాడని పక్షంలో మీరు విత్తన రేటు 2 కేజీల బదులు 5 కేజీలు వాడుకోవాలి. 15 రోజుల తర్వాత గుంటక తోలి ఒత్తుగా ఉన్నటువంటివి పలుచన చేసుకోవాలి. ఈ పద్ధతిలో అయితే కలుపు రాదు. ఇది మా స్టూడెంట్ ఒక అబ్బాయి దగ్గర కూడా పీజీలో రీసెర్చ్ చేసినప్పుడు కూడా తేలింది. సో 2 కేజీల బదులు 5 కేజీలు వాడిండే పొలంలో మనకు కలుపు అనేది రాలేదు, దిగుబడి బాగా వచ్చింది. కాబట్టి రైతులు ఈ పద్ధతి పాటించడం కూడా చాలా మంచిది.
1: సార్, ఎర్లీ ఖరీఫ్లో నువ్వుల సాగు ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా?
2: ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఖరీఫ్లో, ఎర్లీ ఖరీఫ్లో వేసేవాళ్ళు 4 టన్నులు పశువుల ఎరువు ఎకరానికి వేసుకోవాలి. అట్లాగే 16 కిలోలు నత్రజని. 16 కిలోలు అంటే ఆల్మోస్ట్ ఒక 35-36 కేజీల వరకు మన యూరియా రూపంలో అందించాల్సి ఉంటుంది. 8 కిలోలు భాస్వరము, అంటే దాదాపుగా 50 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. ఒక 8 కిలోలు అంటే 13 కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇవి వేసుకోవాలి. బేసల్గా వచ్చేసి మనం అంటే విత్తేటప్పుడు వేసుకోవాల్సింది భాస్వరము, పొటాషు, తర్వాత ఈ యొక్క నత్రజని ఎరువు మాత్రం సగం వేసుకోవాలి. కలుపు తీసిన తర్వాత సగం వేసుకోవాలి. 16 కిలోలు కదా, 8 కిలోలు నత్రజని బేసలుగా వేసుకోండి. తర్వాత కలుపు తీసిన తర్వాత 30 రోజులు 15-25 రోజుల మధ్యలో తీస్తాం కదా, అప్పుడు మిగిలిన సగం వేసుకోవాలి. ఇది ఇంతే సింపుల్గా ఎరువుల యాజమాన్యం అనేది జరుగుతుంది.
1: నువ్వుల పంట కోతలో ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి? ఈ పంటను నిల్వ చేయాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలంటారు?
2: ఇప్పుడు మామూలు పంటల లాగా కాకుండా నువ్వుల పంట కోత కోసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇది పూర్తిగా మెచ్యూర్ అయితే గింజలన్నీ భూమిలో రాలిపోతాయి. అందువల్ల పంట 75% పసుపు రంగు వర్ణానికి తిరిగినప్పుడు మనం కోత కోయాలి. అలా కాకుండా పూర్తిగా మెచ్యూర్ అయ్యే వరకు ఉండి తర్వాత కోద్దాము అని అనుకుంటే 50% గింజలు భూమిలో పోతాయి. అందువల్ల 75% పసుపు వర్ణానికి తిరిగిన వెంటనే మనము ఈ పంట కోత అనేది చేపట్టాలి. చేపట్టిన తర్వాత మనము కట్టలుగా కట్టి కింద నేలపైన టార్పలిన్ లాంటిది వేసి లేదా ప్లాస్టిక్దైనా వేసి, ఎందుకంటే ఈ గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి, అవి తలకాయలు అంటే హెడ్స్ అన్నీ కిందికి మొదలు కోసినటి పైకి పెట్టి ఉడ్డగా ఒక 3 రోజుల పాటు ఉంచాలన్నమాట. ఉంచి గాలి తగిలేటట్టుగా రాత్రిపూట మాత్రం కప్పి పగలు తీయాలి. దానివల్ల స్లోగా మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి డ్రై అవుతాయి, సిలిక్వా అనేటివి అన్నీ డ్రై అవుతాయి. తర్వాత 4వ రోజు నుంచి ఎండకు విత్తనాలన్నీ రాలి కింద పడిపోతాయి. ఆ విత్తనాల్లో మాయిశ్చరు నిల్వ చేయాలనుకుంటే 8% తగ్గాల, అంటే తేమ అనేది 8% కంటే మించి ఉంటే మౌల్డ్స్ వస్తాయి, అంటే ఫంగస్ అవన్నీ వస్తాయి, కాబట్టి అవి పనికిరావు, ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా పనికిరావు. కాబట్టి 8% బాగా మాయిశ్చర్ తగ్గించి తర్వాత నిల్వ చేసుకోవాలి. ఆ నిల్వ చేసుకునేటప్పుడు ఆ గన్నీ బ్యాగుల మీద వేప నూనె పిచికారీ చేయడం, లేదు ఈ 25 గ్రాములు బూడిదను 1 కిలో విత్తనానికి వేసి విత్తనాలు నిల్వ చేసే బ్యాగులో వేసి మనము దాన్ని సీల్ చేసుకొని స్టోర్ చేసుకోవటం. అలా కాకపోతే ఇప్పుడు హెర్మాటిక్ బ్యాగ్స్ ఉన్నాయి. ఒక బ్యాగ్ కాస్ట్ దాదాపుగా 25-30 రూపాయలు పడుతుంది, బెంగళూరులో దొరుకుతాయి. హెర్మాటిక్ బ్యాగ్స్లో 50 కిలోల వరకు కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఒక్కసారి లోపలికి 8% తగ్గిన తర్వాత లోపలికి విత్తనాలు 50 కిలోలు వేసి సీల్ చేసేస్తామంటే 6 నెలల వరకు పురుగు అనేది పట్టదు. సో కాబట్టి అలాంటి హెర్మాటిక్ బ్యాగ్స్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఈ వేప నూనె పిచికారీ చేసి పట్టల మీద లోపల విత్తనం వేసి సీల్ చేసుకొని కూడా మనము నిల్వ చేసుకోవచ్చు ఎక్కువ కాలం పాటు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నువ్వులు మార్కెట్ రేటు పెరిగినప్పుడు అమ్ముకోవడానికి వీలుగా, మరీ తుట్లు కట్టకుండా మంచిగా మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా అవకాశం.
1: సార్, మీరు హెర్మాటిక్స్ బ్యాగ్స్ అన్నారు కదా, వాటిని మళ్ళీ తిరిగి వాడుకోవచ్చా?
2: తిరిగి వాడుకోవచ్చు, మళ్ళీ మనం ఓపెన్ చేసి మన విత్తనాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో కాబట్టి మీరు రీయూస్ చేసుకోవచ్చు, మళ్ళీ 3, 4, 5 సార్ల వరకు కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు. అది పాలిథిన్ ఫిల్మ్ లాగా ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా దాన్ని లోపల సీల్ చేసినాక బయట మామూలు గన్నీ బ్యాగ్ వేసి అది చినిగిపోకుండా, అంటే అది కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి దాన్ని దాని లోపల పెట్టి దీన్ని ఫిల్ చేసుకున్నట్లయితే ఈ హెర్మాటిక్ బ్యాగ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం తిరిగి ఉపయోగించుకోవచ్చు.
1: మార్కెట్ అంశాలు దృష్టిలో పెట్టుకుని రైతులు నువ్వుల సాగు చేపట్టాలనా లేకపోయినప్పటికీ సాగు చేసుకోవచ్చు అంటారా?
2: ఎందుకంటే ఇప్పుడు ఇది మార్కెట్ మనకు మరీ తగ్గేది ఉండదు, మరీ పెరిగిపోయేది ఉండదు. ఎప్పుడు చూసినా 120-200 రూపాయల వరకు ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది కేజీ. మంచి మార్కెట్ ఉంది, ఎందుకంటే వినియోగం ఎక్కువ ఉంది. అలాగే కాకుండా మనం దీన్ని మన ఇండియన్ ఫుడ్స్ లో వాడుతున్నాము, 2వది వచ్చేసి ఆయిల్ వాడుతున్నాము, 3వది వచ్చేసి ఎక్స్పోర్ట్ కూడా మన కంట్రీ నుంచినే ఎక్కువగా ఇతర దేశాలకు పోతా ఉంది. అందువల్ల ఇది ఎక్కువ మార్కెట్ మీద పెద్ద దృష్టి లేకపోయినా కూడా మనము అన్ని ఎప్పుడైతే అదునుందో, ఇప్పుడు ఎర్లీ ఖరీఫ్ ఉంది, తర్వాత మళ్ళీ మీకు రబీలో చేసుకోవచ్చు. సో అట్లా సీజన్ను వారి మనం చేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు అనమాట. దీని ద్వారా దీనికి మార్కెట్కు పెద్ద ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు వేరుశనగ తీసుకోండి, మార్కెట్ బేస్డ్గానే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు పంట చాలా బాగా వచ్చింది, రేటు తగ్గిపోదు. ఇది అలా కాదు, ఇది ఏంటంటే అన్ని చోట్ల పండించలేరు కాబట్టి దీనికి మార్కెట్ ఉంటుంది, స్టాండర్డ్ మార్కెట్ ఉంటుంది. ఆయిల్ వేరుశనగ కంటే ఇది ఇంకొక 5% ఎక్కువే వస్తుంది, అందువల్ల దీనికి మంచి మార్కెట్ డిమాండ్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు
1: ఈ నువ్వులను ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటారు?
2: ఇది ముఖ్యంగా మన దేశం నుంచి చాలా కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ తీసుకుంటే చైనా, జపాను, సౌత్ కొరియా, వియత్నాం, థాయిలాండ్, సింగపూర్కు చేస్తున్నాం. మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, జోర్డాను, తర్వాత ఇజ్రాయిల్, టర్కీకి చేస్తున్నాం. యూరప్లో తీసుకుంటే నెదర్లాండ్స్, జర్మనీ, పోలాండ్, గ్రీసు, ఫ్రాన్స్, యూకే చేస్తున్నాము. నార్త్ అమెరికాలో యుఎస్ఏ, కెనడా, మెక్సికో, ఆఫ్రికా, ఈజిప్టు, ఆల్జీరియా, మొరాకో, సౌత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో అయితే బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఈ అన్ని కంట్రీస్కి మేజర్గా అన్ని కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పండేటటువంటి సేంద్రియ పద్ధతులు, ఎందుకంటే రైతులు మెట్ట సాగుగా చేసినా లేదు నీటి వసతి ఉండి చేసినా కూడా చాలా వరకు మనము సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తాం కాబట్టి క్వాలిటీ ఉంటుంది, అందువల్ల ఈ దీని అందరూ కూడా ఇష్టపడతారు అన్నమాట.
1: చివరిగా ఎర్లీ ఖరీఫ్ నువ్వుల సాగులో మీరు రైతు సోదరులకు సలహాలు గాని సూచనలు గాని ఇవ్వదలిచారా?
2: ఇప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అదునుకు విత్తడం అనేది చాలా ఇంపార్టెంట్. మే రెండో పక్షము తప్పితే మళ్ళీ తర్వాత జూన్లో కానీ జూలైలో కానీ చేస్తే పంట చాలా ఆరోగ్యకరంగా పెరుగుతుంది, పోత వస్తుంది, పిందెలు రావు, మొత్తము ఫిల్లోడి వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అదొకటి. రెండోది రకాలు, మీరు శ్వేతాతిల్ వేసుకుంటారా లేదు వైఎల్ఎం 66 శారదా వేసుకుంటారా, 11-17 మీకు అందుబాటులో ఉన్న విత్తనం ఏదైనా పర్వాలేదు, అన్ని విత్తనాలు కూడా మనకు మంచిగా 8-10 క్వింటాలు దిగుబడి వస్తాయి ఎకరాకు, కాబట్టి ఆ రకాలు వేసుకోవచ్చు. తర్వాత ఎరువులు సమపాలలో వాడుకోవడం, మనం ఇందాక చెప్పినట్టు ఎక్కడైనా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులు 2 రెట్లు అంటే 2 కేజీలు ఎకరాకు బదులు 4 కేజీలు 5 కేజీలు విత్తనం వాడుకోవచ్చు ఎకరానికి, అదొక్క జాగ్రత్త తీసుకోండి. చీడపీటలు కూడా దీంట్లో చాలా తక్కువే వస్తాయి, వచ్చేవి మీకు మామూలుగా మంచు పడే సమయంలో అయితే మనకు బూడిద రంగు తెగులు ఇట్లాంటివి వస్తాయి, దానికి గంధకం 3 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేయొచ్చు. అలా కాకుండా మనకు వచ్చే సమస్య ఫిల్లోడి. ఫిల్లోడి రావడానికి వెక్టర్ కంట్రోల్ చేయాలి, దానికి డైమెథోయేట్ 2 మిల్లీలీటర్ నీటికి కలుపుకోవడం లేదా థయోమెథాక్సామ్ కానీ లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ కానీ 0.3 ml/L లెక్కన పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. అంత తప్పితే ఎక్కువగా మరీ పెద్ద సమస్యలు అయితే దీంట్లో రావు. ఇక ఎండు తెగులు లేదా వేరుకులు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం ట్రైకోడర్మా విరిడి ఇవి ఉపయోగించుకొని ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. మేజర్గా హెల్తీగా క్రాప్ వస్తుంది కాబట్టి ఈ సమస్యలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు దీన్ని సాగు చేయాలనుకుంటే మీకున్న అందుబాటులో ఉన్న రకాన్ని తీసుకొని అదును టైము అంటే మే 2వ పక్షంలో విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు.
1: ఎర్లీ ఖరీఫ్ నువ్వుల సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు సార్.
2: నమస్కారం.
0: మీరింతవరకు ఎర్లీ ఖరీఫ్లో నువ్వు పంట సాగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఉమాదేవి. ఇప్పుడు జానపద గేయం వింటారు.

0: ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
1: మైక్రోగ్రీన్స్ పెంపకంలో మెళకువలు. కరోనా తర్వాత ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటిస్తున్నారు. దీనికోసం మిద్దె మీద కూరగాయలు పెంచడం, పెరటి తోటలు పెంచడం, వివిధ రకాల గింజల నుంచి మొలకలు రాగానే వాటిని మొలకల రూపంలో మరియు మైక్రోగ్రీన్స్ రూపంలోనూ తీసుకుంటున్నారు. అసలు ఈ మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి? మొలకెత్తిన విత్తనాలను మనం మొలకలంటాం. ఇలా మొలకెత్తిన విత్తనాలను 2-3 రోజులు ఉంచి నీళ్లు చల్లుతూ కాస్త గాలి వెలుతురు తగిలేలా నీడలో ఉంచుకుంటే మొలకెత్తిన విత్తనం మొక్కగా ఎదిగి 2-3 ఆకులు వస్తాయి. అలా వచ్చిన వాటిని మైక్రోగ్రీన్స్ అంటారు. మైక్రోగ్రీన్స్ ను వేర్లతో సహా తీసుకోవచ్చు. వేర్లు తినడం ఇష్టం లేకపోతే వాటిని కంపోస్ట్ లో వేయవచ్చు. వీటిలో బయో ఎంజైమ్స్ ఉండడం వలన ఇవి మొక్కలు పెరిగేందుకు చాలా బాగా పనిచేస్తాయి. మైక్రోగ్రీన్స్ లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు శరీరానికి అంది అనేక రకాల ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయి. విటమిన్ సి, విటమిన్ ఇ, కే, విటమిన్ బి, విటమిన్ B9, క్లోరోఫిల్స్, ల్యూటిన్, బీటా కెరోటిన్, ఆంతోసైనిన్స్, పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ పదార్థాలు వంటి అనేక రకాల పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల మైక్రోగ్రీన్స్ లో విటమిన్ సి 13 నుంచి 50 గ్రాములు, అలాగే బీటా కెరోటిన్ 1 మిల్లీగ్రాము నుంచి 7.7 మిల్లీగ్రాములు, విటమిన్ ఇ 3 మిల్లీగ్రాములు నుంచి 40 మిల్లీగ్రాములు, విటమిన్ కే 1 మిల్లీగ్రాము నుంచి 3 మిల్లీగ్రాములు, పోలిక్ యాసిడ్ 100 నుంచి 200 మైక్రోగ్రాములు, ఫైబర్ 30 నుంచి 40% మోతాదులో ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. మైక్రోగ్రీన్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ పదార్థాలు, కెరోటినాయిడ్స్, పాలీఫినాల్స్ మొదలగు అనేక రకాల పోషకాలు క్యాన్సర్లు, హృద్రోగాలు, ఊబకాయం, హార్మోన్ల కొరత, మధుమేహం, ఆల్జీమర్స్, బీపీ వంటి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని, జీర్ణక్రియకు అవసరమైన ఎంజైములు వీటి నుండి లభిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఎర్ర క్యాబేజీ మైక్రోగ్రీన్లు తింటే అవి శరీరంలో కొలెస్ట్రాల్, లివర్ కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్లు స్థాయిలను తగ్గించి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడగలవు. బ్రొకోలీ మొలకల్లో సల్ఫోరాఫెన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడుతుందని పరిశోధనల్లో తెలిసింది. యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటైన పాలీఫినాల్స్ మైక్రోగ్రీన్స్ లో అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల చెడు క్రొవ్వు తగ్గి హృద్రోగాలను అడ్డుకుంటుంది. మైక్రోగ్రీన్స్ లో అత్యధికంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వలన అల్జీమర్స్ అంటే తీవ్ర మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదు. యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి రక్త సరఫరా సజావుగా జరిగేలా చూస్తాయి. దీంతో మధుమేహ సమస్య కూడా తగ్గుతుంది. అత్యధిక స్థాయిలో పాలీఫినాల్స్ ఉన్నందున మైక్రోగ్రీన్స్ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. మైక్రోగ్రీన్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వలన పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మలబద్ధకం, ఇతర రకాల జీర్ణాశయ సమస్యలను నివారిస్తాయి. మైక్రోగ్రీన్స్ లో మెగ్నీషియం, మాంగనీస్ మరియు ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. తోటకూరలో క్లోరోఫిల్ ఏ 25 మిల్లీగ్రాములు లేదా వివిధ రకాల మైక్రోగ్రీన్స్ లో ఉండే పోషకాలు. తోటకూరలో క్లోరోఫిల్ ఏ 25 మిల్లీగ్రాములు, క్లోరోఫిల్ బి 20 మిల్లీగ్రాములు, కెరోటినాయిడ్లు 0.023 మిల్లీగ్రాములు, ఆంతోసైనిన్స్ 9 మిల్లీగ్రాములు, విటమిన్ సి 0.031 మిల్లీగ్రాములు, అలాగే పాలకూరలో క్లోరోఫిల్స్ 44 మైక్రోగ్రాములు, లూటిన్ 54.2 మైక్రోగ్రాములు, బీటా కెరోటిన్ 44 మైక్రోగ్రాములు, ఫినాల్స్ 632.3 మైక్రోగ్రాములు, విటమిన్ సి 130.5 మైక్రోగ్రాములు ఉంటాయి. ఉల్లిలో విటమిన్ సి 29.9 మిల్లీగ్రాములు, విటమిన్ ఇ 15.2 మిల్లీగ్రాములు, బీటా కెరోటిన్ 3.8 మిల్లీగ్రాములు, ఆక్సాలిక్ యాసిడ్ 23.4 మిల్లీగ్రాములు ఉంటాయి. క్యారెట్లో క్లోరోఫిల్స్ 290 మైక్రోగ్రాములు, పాలీఫినాల్స్ 250 మైక్రోగ్రాములు, ఆంతోసైనిన్స్ 10 మైక్రోగ్రాములు, విటమిన్ ఇ 19 మైక్రోగ్రాములు, కెరోటినాయిడ్లు 110 మైక్రోగ్రాములు, ముల్లంగిలో విటమిన్ సి 52.3

0: 52.31 మిల్లీగ్రాములు, ఫినోలిక్స్ 5.74 మిల్లీగ్రాములు, ఫ్లవనాయిడ్స్ 39.83 మిల్లీగ్రాములు, సోయాబీన్లో ఫినోలిక్స్ 5.5 మిల్లీగ్రాములు, ఫ్లవనాయిడ్స్ 68 మిల్లీగ్రాములు, కీరదోసలో విటమిన్ సి 24.01 మిల్లీగ్రాములు, ఫ్లవనాయిడ్స్ 17.15 మిల్లీగ్రాములు, పచ్చి బఠానీలో షుగర్స్ 0.5 మిల్లీగ్రాములు, విటమిన్ సి 9.1 మిల్లీగ్రామ్, పాలీఫినాల్స్ 108.5 మిల్లీగ్రాములు, క్లోరోఫిల్స్ 522.75 మైక్రోగ్రాములు, కెరోటినాయిడ్స్ 2794.4 మైక్రోగ్రాములు, అమైనో యాసిడ్లు 397.9 మిల్లీగ్రాములు ఉంటాయి. మైక్రోగ్రీన్స్ సాగు చేసే విషయానికి వస్తే, మైక్రోగ్రీన్స్ సాగు చేయడం చాలా సులభమైన విధానం. వీటిని పెంచడానికి మనకు ప్రత్యేక స్థలం అంటూ అవసరం లేదు. వీటిని కృత్రిమ కాంతి మీద సొంత ఇంట్లో సొంత గదిలో పెంచుకోవచ్చు. 4-5 ఇంచుల లోతు ఉన్న ఏ పాత్రలోనైనా వీటిని పండించవచ్చు. చిన్నపాటి ట్రేలు, గిన్నెలు, పూల కుండీలు, ఇతర లోతైన పాత్రల్లో మైక్రోగ్రీన్లను పండించవచ్చు. మైక్రోగ్రీన్స్ పండించేందుకు కింద నీరు నిల్వకుండా చూసుకోవాలి. ఇందుకోసం జాలి బుట్టలను నీళ్లు పోసిన ప్లేట్లలో పెట్టి కూడా పెంచవచ్చు. దీన్ని బాటమ్ వాటరింగ్ మెథడ్ అని కూడా పిలుస్తారు. ఇలా చేయడం వల్ల ఫంగస్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. వీటిలో కొబ్బరి పీచు, కోకో పీచు, పత్తి, తడి టిష్యూ పేపర్స్ వంటివి వేసుకోవాలి. అన్నింటికంటే మైక్రోగ్రీన్స్ పెంచడానికి కొబ్బరి పీచు మంచిదని చెప్పవచ్చు. మైక్రోగ్రీన్స్ పెంచిన తర్వాత మిగిలిన కొబ్బరి పీచును కంపోస్టులో ఉపయోగించవచ్చు. అయితే వీటికి గాలి వెలుతురు తప్పనిసరి కాబట్టి డాబాల మీద, వంటగది కిటికీ దగ్గర, బాల్కనీలో లేదా కారిడార్లలో సరైన లైటింగ్ ఉన్న చోట పెంచుకోవచ్చు. లేకపోతే మొక్కలు ఆరోగ్యకరంగా పెరగవు. మట్టి, వర్మి కంపోస్టు, కోకో పిట్లను సమభాగాలుగా తీసుకుని వాటి మిశ్రమాన్ని మైక్రోగ్రీన్లను పెంచే కంటైనర్లలో నింపాలి. అయితే మనం ఉపయోగించే ధాన్యాలు పురుగు మందులు చల్లకుండా పండించినవి తీసుకుంటే మంచిది. ఎన్నుకున్న విత్తనాలను విత్తే ముందు రాత్రిపూట నానబెట్టాలి. తరువాత విత్తనాలను మైక్రోగ్రీన్లను పెంచే కంటైనర్లపై వెదజల్లాలి. వెదజల్లిన విత్తనాలను కవర్ చేస్తూ పైన ఒక పొర మట్టి మిశ్రమాన్ని పరచాలి. మైక్రోగ్రీన్స్ ఎదుగుదలలో నీళ్లు కూడా ఎంతో అవసరము. హ్యాండ్ స్ప్రింక్లర్లతో లేదా స్ప్రే బాటిల్తో నీటిని చల్లాలి. రోజుకు 2 సార్లు చాలా తక్కువ మోతాదులో నీటిని అందించాల్సి ఉంటుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో ఈ కంటైనర్లను అలాగే 2 రోజులు ఉంచాలి. విత్తన రకాన్ని బట్టి మైక్రోగ్రీన్స్ ఎదగడానికి 7-21 రోజుల వరకు సమయం పడుతుంది. ఈ మొక్కలు 2-3 అంగుళాల పొడవు పెరిగాక కట్ చేసి ఆహారంగా తీసుకోవచ్చు. వీటిలో ఆకులు, కాండమే ఆహార యోగ్యం. పొడవాటి కాడలు కావాలనుకుంటే మరో 2 రోజులు ఆగాలి. వీటిని కత్తెర లేదా కత్తితో దిగువన కాడల్ని పట్టుకుని మెల్లగా మొక్కల్ని కోయాలి. వాటిని తాజా నీటితో శుభ్రంగా కడిగి నేరుగా వినియోగించుకోవచ్చు. ఇవి రాగానే మరో బ్యాచ్ వేస్తే చాలు, ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. వ్యాపార సరణిలో మైక్రోగ్రీన్స్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం లభించే వాటిలో మైక్రోగ్రీన్స్ పెంపకం ఒకటి.
1: మరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలా మంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనకబడి ఉన్నారని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ముఖ్య ఉద్దేశాలు, మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1, 2017న ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారు పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా ఆ కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణీ అయితే వారు మొదట్లో గర్భవతైన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు, తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల పనికి వెళ్ళలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి, వాంతులు అవుతుంటే అయితేనేమి, వీటి వలన పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారం తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
0: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరో తెలియజేస్తారా?
1: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న

0: వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
1: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
0: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జులై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు, పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది. రెండవది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు చేసుకునే వీలుంది.
1: మేడం, మరి ఈ పథకం ద్వారా ICDS లో కానివ్వండి లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనే వాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
0: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారిని నమోదు చేసుకుంటుంది. తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియచేసి ఎక్కడైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్పుకు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యి కనీసం 1 యాంటీనేటల్ చెకప్, అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంట్కి జమ చేయటం జరుగుతుంది. రెండవ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు, అంటే బిడ్డ పుట్టిన తర్వాత BCG, పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా రెండవ కాన్పు నందు ఆడపిల్ల జన్మించే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించడం జరుగుతుంది.
1: మేడం, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
0: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తెలియచేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భవతులు ఉంటే వెంటనే నమోదు చేసుకుని వారికి పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే ఎమ్మటే ఆమెని PMEY తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి ఆళ్ళు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా PMEY యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం, మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం, మరి ICDS ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
0: PMEY ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ICDS ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ICDS తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
1: మేడం, మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
0: PMEY దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు, అంటే గర్భవతి, గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, అంటే తను ఈ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు, టీకాలు, వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు ఎంసీపీ కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఇతర గుర్తింపు కార్డులు అంటే రేషన్ కార్డు కానీ, లేబర్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇంకేదన్నా బీపీఎల్ కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫారం 1A తో పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
1: మేడం, మరి పిఎంఎంఈవై పథకం మరియు ఐసిడిఎస్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
0: పిఎంఈవై పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే, ఐసిడిఎస్ ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు అంటే ఫస్ట్ 4 నెలలు పూర్తయినమ్మంటే టీటీ వేయించటము, వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ, పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించటము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ, తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించటం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎంఈవై ఐసిడిఎస్ కు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
1: పిఎంఎంఈవై కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
0: అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతిగా నమోదైనప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్ తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఈవైలో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ గనక అందులో నమోదయ్యుండి ఆమె ఆరోగ్యంగా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3,000 రూపాయలు నేరుగా గర్భిణీ స్త్రీ యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి రిజర్వ్ బ్యాంక్ ద్వారానే నమోదు చేయబడుతుంది. దానికోసం అంగన్వాడీ కార్యకర్త తను నమోదు చేసుకున్న వివరాలన్నీ కూడా పిఎంఈవై యాప్లో సూపర్వైజర్కి అప్రూవల్ కోసం పంపిస్తుంది. ఆ సూపర్వైజరు అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
1: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
0: ముఖ్యంగా గర్భవతులు, బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తన అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం యొక్క సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
1: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా.
2: ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం మార్కాపూర్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు ఇప్పుడు వింటారు.

0: అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుచిత. మీరు వింటున్నారు 102.7 MHz పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలంటే కనుక వెంటనే లేట్ చేయకుండా మీ మొబైల్ తీసుకుని మేము చెప్పే వాట్సాప్ నంబర్కి మీ ఊరు పేరు, చిరునామా, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు మాకు వాట్సాప్ ద్వారా మీ పూర్తి వివరాలతో కూడినటువంటి వివరాలను మాకు పంపినట్లయితే మేము మీరు కోరిన పాటను ప్రసారం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మొబైల్ తీసుకోండి, నేను చెప్పే నెంబర్ని నోట్ చేసుకోండి, మెసేజ్ చేసేయండి, మంచి పాట వినండి. మీ చిరునామా పంపించవలసినటువంటి మా నంబర్ 7901084415. నంబర్ మరోసారి 7901084415. మా వాట్సాప్ నెంబర్కు తప్పక పంపుతారు కదా. అలాగే మన హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోత, మొట్టమొదటి శ్రోత ఏం మెసేజ్ చేశారో చదువుతాను. హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్ మేరీ, సుజిత మేడం గారు అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం 5:30 ప్రసారం చేసిన యువతరంగం కార్యక్రమంలో చాలా చక్కటి విలువైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలిపారు. ధన్యవాదాలు మేడం గారు అంటూ రాసుకొచ్చారు. ధన్యవాదాలండి. మాకు సూర్యవంశం చిత్రం నుంచి ఒక పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన మరియు ఆర్జే మేరీ సుజితమ్మ కోసం కూడా ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీళ్ళు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు మేరీ సుజిత మేడం గారికి అంట. ఎస్పెషల్లీ నా కోసమే అడుగుతున్నారు. అలాగే వింటున్న శ్రోతలందరి కోసం, నా కోసం, మీ కోసం సోమనాథం జనార్దన్ రావు గారు మీరు కోరినట్లే పాటను ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ కూడా చదువుతాను. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో హలో అభిరుచిలో మా కోసం ఏదైనా చిత్రం నుంచి ప్రసారం చేయండి పాటను అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కోరుతున్నారు. తప్పకుండానండి, మంచి పాట అయితే ప్రసారం చేస్తాము. అలాగే మరొక శ్రోత ఏదైనా పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కోరుతున్నారు. ఎం నరేష్, మెర్సీ, విజయ్, పూజ, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యదోజి, సోనిక, లక్ష్మీ వర్మ, అలాగే లడ్డుబాబా, మూసాపేట్ నరేంద్ర, నరేష్ మరియు ప్రజలందరి కోసం కూడా మంచి మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం మీరు కోరినట్లుగానే ఒక మంచి పాట ప్రసారం చేస్తాము. సూర్యవంశం చిత్రం నుంచి విందాం.

చక్కటి పాట విన్నారు కదా, సూర్యవంశం చిత్రం కోసం ఎస్ఐ రాజ్కుమార్ కంపోజ్ చేసినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారి గానంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. నిజంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎన్నో మధురమైన పాటలకు చిరునామా వీళ్ళు. వీళ్ళు పాడిన పాటలు వేలాది పాటల్లో అనేకమైన పాటలు ప్రజాదరణకు నోచుకున్నాయి. అలాగే ఎవర్ గ్లీన్ క్లాసిక్గా ఉన్నటువంటి సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయన్నమాట. అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పాటల్లో ఇప్పుడు ఉన్నటువంటి సూర్యవంశం చిత్రంలోని ఎస్పి బాలుగారు చిత్రగారు పాడినటువంటి మధురమైన పాట వింటూనే ఉండండి. 102.7 MHz పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. గుడ్ ఈవినింగ్, నమస్తే సింహపురి ఎఫ్ఎం వాళ్ళకి. వాట్సాప్ మెసేజ్ ఏదైనా చదివి మాకోసం మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్ కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు నచ్చినట్లే మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత, గుడ్ ఈవినింగ్ మేడం సింహపురి ఎఫ్ఎం, మాకోసం ఏనీ సాంగ్ ఏదైనా ఒకటి ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట్. అలాగే మరొక శ్రోత, ఆకాశవాణి వారికి నమస్కారాలు. మాకు మా కుటుంబ సభ్యులకు మా గ్రామ ప్రజలందరి కోసం మా తోటి మిత్రులందరికీ కూడా రేడియో శబ్ద మిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. జేరుపూతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం మంచి పాట అయితే ప్రసారం చేస్తాం. అలాగే ఆర్జే మేరీ సుజిత మేడం గారికి గుడ్ ఈవినింగ్, మేము పెట్టిన పాట వినిపించండి అని అంటూ కోరుతున్నారు. మేము బాలయ్య ఫ్యాన్స్, నందమూరి బాలకృష్ణ అభిమానిని అంటూ రాసుకొచ్చారు. తప్పకుండా మాకోసం ఒక మంచి పాట వినిపించండి మేడం. నమస్కారాలతో నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కోరుతున్నాను. మేము అడుగుతున్న పాట నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నటించినటువంటి సింహ మూవీ నుంచి సింహం అంటే చిన్నోడే పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు, రేడియో శ్రోతలందరి కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా ఇంతవరకు చదివిన శ్రోతల పేర్లు, వీళ్ళందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం కూడా సింహచిత్రి నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

సింహ చిత్రం కోసం మనో శ్రావణ భార్గవి గానంలో చంద్రబోస్ గారి రచనలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. హలో అభిరుచిలో శ్రోతలు పంపించినటువంటి మెసేజెస్ చదువుతున్నాను. మా కోసం ఏదైనా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభిద్య ఆయేష కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత, హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మీరు సుజిత గారు బాగున్నారా అంటూ రాసుకొచ్చారు. వీళ్ళ పేరైతే రాలేదు, మీ వాయిస్కి మేము డైహార్ట్ ఫ్యాన్స్ అని రాసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్లీజ్ మా పేర్లు చదవండి అంటూ రాసుకొచ్చారు కొంతమంది అయితే. తప్పకుండానండి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి కొంతమంది అడుగుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత, ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, మా కోసం ఏదైనా పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. అలాగే మేడం గారు బాగున్నారా అంటూ రాసుకొచ్చారు. గుడ్ ఈవినింగ్, గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కోరుతున్నారు సాయి కుమార్. తప్పకుండానండి, మీ అందరి కోసం మీ పేర్లన్నీ చదివేశాను, సమయం అయిపోతుంది కాబట్టి. ఇంతటితో ఈనాటి మన హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపుర కేంద్ర సమర్పణ. విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: దిగ్విజయ పాలన కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ధి పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.
1: భారతదేశానికి తూర్పు ద్వారంగా, ప్రకృతి సౌందర్యానికి నిలయంగా, విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా పేరొందిన ఈశాన్య భారతం దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమైన ప్రాంతం. అరుణాచల ప్రదేశ్, అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలను కలిపి అష్టలక్ష్మిగా పిలుస్తారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. రహదారులు, రైల్వేలు, విమానయానం, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ ఇలాంటి రంగాలలో అనేక కార్యక్రమాలు అమలు చేసింది. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని జాతీయ ప్రాధాన్యతగా గుర్తించింది. కేంద్ర మంత్రులు తరచూ ఈ ప్రాంతాన్ని సందర్శించడం, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం పెంచడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు వేగం తీసుకువచ్చింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానం చేస్తూ వాణిజ్యం, పర్యాటక అవకాశాలను విస్తరించింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి హయాంలో రైల్వే విద్యుతీకరణ, రహదారి ప్రాజెక్టులు, శాంతి ఒప్పందాలు, డిజిటల్ కనెక్టివిటీ, సంక్షేమ పథకాల ద్వారా ఈశాన్య భారతదేశం వేగవంతమైన అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. ఈ వృద్ధి గాథకు ప్రధాన చోదక శక్తి వేగవంతమైన మౌలిక సదుపాయాల విస్తరణే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విడుదల చేసిన దేశ నిర్మాణమే ధ్యేయం అనే పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో 4170 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుతీకరించినట్లు పేర్కొంది. సేలా సొరంగం తవాంగ్కు అన్ని కాలాల్లోనూ ప్రవేశాన్ని మెరుగుపరచగా ప్రధాన రహదారి, వాయు, జల ప్రాజెక్టులు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేశాయి. ఈశాన్య ప్రాంతంలో హింసను తగ్గించి సాధారణ పరిస్థితులను నెలకొల్పినట్లు ప్రభుత్వం పేర్కొంది. 10,000 మందికి పైగా తిరుగుబాటుదారులు లొంగిపోయారని, 12 శాంతి ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో మణిపూర్, మేఘాలయ, మిజోరాంలకు చేరిన మొదటి సరుకు రవాణా రైళ్లను ప్రభుత్వం అందించింది. అదే సమయంలో పర్యాటకం, వాణిజ్యం, యువత అవకాశాలు విస్తరించాయి. రోడ్లు, విద్యుత్, లాజిస్టిక్స్, పర్యాటకంతో సహా ఆ ప్రాంతంలో బలమైన బడ్జెట్లు, మరిన్ని ప్రాజెక్టులు, పెరిగిన పెట్టుబడులను ఇది హైలైట్ చేస్తుంది. మారుమూల మరియు గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, గృహ వసతి ప్రభుత్వ పథకాలకు మెరుగైన ప్రాప్యత, సంక్షేమ ప్రయోజనాలను కూడా ఇది నొక్కి చెబుతుంది. ఈశాన్య ప్రాంతం అభివృద్ధిని వేగవంతం చేయడానికి పిఎం డివైన్, ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ ఈ పథకం కింద 6,600 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సిక్కింను ప్రపంచంలోనే మొట్టమొదటి 100% సేంద్రీయ రాష్ట్రంగా మార్చడం, ఆ ప్రాంతమంతా మొబైల్ కవరేజీని 96% విస్తరించడం, సౌభాగ్య పథకం కింద 100% గృహాలకు విద్యుత్ పంపిణీ చేయడం వంటివి ప్రభుత్వం సాధించిన ఇతర కీలక విజయాలు. జాతీయ రహదారి నెట్వర్కులు 2014లో 10,957 కిలోమీటర్ల నుండి 16,027 కిలోమీటర్లకు పైగా పెరిగాయి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 9 నుండి 17 పెరిగింది. వీటిలో అరుణాచల ప్రదేశ్లోని హోలోంగి విమానాశ్రయం మరియు సిక్కింలోని ప్యాక్యోంగ్ విమానాశ్రయం కూడా ఉన్నాయి. రాజధానులను నేరుగా జాతీయ రైల్వే నెట్వర్క్ అనుసంధానిస్తున్నారు. మిజోరాంలోని బైరాబి, సెరాన్ లైన్ మరియు అరుణాచల ప్రదేశ్లోని అన్ని కాలాలకు అనువైన సేలా టన్నెల్ వంటివి ముఖ్యమైన మైలురాళ్లు. అస్సాంలో ఒక ప్రధాన టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్లాంటు నిర్మాణంతో ఈ ప్రాంతం ఒక హరిత కేంద్రంగా మరియు కీలకమైన ఆధునిక తయారీ కేంద్రంగా ఆవిర్భవించింది. పిఎం డివైన్, నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ ఇలాంటి లక్షిత విధానాలు సమ్మిళిత వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య భారతదేశంలో రహదారులు, రైల్వేలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరియు ప్రత్యేక అభివృద్ధి పథకాల ద్వారా గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించి ఘన విజయం సాధించింది. పిఎం డివైన్ వంటి పథకాలు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాల పాలనలో ఈశాన్య భారతం మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ, శాంతి భద్రత ఇలాంటి అనేక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. అష్టలక్ష్మిగా పిలువబడే ఈ ప్రాంతం ఇప్పుడు దేశ అభివృద్ధి ప్రయాణంలో మరింత కీలక పాత్ర పోషిస్తూ కొత్త అవకాశాల వైపు ముందుకు సాగుతుంది.
0: భారతదేశాన్ని డిజిటల్ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్ధిలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. 2015లో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశాన్ని డిజిటల్ గా, శక్తివంతమైన సమాజంగా, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక డిజిటల్ సేవలు అభివృద్ధి చేయబడ్డాయి. వాటిలో యూపీఐ అత్యంత విజయవంతమైన వ్యవస్థగా గుర్తింపు పొందింది. అసలు యూపీఐ అంటే ఏమిటి? యూపీఐ అనేది మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ డబ్బు బదిలీ చేయడానికి రూపొందించిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా 24 గంటలు వారంలో ఏ రోజైనా సులభంగా డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. యూపీఐ యొక్క ప్రయోజనాలు: వేగవంతమైన లావాదేవీలు, కొన్ని సెకండ్లలోనే డబ్బు బదిలీ అవుతుంది. 24/7 సేవలు, అంటే సెలవు దినాల్లో కూడా పనిచేస్తుంది. సురక్షితమైన చెల్లింపులు: యూపీఐ పిన్ మరియు ఇతర భద్రతా విధానాలు వినియోగదారులను రక్షిస్తున్నాయి. నగదు అవసరం తగ్గింపు అవుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, చిన్న వ్యాపారులు, దుకాణదారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించగలుగుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛ ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ బ్యాంకు విస్తరించడానికి సహాయపడింది. యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి కారణమైంది. ఇది నగదు వినియోగాన్ని తగ్గించి పారదర్శకమైన లావాదేవీలను ప్రోత్సహించింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకు అందరూ కూడా యూపీఐని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. యూపీఐ సేవలు భారతదేశం బయట కూడా విస్తరిస్తున్నాయి. ఇటీవల కాంబోడియాతో సహా అనేక దేశాల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విదేశాలకు వెళ్లే భారతీయులకు చెల్లింపులు మరింత సులభమవుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో యూపీఐ ఒక కీలక సంస్కరణగా నిలిచింది. ఇది భారతదేశాన్ని నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించింది. వేగం, సౌలభ్యం, భద్రత మరియు అందుబాటు కారణంగా యూపీఐ నేడు కోట్లాది భారతీయుల దైనందిన జీవితంలో భాగమైంది.
1: స్వదేశీ సాంకేతికత, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, వేగవంతమైన ప్రయాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్న ఈ రైలు భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలిచింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి రైల్వే వ్యవస్థ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలానుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే అనేక మార్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే పూర్తిగా భారతదేశంలోనే రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలును అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. దీని ఫలితంగా 2018వ సంవత్సరం ట్రైన్ 18 రూపుదిద్దుకుంది. తర్వాత దీనికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ అంటే భారతమాతకు వందనం అనే అర్థం. ఈ పేరు దేశభక్తిని, స్వదేశీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారతీయ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఈ రైలును రూపొందించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వేగంగా వేగం అందుకోవడం, తక్కువ సమయంలో బ్రేక్ వేయడం దీని ప్రత్యేకత. రైల్లోని కోచులు పూర్తిగా ఎయిర్ కండిషనర్డ్గా ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు ప్రయాణికుల భద్రతను పెంచుతాయి. జీపీఎస్ ఆధారిత ప్రయాణ సమాచార వ్యవస్థ ద్వారా రైలు ఎక్కడ ఉందో, తదుపరి స్టేషన్ ఏదో ప్రయాణికులకు తెలియజేస్తుంది. సౌకర్యవంతమైన సీట్లు, వైఫై సదుపాయం, ఎల్ఈడి లైటింగ్, సీసీటీవీ కెమెరాలు ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. వందే భారత్ రైలు భద్రతా విషయంలో కూడా అత్యంత ఆధునికంగా రూపొందించబడింది. ఈ రైలు కోచ్లు స్టెయిన్లెస్ స్టీల్ తో నిర్మించబడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలను గుర్తించే సెన్సార్లు, అత్యవసర సమాచార వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. డ్రైవర్ కు రియల్ టైం సమాచారం అందించే ఆధునిక నియంత్రణ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. భారతీయ రైల్వేలో భద్రతా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో వందే భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. నేటి ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమైన అంశం. వందే భారత్ ఎక్స్ప్రెస్ శక్తి పొదుపు సాంకేతికతతో రూపొందించబడింది. రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ద్వారా విద్యుత్ను ఆదా చేస్తుంది. బయోవాక్యూమ్ టాయిలెట్లు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేయడం వల్ల ఇది పర్యావరణానికి అనుకూలమైన రైలుగా గుర్తింపు పొందింది. వందే భారత్ లో ప్రయాణం అంటే ఒక కొత్త అనుభూతి. విమాన ప్రయాణానికి సమానమైన సౌకర్యాలు ఇందులో లభిస్తాయి. విశాలమైన కిటికీలు, సౌకర్యవంతమైన సీట్లు, శుభ్రమైన వాతావరణం ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. రైలు ప్రయాణ సమయంలో కంపనాలు తక్కువగా ఉండడం వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. వందే భారత్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యానికి, స్వదేశీ తయారీ నైపుణ్యానికి ప్రతీక. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది ఒక విజయవంతమైన ఉదాహరణ. ఈ రైలు దేశంలోని ప్రధాన నగరాలను వేగంగా అనుసంధానిస్తూ వ్యాపారం, పర్యాటకం, ఉపాధి అవకాశాల అభివృద్ధికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో వందే భారత్ సేవలు విస్తరించనున్నాయి. ఇది భారతీయ రైల్వే ఆధునీకరణలో ఒక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుంది. స్వదేశీ సాంకేతికత, ఆధునిక సదుపాయాలు, వేగం, భద్రత మరియు ప్రయాణికుల సౌకర్యాలను సమన్వయం చేస్తూ భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలుస్తున్న వందే భారత్ నిజంగా దేశ గర్వకారణం.
0: మీరిప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ధి పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు మరియు సాధించిన విజయాల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోనే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత్ భారత దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాధికారిత పొందిన యువతే వికసిత్ భారత ప్రస్థానానికి చోదక శక్తిగా మారుతారని పేర్కొన్నారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని చెప్పారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై చేస్తున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ ఘటనలో 3 భారతీయులను కోల్పోవడం పట్ల నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధులను పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒమన్ తీర ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలు, దౌత్యం అవసరమని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
1: High importance to the welfare and well-being of our seafarer community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman, in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: దాడులకు సంబంధించిన వివరాలను ఓడరేవుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ముఖేష్ మంగల్ వెల్లడించారు. ఈ నెల 8 నుంచి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ రోజున మారివెక్స్ నౌకలో మంటలు చెలరేగాయని, అందులోని 24 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. జూన్10 సెబిటే వాణిజ్య నౌకను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుందన్నారు. అలాగే ఈరోజు MT జలవీర్ నౌకను లక్ష్యం చేసుకున్నారని, అందులోని 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జైసల్మేర్ జిల్లాలోని రామ్గఢ్లో 20 kW FM ట్రాన్స్మిటర్ను జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణం నుండి వర్చువల్గా ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కొత్త ట్రాన్స్మిటర్ ఏర్పాటుతో రాజస్థాన్లో ట్రాన్స్మిటర్ల సంఖ్య 39కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ ప్రసూన్ జోషి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్, ఇతర

0: कश्मीर तक जो भी एरिया में यहाँ पर भी कोई गैप हो बॉर्डर एरिया में, तो दूरदर्शन और आकाशवाणी का कहीं पर भी कोई भी गैप हो उस गैप को हमें फिलअप करना है। और जैसलमेर जिले का करीब करीब 20,000 स्क्वायर किलोमीटर क्षेत्रफल 80 किलोमीटर का रेडियस कवर करके ये ट्रांसमीटर सब जगह पहुंचाएगा विश्व की हमारी संस्कृति की बात को।
1: భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానం తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈరోజు గుజరాత్లోని వడోదర్లో ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చారిత్రాత్మక తొలి విమాన ప్రయాణం సాగింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక విమానం ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కాదని, ఏరోస్పేస్ తయారీ రంగంలో దేశ శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 14-18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15-17 వరకు జరగనున్న 52వ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఎవియా నగరానికి వెళ్లనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి భారతదేశాన్ని భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారని చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే ప్రపంచ నాయకులతో భారతదేశానికి అలాగే గ్లోబల్ సౌత్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ప్రధాని చర్చించడానికి ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుందని సిబి జార్జ్ పేర్కొంటూ
2: Prime Minister will also interact with Slovak business leaders along with the Prime Minister of Slovakia to deepen economic engagement, boost investment flows and expand cooperation across important sectors such as transportation, renewable energy, emerging technology and defense production. Prime Minister will also hold talks with the President of Slovakia, Mr. Peter Pellegrini at the Presidential Palace. President will host a state banquet in honor of the Prime Minister.
1: రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ఆహార భద్రత, పోషకాహారం, సమృద్ధికి రైతులు మూలస్తంభాలని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వరి, గోధుమల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, దేశ రైతులకు సాధికారత కల్పిస్తుందన్నారు. రైతులు తమ అంకితభావం, పట్టుదలతో దేశ ప్రగతికి నిరంతరం చోదక శక్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ రికార్డు స్థాయి ఉత్పత్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని రైతు కేంద్రీకృత కార్యక్రమాల పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,983 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 151 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్టపోయి 23,161 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.75 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $92 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,092 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదర్లో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా ఓ పాపా లాలి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. గీత రచన రాజశ్రీ.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి జలం రక్షతి రక్షితం సంగీత రూపకం. రచన డాక్టర్ కేవీఎస్ ఆచార్య. సంగీతం

మానవుడు నీటిని దేవతగా భావించి పూజిస్తున్నాడు, నదులకు మొరక్కి ఆరాధిస్తున్నాడు, నదుల జన్మస్థలాల్ని పవిత్రమైన పుణ్యస్థలాలుగా సంభావించి సందర్శిస్తున్నాడు. పంచభూతాలలో అత్యంత ప్రధానమైన ఆ జలదేవతకు శతసహస్ర వందనాలు సమర్పిస్తున్నాడు.

నీరే ప్రాణాధారము అన్న సూక్తి అక్షర సత్యం. అంతటి విలువైన నీటిని మనం అజాగ్రత్త వల్ల వృధా చేసుకుంటున్నాము. ఫలితంగా నీటి కొరత వల్ల అల్లాడిపోతున్నాం. ఈ నీటి కొరతకు ఎన్నో ఎన్నెన్నో కారణాలు.

ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్యలలో కాలుష్యం ఒకటి. నింగిలో, నీటిలో, గాలిలో, నేలలో ఎక్కడ చూసినా భయంకరమైన కాలుష్యం. నీటి కాలుష్యం జల సమస్యను మరింత జటిలంగా మారుస్తోంది. మిగిలి ఉన్న కొద్దిపాటి నీటిని కూడా మనకు ఉపయోగపడకుండా చేస్తోంది. ఆ కాలుష్యం మూల కారణాలను తెలుసుకుని వాటిని నివారించడం మన అందరి తక్షణ కర్తవ్యం.

యజ్ఞయాగాలు ఆముష్మికమైన ఫలితాలను అందిస్తాయి. జలయజ్ఞం ఐహికమైన ఫలితాన్ని అందించి జలవనరులను పెంచుతుంది. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. కురిసిన ప్రతి బొట్టు భద్రపరచుకుని భూమిలోని నీటిపొరను తగ్గకుండా చూడాలి.

ఉప్పొంగే నదుల జలాల్ని ఉప్పు సముద్రం పాలు కాకుండా సాగుభూమి వైపు మళ్లించి సత్ఫలితాలను అందించే మహోపకరణాలు ఆనకట్టలు. అవి నదులకు ఆభరణాలు, సుజలాం సుఫలాం అన్న భారతమాత స్థుతిని నిజం చేసే సాధనాలు. భావితరాలకు అవే కోటి వరాలు.

కేవలం నదులకు ఆనకట్టలు కడితేనే నీటి సమస్య తీరిపోదు. అతివృష్టి అనావృష్టుల వల్ల వచ్చే ఉపద్రవాలను కూడా నివారించటానికి ప్రయత్నించాలి. పొంగి పొరలే నదుల వరద నీటిని కృంగి కృషించిన నదుల్లోకి మళ్లించాలి. ఇందుకు నదుల అనుసంధానం ఒకటే నాణ్యమైన తరుణోపాయం.

ఇందుకు ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. దానికి ప్రజల సహకారం కూడా కావాలి. హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకుని సమన్వయ ధోరణితో మెలగాలి. అప్పుడే ఈ జల సమస్య తీరుతుంది.

జలం రక్షతి రక్షితం. సంగీత రూపకం విన్నారు. రచన డాక్టర్ కేవీఎస్ ఆచార్య. సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: జర చూసినడు, అటు ఇటు చూసినడు, కింద పైన చూసినడు, అడుగడుగున చూసినడు ఎగురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా దసరా బుల్లోడు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం

కార్యక్రమంలో తర్వాత ఘంటసాల పీసుశీల పాడిన గీతం బడిపంతులు. ఈ చిత్రం నుండి గీతరచన ఆత్రేయ.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గూడుపుటాని. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. దాసరథి రచనకు ఎస్పి కోదండపాణి సంగీతం.

0: మీరింతవరకు ఆపాత మధుర చిత్రగీతాలు విన్నారు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: గుర్తుంచుకోండి.

మీరింతవరకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం శీర్షికన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వార్తా ప్రసార విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుసుకుందాం. జై హింద్.